శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెడ్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 వైశాఖ మాసం 12వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 2వ తేదీ ఈరోజు శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 14 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: గురువు తర్వాత అతిథిని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. సర్వకాల సర్వావస్థల్లోనూ అతిథులను సేవించమంటుంది మన భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు, గురువు నిత్యం మనతో ఉండి మన ఉన్నతికి మార్గదర్శకులవుతున్నారు. కాబట్టి వారిని సేవించుకోవడంలో అర్థముంది. మరి అనుకోకుండా ఏ పని మీదో మన ఇంటికి వచ్చి ఒక పోటో ఒక రోజో మనతో గడిపి వెళ్ళిపోయే అతిథి మనకు దైవస్వరూపం ఎందుకవుతాడు అని చాలామందికి ప్రశ్న. సద్భావన సత్సంకల్పం నిండిన వ్యక్తి ఏ కారణం చేతైనా మన ఇంటికి వచ్చినా సగౌరవంగా ఆహ్వానించాలి. ఉన్నంతలోనే ఆతిథ్యమిచ్చి సత్కరించాలి. అప్పుడు ఆ అతిథి సంతృష్టితో ఆ కుటుంబానికి అంతా మంచి జరగాలని ఆశీర్వదించమని భగవంతుణ్ణి వేడుకుంటాడు. అతిథిలో ఉన్న పరమాత్మ సంతృప్తి చెంది మనం తెలుసో తెలియకో చేసిన కర్మలను క్షమిస్తూ మనకు దీవెనలను అందిస్తాడు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భిక్ష నిమిత్తం ఒక ఇంటికి వెళతారు. నిరుపేద కుటుంబం అది. అతిథికి ఏమీ పెట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక్క ఉసిరికాయను భిక్షగా వేసి దీనంగా నిల్చుంటుంది ఆ ఇల్లాలు. ఆమెను ఆమె పరిస్థితిని గ్రహించిన శంకరులు అంతటి పేదరికంలోనూ తన దగ్గర మిగిలిన ఆ ఒక్క ఉసిరికాయను కూడా తన ఖర్చించిన ఆమె ఆతిథ్యానికి సంతృప్తి చెంది ఆమెకు సకలైశ్వర్యాలను సిద్ధించే విధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వేడుకుంటారు. ఆ తల్లి అనుగ్రహించి ఆ పేదరాలింట కనకధారను కురిపించింది. అందుకే అతిథిదేవో భవ అన్నారు. పూర్వకాలంలో గృహస్థులు అతిథుల రాక కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే మన స్థితిగతులు ఏమీ ఎరుగని ఎలాంటి పరిచయము లేని మన నుంచి ఆహ్వానం లేకుండానే ఇంటికి వచ్చిన వ్యక్తిని దైవాంశ సంబోధినిగా భావించేవారు. తమకు ఉన్నంతలో అతిథిని తృప్తిపరచి పంపేవారు. అతిథి గృహంలోంచి వెళుతుంటే కుటుంబమంతా గౌరవంగా సాగనంపేవారు. అపరిచిత వ్యక్తి అతిథిగా వచ్చినప్పుడు వారికి సేవ చేయడం వలన మనలో అహంకారం తగ్గి వినయం అలవడుతుంది. అందుకే పిల్లలను చిన్నప్పటి నుంచి అతిథి మర్యాదలు అలవాటు చేయమంటారు. పెద్దవాళ్ళు కనుక వచ్చినటువంటి అతిథికి మర్యాద చేసినట్లయితే పిల్లలు అది చూసి వచ్చిన అతిథికి మర్యాద చెయ్యాలన్నమాట అని జ్ఞాపకం ఉంచుకుంటారు. చతుర్వేద సారాన్ని నిత్య జీవితంలో పాటించే విధంగా మనల్ని తీర్చిదిద్దే తల్లి, తండ్రి, గురువు, అతిథులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులే. తల్లి, తండ్రి, గురువు ఉన్నత విలువలతో కూడిన మన జీవన గమనానికి రథసారథులైతే ఆ ప్రయాణంలో వెలుగులు నింపడానికి మెరుపులా వచ్చి మాయమయ్యేవారు అతిథులు. హనుమంతుల వారు తన పర్వతం మీదుగా వెళుతున్నాడని తెలుసుకున్న మైనాకుడు హనుమకు ఆతిథ్యం ఇవ్వడానికి సముద్రంలో నుండి పైకి వచ్చాడు. హనుమంతుడు నాకు అతిథిగా వస్తున్నాడని సంతోషించాడు. ఎందుకంటే అతిథికి సేవ చేయాలని సంకల్పించాడు. వచ్చిన వ్యక్తి కుబేరుడైనా కుచేరుడైనా సమానంగా చూడాలి, స్వాగతించాలి, సత్కరించాలి, వారిలో కొలువున్న దైవత్వాన్ని దర్శించాలి. అతిథిని కనుక నువ్వు దుర్భాషలాడినా నువ్వు చేసినటువంటి పుణ్యము కాస్త నశిస్తుంది. అందుకనే మనకి శాస్త్రవాక్యం ఒకటి చెప్పారు. అతిథి తిష్టతి యో ద్వారే హ్యాపౌ గృహ్ణాతి యో నరః ఆపోషణం సురాపానం అన్నం గోమాంసభక్షణం. అతిథిని ద్వారము దగ్గర నిలబెట్టి నువ్వు కనుక భోజనం చేసినట్లయితే అది భోజనం కాదని, అలాగే మనం త్రాగే మంచినీరు కూడా మంచినీరు కాదని శాస్త్రం తెలియజేసింది. అందువలన విశేషమైనటువంటి రీతిలో వేదము చెప్పిన ప్రకారంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ తదనంతరము వచ్చేటువంటిదే అతిథిదేవోభవ. అందువలన అతిథిని దైవస్వరూపంగా భావించాలి. స్వస్తి.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ గోర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. The Election Commission has ordered for re-polling in 15 polling stations of West Bengal today. Re-polling will be held at 11 polling stations of Magrahat Pashchim Assembly constituency and 4 polling stations of Diamond Harbour Assembly constituency in the state. More from our correspondent.
3: The Election Commission of India has ordered re-polling in 11 booths in Magrahat Pashchim and 4 booths in Diamond Harbour Assembly constituencies in South 24 Parganas district of West Bengal. Commission has taken the decision after analyzing the reports of returning officers and observers. The re-polling will start on 7 a.m. in the morning and end on 6 p.m. in the evening. Kollan Laha reporting from Kolkata.
2: Voting in these polling stations was held on Wednesday in the second phase of assembly elections in West Bengal. Government has said that it is ensuring preparedness and taking all necessary steps to facilitate energy supply, maritime operations and support to Indian nationals amid the evolving West Asia situation. In a statement, Ministry of Petroleum and Natural Gas said that enforcement actions to curb hoarding and black marketing of LPG is continuing across the country. More than 2,300 raids were conducted across the country. It said that online LPG cylinder bookings increased to 98% on industry basis. Around 49.8 lakh domestic LPG cylinders were delivered against bookings of around 41.6 lakh LPG cylinders. Union Minister for Petroleum and Natural Gas Hardeep Singh Puri has said India expanded its crude oil sourcing base to 41 countries from 27 earlier as part of efforts to strengthen energy security during the global energy crisis. While speaking at the vibrant Gujarat Regional Conference in South Gujarat, he said long-term planning played a key role in managing the crisis. On boosting domestic production, the minister said orders were issued to maximize LPG lead at refineries and we increased our domestic production by 60%. Union Commerce and Industry Minister Piyush Goyal has said the India-UAE Comprehensive Economic Partnership Agreement, which came into force 4 years ago, has created a transformational opportunity for Indian farmers, MSMEs and other businesses. In a social media post, Mr. Goyal noted that bilateral merchandise ties between India and the UAE have grown strongly, crossing $100 billion, with services trade also rising steadily and opening new markets and greater value. The minister also highlighted that expansion across key sectors like gems and jewellery, engineering goods, electronics and agriculture is delivering tangible gains. He underlined that the foreign direct investment inflows from the UAE and India's overseas investments further reflect the deepening economic linkages of the two nations. Field operations for the house listing and housing census under Phase 1 of Census 2027 commenced in Andhra Pradesh, Arunachal Pradesh, Haryana, Chandigarh, Madhya Pradesh and Chhattisgarh yesterday. The Ministry of Home Affairs said the exercise will continue till 30th of this month, during which trained enumerators will carry out house-to-house data collection following the completion of the self-enumeration period in these regions. Meanwhile, the self-enumeration facility has also begun in the Municipal Corporation of Delhi area, Rajasthan, Maharashtra, Meghalaya and Jharkhand. The online facility will remain open till 15th of this month, after which house-to-house operations will be conducted from 16th of this month to 14th of next month. In Bihar, the 15-day self-enumeration period ends today and field operations will begin today and continue till 31st of this month. US President Donald Trump has rejected Iran's latest proposal to end the ongoing conflict, casting doubt on prospects for a negotiated settlement and warning of the risk of further escalation. Iran submitted its revised offer through mediators, with state media confirming the handover. Trump acknowledged that Tehran had made strides in negotiations but said he remains dissatisfied with the terms on the table, stating that Iran is seeking concessions he cannot accept. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 7 wickets at Sawai Man Singh Stadium in Jaipur. Today, Chennai Super Kings will take on Mumbai Indians at M.H. Chidambaram Stadium, Chennai at 7:30 p.m. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దూడలలో మరణాలకు గల కారణాలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. నేటి దూడలే రేపటి పాడి పశువులు. దూడలకు మొదటి 3 మాసాల వయస్సు అత్యంత కీలకమైనవి. ఇవి బాగా ఎదిగితే మంద బావుంటుంది. దూడలను సరిగ్గా పోషించకపోతే అవి పెద్దయిన తర్వాత కూడా బలహీనంగా ఉంటాయి. వీటికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వలన త్వరగా రోగాల బారిన పడి మరణాలు సంభవించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దూడల మరణాలకు గల ప్రధాన కారణాలను రైతులు తెలుసుకుని వాటి నివారణ చర్యలను చేపట్టినట్లయితే దూడలను కాపాడుకోవటానికి అవకాశం ఉంది. ముందుగా ఈ దూడల మరణాలకు గల ప్రధాన కారణాలను మనం గమనించినట్లయితే, దూడలకు పుట్టిన మొదటి 3 రోజులు జున్నుపాలు తాగించకపోవటం వలన, అలాగే దూడ శరీర బరువుకు అనుగుణంగా సరిపడా పాలు ఇవ్వకపోవటం వలన, ఈ మరణించే దూడల్లో దాదాపుగా సగము ఏలికపాముల బెడద వలన కలిగే పారుడు, రక్త విరోచనాల వలన మరణాలు సంభవిస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవుల వ్యాధులు, ముఖ్యంగా గొంతువాపు, ఇకోలై, సాల్మోనెల్ల వ్యాధుల వలన కూడా ఈ మరణాలు సంభవిస్తాయి. అవే కాక విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వలన, అలాగే చల్లగాలులు ఎక్కువగా తగలటం వలన, పుట్టిన దూడకు సరిగా బొడ్డును కత్తిరించకపోవడం వలన, దూడలు మట్టి నాకటం వలన, ఇలా అనేక రకాల కారణాల వల్ల దూడలు మరణాలకు గురి అవుతాయి. ఇవే కాకుండా ఇంకా న్యూమోనియా అంటే శ్వాస సంబంధిత వ్యాధుల వలన కూడా కొన్ని దూడలు మరణాలకు గురి అవుతాయి. మరికొన్ని దూడలు పుట్టిన వెంటనే చనిపోతాయి. ఇలాంటి దూడలు అంగ నిర్మాణం సక్రమంగా ఉండకపోవటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు అంగిట చీలిక ఉండటం లేదా తలవాపుగా ఉండటం, ఇలాంటివి జన్మ నిర్మాణం లోపాల వలన కలుగుతాయి. దూడల్లో వ్యాధి కలిగిన దూడలు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి అంటే, ఏలికపాముల బెడద ఉన్నప్పుడు ఆ దూడలకు పొట్ట భాగం బాగా ఉబ్బి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెడ మెలిక తిరిగి దూడలు చనిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇకోలై, సాల్మోనెల్ల వ్యాధులు సోకినప్పుడు దూడలు తెల్లగా పారుకుంటాయి. వ్యాధి తీవ్రతను బట్టి దూడలు మరణిస్తాయి. విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉంటాయి. ఒక్కోసారి కాక్సిడియా అనే ఏకకణ జీవుల వల్ల పారుడిలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. కొన్ని దూడలు ఎక్కువగా పాలు తాగవు. అప్పుడు అవి జీర్ణం కాక పాలల్లో సూక్ష్మజీవులు బాగా ఎదుగుతాయి. ఇవి విపరీతంగా ఎదిగి దూడలకు రోగాన్ని కలుగచేస్తాయి. వ్యాధి విపరీతమైన పశువులు మందకొడిగా ఉండి చూడటానికి ఎండిపోయినట్లు కనపడతాయి. పాలు తాగవు. కొన్ని సందర్భాల్లో దూడ శరీరంలోని నీరు తగ్గిపోవచ్చు. ఆ విధంగా దూడ బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో దూడ పుట్టిన వెంటనే ముక్కుల్లో జిగురు పదార్థం ఉండటం వల్ల అవి ఊపిరి తీసుకోలేక చనిపోతాయి. బాహ్యపరాన్న జీవులైనటువంటి గోమారులు, పేలు, మిన్నల్లు ఇలా మొదలైనవి దూడ శరీరంపై ఆశించి రక్తాన్ని పీల్చడం వల్ల దూడ బలహీనంగా మారుతుంది. వీటి నివారణ చర్యలను ఏ విధంగా చేపట్టాలి అంటే, ముందుగా పుట్టిన వెంటనే బొడ్డుకు సరైన పద్ధతిలో దారంతో రక్తస్రావం రాకుండా గట్టిగా కట్టి బొడ్డును కత్తిరించి అయోడిన్ని పూయాలి. పుట్టిన దూడకు ముక్కు నోరు తుడిచి అరగంటలోపు జున్నుపాలు తాగించాలి. దూడ పుట్టిన వెంటనే ముక్కు పిండి జిగురు పదార్థాన్ని తీసివేయాలి. అలా తీసిన తర్వాత కూడా దూడ ఊపిరిని తీసుకోలేకపోతే రొమ్ము మీద చేతితో కొట్టాలి. మెడను, ఛాతీని అటు ఇటు కదిలించాలి. అప్పుడు దూడ ఊపిరి తీయటం ప్రారంభిస్తుంది. గోమారులు, పేలు, మిన్నలు మొదలైనవి శరీరంపై, పరిసరాలపై ఆశించే పరాన్నజీవులను నివారించడానికి సుమిథియాన్, మలాథియాన్, బీహెచ్సి వంటి మందులను పిచికారీ చేసుకోవాలి. 14 రోజుల విరామంతో 2 దఫాలుగా పిచికారీ చేయటం ద్వారా పూర్తిగా నిర్మూలించవచ్చు. అదే ఏలికపాముల బెడదను నివారించడానికి ఏలికపాముల మందును మొదటి మోతాదు పుట్టిన 2వ వారంలో, 2వ మోతాదును 6వ వారంలో, తరువాత 2 మాసాలకు చొప్పున 6 మాసాల వయసు వచ్చే వరకు వేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 9వ మాసానికొకసారి, 12వ మాసానికొకసారి వేసుకోవాలి. 4 నుండి 6 మాసాల వయసులో గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బువాపు, తెలేరియాసిస్ వ్యాధి సోకకుండా నిరోధక టీకాలను వేయించుకోవాలి. దూడ ఉన్న పరిసరాలలో సున్నపొడి, క్రిమి సంహారక మందులను చల్లుకోవాలి. ఎక్కువ దూడలు పెంచేటప్పుడు వాటికి గాలి వెలుతురు ఉండే విధంగా ప్రత్యేకంగా షెడ్లను కట్టుకోవాలి. ఆ షెడ్డుకు అనుబంధంగా దూడలు స్వేచ్ఛగా తిరగటానికి స్థలం చుట్టూతా కంచెని ఏర్పాటు చేసుకోవాలి. దూడలు బయట స్థలంలో తిరిగేటప్పుడు బొడ్డు నాకకుండా, అలాగే మట్టిని తినకుండా ముట్టెలకు చిక్కాలు పెట్టుకోవాలి. షెడ్లో పరిశుభ్రమైన నీటిని తాగటానికి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి. చలికాలంలో చల్లగాలులు తగిలితే దూడ శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిటికీలకు గోనుసంచులు కట్టి రాత్రి వేళల్లో చలిగాలుల నుంచి రక్షణను కల్పించాలి. దూడ పుట్టిన తర్వాత ధనుర్వాతం రాకుండా టెటానస్ ఇంజెక్షన్ను ఇప్పించాలి. యాంటీబయాటిక్ మందులైనటువంటి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ కానీ అరియోమైసిన్ బిళ్లలు కానీ 3 రోజులు ఇవ్వటం వలన కాఫ్ స్కోర్ అనే తెల్లపారుడు వ్యాధిని రాకుండా నివారించవచ్చు. అలాగే విటమిన్ ఏ ఇంజెక్షన్ కూడా ఇప్పించాల్సి ఉంటుంది. దీనివల్ల దూడల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. లేగదూడలకు పాలు ఎక్కువ అవ్వటం వల్ల అజీర్ణం, తక్కువ అవ్వటం వల్ల నీరసం, అలాగే బలహీనత వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా దూడలు పుట్టిన మొదటి నెలలో దూడ శరీర బరువులో 10వ వంతు, 2వ నెలలో 15వ వంతు, 3వ నెలలో 20వ వంతు చొప్పున పాలు తాగనివ్వాలి. పాలు రోజుకు 2 సార్లు ఉదయం సగం, సాయంత్రం సగం అందించాలి. దూడలకు పాల వినియోగం తగ్గించాలి అంటే 2-3 వారాల నుండి గడ్డి తినటం అలవాటు చేయాలి. వ్యాధి బారిన పడిన దూడలు రోగం నయమైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఆహారాన్ని తీసుకోలేవు, కనుక వాటికి జావను ఇప్పించాలి లేదా లేత గడ్డిని మేపాలి. బలానికి టానిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దూడకు జున్నుపాలు లభ్యం కాని సందర్భాల్లో 300 మిల్లీలీటర్ల నీటిలో 1 కోడిగుడ్డును బాగా గెలక్కొట్టి దానిలో 600 మిల్లీలీటర్ పాలను కలపాలి. అలా కలిపిన పాలలో 1000 యూనిట్ల విటమిన్ ఏ, 80 మిల్లీగ్రాముల అరియామైసిన్ను కలిపి రోజుకు 3 దఫాలుగా మొదటి 3 రోజులు తాగించాల్సి ఉంటుంది. రైతులు ఈ విధమైన నివారణ చర్యలను చేపడితే దూడల మరణాలను నివారించవచ్చు. సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క యాజమాన్య పద్ధతులు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లయితే సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం, కంది, మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచార్ వాడకం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచార్లో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రీయ కర్బనం ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్, ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా అంటే pH లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది.
1: పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్రమంత్రి కె రామ్మోహన్ నాయుడు. పదవ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణాజిల్లా వీరంకిలాకు గ్రామం

0: లో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ నెలా పేదల సేవలో కార్యక్రమంలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాదు మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు తీసుకొచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది అది 78.39% పెరిగిందన్నారు. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోలిండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో తొలివిడతగా 1,400 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు, 2వ విడతలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1,85,00,000 రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును, 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా లబ్దిదారుల ఇళ్లలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యగర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: సూర్యగర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. కార్యక్రమం ఫస్ట్ విడతగా మన కాన్స్టిట్యూన్సీలో గానీ మన జిల్లాలో గానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేపించి విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1 కోటి కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే గనక మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నిన్న సందర్శించారు. పమిడిముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మరో కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడిన పద్యాలను విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 55 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలు పంపించబడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి. మత్స్యసాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. निर्वाचनायोगेन पश्चिमबंगालस्य 15 मतदानकेन्द्रेषु पुनर्मतदानाय आदेशः प्रदत्तः. मगरहाट पश्चिम विधानसभा क्षेत्रस्य 11 केन्द्रेषु तथा डायमंड हार्बर विधानसभा क्षेत्रस्य 4 मतदानकेन्द्रेषु अद्य पुनः मतदानं भविष्यति. एतेषु केन्द्रेषु प्रातः 7 वादनात् आरभ्य सायं 6 वादनं यावत् मतदानं भविष्यति. आयोगेनोक्तं यत् एतेषु मतदानकेन्द्रेषु पुनर्मतदानस्य निर्णयः पर्यवेक्षकाणां निर्वाचनाधिकारिणाञ्च प्रतिवेदनमालक्ष्य प्रदत्तः. एतेषु मतदानकेन्द्रेषु बुधवासरे विधानसभानिर्वाचनस्य द्वितीयचरणाय मतदानं जातमासीत्. प्रतिवेदनानामाधारे आयोगेन एतेषु मतदानकेन्द्रेषु निर्वाचनं निरस्तीकृतमासीत्. ఆంధ్రప్రదేశ్, అరుణాచల ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢీషు అస్య వర్షస్య జనగణనాయాః ప్రథమచరణస్య అంతర్గతం అద్యారభ్య గృహసూచీక్రమః గృహగణనా చ ప్రారబ్ధా అస్తి. గృహమంత్రాలయేనోక్తం యత్ ఇదం కార్యం అస్య వర్షస్య మై మాసస్య త్రింశత్ దినాంకం యావత్ ప్రచలిష్యతి. అస్య అంతర్గతం ప్రశిక్షిత గణనాకర్తారః ప్రతి గృహం గత్వా సూచనాః ఏకత్రతం కరిష్యంతి. ఏతన్మధ్యే దిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, ఝారఖండానాం నగర నిగమేషు అపి స్వగణనాయాః సౌవిధ్యం ప్రారబ్ధం అస్తి. ఆభాసీయ మాధ్యమేన సౌవిధ్యమిదం అస్య మాసస్య పంచదశ దినాంకం యావత్ ప్రచలిష్యతి. అనంతరం అస్య మాసస్య షోడశ దినాంకాదారభ్య ఆగామి మాసస్య చతుర్దశ దినాంకం యావత్ ప్రతి గృహం గత్వా కార్యం ప్రచలిష్యతి. బిహారే పంచదశ దివసీయ స్వగణనావధి అద్య సమాప్తః భవిష్యతి. అథ క్షేత్ర సంచాలనం అద్యారప్స్యతే. ఏవంచ అస్య మాసస్య ఏకత్రింశత్ దినాంకం యావత్ ప్రచలిష్యతే. విదేశమంత్రాలయేన గతమాసస్య పంచవింశతి దినాంకాదారభ్య త్రింశత్ దినాంకం యావత్ బెంగళూరు, కర్ణాటక, భువనేశ్వర, ఒడిశా చేత్యేషు స్థానేషు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సహయోగేన యువనేతృభ్యః బిమ్స్టెక్ వినిమయ కార్యక్రమస్యాయోజనం కృతమాసీత్. ఆ సప్తాహం ప్రచలితే అస్మిన్ కార్యక్రమే సప్త బిమ్స్టెక్ సదస్య దేశానాం సర్వేషాం క్షేత్రాణాం సప్తత్యధిక యువ నేతారః భాగం గృహీతవంతః. విదేశమంత్రాలయేనోక్తం యత్ అయం కార్యక్రమః గతవర్షే బ్యాంకాక్ నగరి షష్ఠ బిమ్స్టెక్ శిఖర సమ్మేళనే ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కృతా ఘోషణా ప్రఖ్యాపనాయ ఆయోజితః ఆసీత్. కేంద్రీయ పంచాయతీ రాజ మంత్రాలయః అద్య హైదరాబాదే ఆత్మనిర్భర్ పంచాయత్ ఉపక్రమే ఏక ఔట్రీచ్ ఇది కార్యశాలా ఆయోజయిష్యతే. ఔట్రీచ్ ఇది కార్యశాలా ప్రతిభాగేభ్యః రాష్ట్రీయ గ్రామస్వరాజాభియానస్య అంతర్గతం పంచాయతీరాజ్ మంత్రాలయస్య ఏకస్య ఉపక్రమస్య ఆత్మనిర్భర పంచాయత్ కార్యక్రమస్య దృష్ట్యా ఉద్దేశ్యై పరిచాలన అవసంరచనయా చ పరిచయం దాస్యతి. పంచాయతీరాజ్ మంత్రాలయస్య సచివః వివేక భారద్వాజః ఆత్మనిర్భర పంచాయత్ కార్యక్రమస్య దృష్టిమాలక్ష్య ముఖ్య భాషణం ప్రదాస్యతి. ఏతస్య అనంతరం రాష్ట్రీయ నీతి ఉద్దేశ్యానాం ప్రావిధిక మార్గ చిత్రస్య అపేక్షిత పరిణామాణాం చ విషయే విస్తృత ప్రస్తుతిః భవిష్యతి. మోరార్జీ రాష్ట్రీయ యోగ సంస్థానం అద్య తెలంగాణాయాం అస్య వర్షస్య యోగ మహోత్సవస్య ఆయోజనం కరిష్యతి. ఐపీఎల్ ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం దిల్లీ క్యాపిటల్స్ దళేన జయపురస్య సవాయి మానసింహ క్రీడాంగణి రాజస్థాన్ రాయల్స్ దళం సప్త స్తోభై పరాజితం. తత్రైవ అద్య చెన్నై సూపర్ కింగ్స్ దళం సాయం సార్ధ సప్తవాదని చెన్నైస్థి ఎంఏ చిదంబరం క్రీడాంగణి ముంబై ఇండియన్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.

ఆకాశవాణి FM 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, అనంతరం పద్యతోరణం సుమతి శతక పద్యపఠనం తారావాహిక వింటారు సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆ తర్వాత స్వీయ కవితలు శ్రీమతి ఎస్ సువర్చల గారి సమర్పణలో, అనంతరం దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు తారావాహిక వినవచ్చు సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ, చివరగా లలిత గీతాలతో కార్యక్రమం ముగుస్తుంది. ఇక 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు, 8:35 చిత్రగీతాలు, ఉదయం 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు వయలిన్ శ్రీ ఆర్ కుమరేష్ మరియు ఆర్ గణేష్, మృదంగద్వయం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. ఇక ఉదయం 10:00 వసుదైక కుటుంబం, అనంతరం రాబోయే అతిథి. ఇక ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు, శ్రీశ్రీ గారు గానం చేసిన కవితలు మరియు ఇంటర్వ్యూ, అనంతరం తెలుగు వీరలేవర పాట వింటారు పర్యవేక్షణ శ్రీ ప్రశాంత్ కిరణ్. ఇక 11:30 స్టంప్డ్ సీజన్5, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయి గానం చేసిన లలిత గీతాలు వినవచ్చు. ఇక 1:10 చిత్రగీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా నవరసాలలో ఒకటైన హాస్యరసం శ్రీమతి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు, అనంతరం లలిత గీతం, చివరిగా విశేషాలలో బూడిద గుమ్మడికాయ వలన లాభాలు ప్రసంగం వినవచ్చు. ఇక 2:30 చిత్రగీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 హిందీ పాఠం, 10వ తరగతికి లోక్ గీత్ హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎస్ మెహబూబునిసా, విద్యార్థి ఎన్ దిలీప్ చంద్ర. 4:45 జానపద గీతాలు శ్రీమతి పి దేవియాని మరియు బృందం వారిచే జానపద గీతాలు వింటారు. ఇక 5:00 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంధనం ఆదా చేసుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు పెసర పంట సాగు గురించి వింటారు. ఇక 7:05 తెలుగులో వార్తా ప్రసారం. పంట సీమలు కార్యక్రమంలో ముందుగా చెరుకు పైరు నాశించే తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె కృష్ణమ్మ గారితో పరిచయం వినవచ్చు, అనంతరం జానపద గీతాలు, చివరిగా నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వినవచ్చు. ఇక 7:45 చిత్రగీతాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంగీత సేవలో ఆకాశవాణి అనే అంశంపై విశ్రాంత నిలయ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి ప్రసంగం వింటారు. ఇక 8:40 దేశభక్తి గీతం, 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు, 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల అంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఎల్పీజీ అక్రమ నిల్వలు నల్లబజార్ విక్రయాలు అరికట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 2,300 కంటే ఎక్కువ దాడులు నిర్వహించామని తెలియజేసింది. పరిశ్రమ ప్రాతిపదికన ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 98% పెరిగాయని, సుమారు 41,60,000 బుకింగ్లకు దాదాపు 49,80,000 గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను మళ్లించకుండా చూసేందుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ ఆధారిత పంపిణీ 93% పెరిగింది. ఫిబ్రవరి నెలలో మొత్తం 21,70,005 కిలోల సిలిండర్లు విక్రయించారని, 79,000కు పైగా 5 కిలో సిలిండర్లు పంపిణీ చేశారని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపులను సంక్షోభానికి ముందున్న స్థాయిలో 70% ఇప్పుడు పెంచారు. మార్చి నుంచి సుమారు 5,88,000 పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోపక్క పశ్చిమాసియా ప్రాంతంలో భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత నౌకలకు సంబంధించి ఎటువంటి ప్రమాదాలు నమోదు కాలేదని ప్రభుత్వం తెలియజేసింది. షిప్పింగ్ కంట్రోల్ రూమ్ను డీజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,200 కంటే ఎక్కువ ఫోన్ కాల్స్, 17,000 కంటే ఎక్కువ ఈమెయిల్స్ను పరిష్కరించినట్లు తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 113 కాల్స్, 295 ఈమెయిల్స్ అందాయి. భారత పౌరులు వారి కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యల పరిష్కారానికి, సందేహాలకు సమాధానమిచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తోంది. ఆ ప్రాంతం నుంచి మన దేశంలో వివిధ ప్రాంతాలకు అదనపు విమానాలు నడుస్తున్నాయని, విమాన ప్రయాణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ప్రభుత్వం చెప్పింది. అంతేకాకుండా టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,490 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. మరోపక్క పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణాంతం చేసేందుకు ఇరాన్ ప్రతిపాదించిన తాజా శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల ద్వారా పరిష్కారం లభించే అవకాశాల గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయని, ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన సవరించిన ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా పంపగా ఆ దేశ ప్రభుత్వ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. చర్చల్లో ఇరాన్ పురోగతి సాధించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం ప్రతిపాదనలో పేర్కొన్న షరతుల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని, తాను అంగీకరించలేని విధంగా ఇరాన్ రాయితీలు కోరుతోందని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వ ధోరణి అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, ఇరుపక్షాల మధ్య అపనమ్మకం కొనసాగుతోందని కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అంతర్గతంగా తమ దేశంలో ఎటువంటి అస్థిరత లేదని, చర్చల విషయంలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా అంటోంది. మరోపక్క లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 2 పిల్లలతో సహా 30 మందికి పైగా మరణించినట్లు వార్తలిందాయి. గత నెలలో అమెరికా మధ్యవర్తి ఒక్కంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం తన ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాల సంఖ్యను గతంలో 27 దేశాల నుంచి 41 దేశాలకు పెంచిందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు.
దక్షిణ గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దీర్ఘకాలికంగా తాము ప్రణాళికలు రూపొందించడం వల్ల ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం గురించి మాట్లాడుతూ రిఫైనరీలో ఎల్పీజీ దిగుబడిని గరిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేశామని, మన దేశీయ ఉత్పత్తిని కూడా 60% మేరకు పెంచామని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహగణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల స్వయం గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఈ ప్రక్రియ మొదలైంది. 2026 మే 30వ తేదీ వరకు ఈ వివరాల సేకరణ కొనసాగుతుందని

0: లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాష్ట్రంలోని మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవేళ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు హైదరాబాద్లో ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై ఒక వర్క్షాప్ నిర్వహిస్తోంది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం లక్ష్యాలు ఈ వర్క్షాప్ ద్వారా పాల్గొనే వారికి పరిచయం చేస్తారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ దీని గురించి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమం దార్శనికత గురించి వివరిస్తారు. ఆ తర్వాత జాతీయ విధాన లక్ష్యాలు, సాంకేతిక రోడ్ మ్యాప్ మొదలైన వాటి గురించి కూడా వర్క్షాప్లో చర్చిస్తారు. 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలమణిలో ఉన్న నోట్లలో 98.47% తమకు తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. తన కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 తేదీన 2000 రూపాయల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన విషయం శ్రోతలకు తెలుసు. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 356,000 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 30 ఏప్రిల్ నాటికి ఈ విలువ భారీగా తగ్గి 5,451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస ఓం పర్వత యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మంది పైగా భక్తులతో కూడిన మొదటి బృందం దార్చులా నుండి ఈ పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితి నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణలంతానికి ఇరాన్ చేసిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ నిన్న ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 26వ శ్లోకం. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి

సచ్ఛబ్దః పార్థ యుజ్యతే సద్భావే సాధుభావే చ.

సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. పార్థ, ఓ అర్జున, సద్భావే ఉండుట అనే అర్థంలోను, చ మరియు సాధుభావే మంచిది అనే అర్థంలోను, సత్ ఇతి ఏతత్, సత్ అనే శబ్దం ప్రయుజ్యతే ప్రయోగింపబడుతోంది, తథా అలాగే ప్రశస్తే శుభప్రదమైన అంటే శ్రేష్టమైన కర్మణి కర్మయందు సత్ శబ్ద సత్ అనే పదము యుజ్యతే ప్రయోగింపబడుతోంది. సద్భావే సాధుభావే చ

0: సచ్ఛబ్దః పార్థ యుజ్యతే. అర్జున, సత్కర్మల ప్రారంభంలో సత్ అనే బ్రహ్మవాచక శబ్దాన్ని అనుసంధానం చేసే సంప్రదాయం ఉంది. సత్ అనే శబ్దంలో చాలా విశేషాలున్నాయి. పూర్వం లేనిది కొత్తగా పుడితే దాన్ని సత్ అంటారు. దోషం లేకుండా యోగ్యంగా ఉంటే దాన్ని కూడా సత్ అంటారు. ఏదైనా ఒక కర్మ శుభప్రదంగా శ్రేష్టంగా ఉంటే దాన్ని కూడా సత్ అంటారు. మంచి భావం ఉండడాన్నే సద్భావం. సాధుభావే సత్పురుషుడుగా అవ్వడానికి ఏ లక్షణాలైతే ఉంటాయో అదే సాధుభావం. ప్రశస్తే కర్మణి, శుభకర్మలు శ్రేష్ఠ కర్మలు. ఇంట్లో వివాహాది శుభకర్మలు జరుగుతూ ఉంటే ప్రజలు వాటిని సత్కర్మలనే అంటారు. అలాగే ఆధ్యాత్మిక చర్చలు వంటి శ్రేష్ఠ కర్మలు జరుగుతున్నా కూడా ప్రజలు వాటిని సత్కర్మలు లేక సత్సంగాలు అంటారు.
1: సద్భావే సాధుభావే చ

సచ్ఛబ్దః పార్థ యుజ్యతే సద్భావే సాధుభావే చ.

0: సచ్ఛబ్దః పార్థ యుజ్యతే.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తరువాత పద్యతోరణం, సుమతి శతక పద్యపఠనం తారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతిశతక పద్యపఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా. ఇక్కడ సుమతి శతకర్త ఏం చెప్తున్నాడంటే అండి, ఎవరి ఎవరి స్థానాల్లో వారు ఉండాలి, లేకుంటే స్థానభ్రంశం చెందితే లెక్కలు తప్పుతాయి, మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. ఎక్కువగా మొదటిదే జరగవచ్చు, మిత్రులు శత్రువులు అవుతారు. అది ఎలాగంటే సోదాహరణంగా వివరిస్తున్నారు సుమతి శతకర్త. కమలములు నీట బాసినం, కమలములు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ ఉన్నప్పుడు సూర్యుడు రాగానే విచ్చుకుంటాయి, కంటికి ఇంపుగా కనిపిస్తాయి. అదే కమల పువ్వుని కోసి మనం ఒడ్డుకు చేర్చామనుకోండి, అదే ఎండవేడికి కమిలిపోతాయి. అంటే చెరువులో ఉన్నప్పుడు సూర్యుడు ఆ కమలాలకు మిత్రుడు, అదే చెరువు నుంచి బయటకు వచ్చి గట్టు మీద ఉంటే శత్రువు. అంటే చూడండి ఎంత మార్పు. అదే సూర్యుడు వల్ల చెరువులో ఉన్నప్పుడు వికసించుకున్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి, ఆహ్లాదకరంగా ఉన్నాయి. అదే కమలాన్ని కోసి మనం ఒడ్డును పెడితే అదే సూర్యరశ్మికి కమిలిపోయి ఎండిపోతున్నాయి. తమ తమ నెలవులు తప్పిన అంటే మన మన స్థానాలు తప్పి ప్రవర్తిస్తే తమ మిత్రులు, మనకు ప్రాణమిత్రులైన వారు శత్రువులవుట తథ్యము సుమతి. మనది గాని స్థానంలో మనం కూర్చొని అనవసరమైన విషయాల్లో తలదూర్చి అనవసరమైన తీర్పులు చెప్పడం కానీ విషయాల్లో కలుగు చేసుకోవడం కానీ చేరితే ఏమవుతుందండి, మనకు మిత్రుడైన వాడు శత్రువు అవుతాడు. ఎలా? ఇలా కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్, అంటే కలువ పువ్వులకి సూర్యుడు మిత్రుడు. అంటే చాలామంది కవులు చాలా కావ్యాల్లో ఈ వర్ణన చేసి ఉంటారు, కలువ పువ్వులు సూర్యరశ్మి వికసిస్తూ ఉన్నాయని. అలాంటిదే ఆ సూర్యరశ్మికి ఈ కమలాలు కోసి మనం ఒడ్డిని పెడితే ఏమవుతుందండి, ఎండిపోతాయి. అలాగే మన మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఎప్పుడు? మనం చేయగూడని పని చేసినప్పుడు. మనం ఏ విషయాల్లో తలదూర్చకూడదో అలాంటి విషయాల్లో తలదూర్చినప్పుడు ఏమవుతారండి, మన బంధువులు కానీ మన శ్రేయభిలాషులు కానీ మిత్రులు కానీ శత్రువులు అవుట తథ్యము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కమలములు అంటే తామర పువ్వులు నీటన్ బాసినను జలములను విడిచిపెట్టి, అంటే నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు కమలముకు ఆప్తుడెవరు, సూర్యుడు. కమలాప్తునికి అంటే సూర్యుడు రశ్మికి అంటే ఎండకి, ఆ ఎండ తగలగానే కమిలిపోతాయి. కమిలన్ అంటే వాడిపోయిన, భంగినన్ ఈ విధంగా తమ తమ వారి వారి నెలవులు తప్పిన అంటే మన మన స్థానాలు విడిచిపెట్టినప్పుడు తమ మిత్రులు అంటే మనకున్న మిత్రులే శత్రువులవుట శత్రువులు అవుతారు. ఇది తథ్యము, ఇది నిజము. కాబట్టి ఈ పద్యం ద్వారా మనకి నీతి ఏమిటంటే మన స్థానం మనం కాపాడుకోవాలి, మందగాని దానిలో మనం తలదూర్చకూడదు. గౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రతిస్పందించడం వేరు, మనది కాని దానిలో తలదూర్చడం వేరు. అలాంటిదే ఇక్కడ సుమతి శతకర్త చెప్తున్నాడు. మన స్థానం ఏమిటో గుర్తెరిగి మసులుకోవాలి. మనకు సను ఉంది కదా అని అన్నింటిలో తలదూరిస్తే ఏమవుతుంది, ఉండదు పోతుంది. ఇంటికి ఊడికి చెడే, బంతికి ఊడికి చెడే అంటాం కదా, రెండింటికి చెడ్డ రేవడిలాగ. కాబట్టి శ్రోతలారా, ఈ పద్యం ద్వారా నీతి ఏమిటంటే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఒకట తథ్యము సుమతి. కాబట్టి మన మన స్థానాలను కాపాడుకుని మన గౌరవాన్ని కాపాడుకోవాలి, లేకపోతే ప్రమాదం ఉంది. ఎలా? కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్, ఏ సూర్యరశ్మి వల్ల పద్మాలు వికసించుకున్నాయో ఆ పద్మాలను కోసి గట్టి మీద తేగానే కమలాత్ముని రశ్మి సోకి కమిలిన భంగిన్, ఆ సూర్యుడి యొక్క కాంతి వెలుగుకి కమిలిపోయినాయట. కాబట్టి తమ తమ నెలవులు తప్పిన అంటే మన మన స్థానాలు తప్పినప్పుడు తమ మిత్రులు మన స్నేహితులు శత్రువులవుట తథ్యము సుమతి. శత్రువులవుట తథ్యము. కమలములు నివాసము నీరు, ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత మిత్రుడే అయినను సూర్యుడి వేడికి కమిలిపోవును. అట్లే మానవులు తమ తమ సహజ స్థానములను విడిచిపెట్టినచో తన స్నేహితులే విరోధులుగా మారి బాధింతురు. ఇది నిజము. చివరిగా పద్యం కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులవుట తథ్యము సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం తారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
0: కార్యక్రమంలో తర్వాత శ్రీమతి ఎస్ సువర్చల గారి స్వీయ కవితలు వింటారు.
3: బాల్యం ఎదగడానికెందుకురా తొందర, ఎదర బ్రతుకంతా చిందర వందర, ఎటు చూసినా భయంతో గుండెల్లో గాబరా అన్నాడు కవి తత్తరపాటున ఆదరా బాదరా. ఎదిగితే చదవాలి బళ్ళో, మోయలేని పుస్తకాల బస్తా మెళ్ళో, ఆటలకు పోనీయని హోంవర్క్ వళ్ళో, పరీక్షల్లో పాసవ్వాలని మొక్కాలి గుళ్ళో, మార్కులు తగ్గితే తంతారు పంతుళ్ళు, తీ పుస్తకం తీ అంటూ ఇంట్లో షంటుళ్ళు, ఫీజుల ముడుపులు చెల్లించలేక పెద్దలకు ఎక్కిళ్ళు, ఎదిగి ఉద్యోగం చేయాలంటే లంచాల బొక్కుళ్ళు. అందుకే బాల్యం అపురూపమంటారు నిండుగా, ముద్దు మురిపాలు కురిపిస్తారు అందరూ మెండుగా, కళ్ళకపటాలు లేక దైవత్వముంటుంది దండిగా, ఎదక్కపోతే ఏం దండగా, బాల్యమే తీ అని పండుగ. కాలుష్యం వాహనాలతో ధ్వని కాలుష్యం, రసాయనాలతో జల కాలుష్యం, పాలిథిన్లతో భూకాలుష్యం, అణు ఇంధనాలతో వాయు కాలుష్యం, అన్నింటినీ మించింది బుల్లితెర కాలుష్యం, అన్నింటినీ మించింది బుల్లితెర కాలుష్యం, అంతటా విస్తరించింది బుల్లితెర కాలుష్యం. అన్ని వయసుల వారిలో ప్రభావం చూపుతోందది. ఎందరి మనసులు కలుషితమవుతున్నాయో దానివల్ల, ఎందరి జీవితాలు బుగ్గిపాలవుతున్నాయో, ఎన్ని కుటుంబాల్లో చిచ్చు రగులుతున్నదో, అశ్లీలాలన్నీ ఆహ్లాదం చేసుకుని 2 అడుగుల రంగుల పెట్టె ముందు కూర్చొని 3 పొద్దులాను నిలువునా బలిచ్చేసి తీయని జీవితాల్లో చేదును నింపుకునే అమాయక చక్రవర్తులెందరో. ఇదే కొనసాగితే సర్వనాశనం ఖాయం. సత్వర నివారణ చర్యతో ఆ కాలుష్యాన్ని అరికట్టాలి. వివేకంతో యోచన చేసి సంస్కరణలు చేయాలి. సమాజమంతా భాగస్వాములై కాలుష్య ఛానళ్లకు స్వస్తి చెప్పి సమాజానికి స్వస్థత కలిగించాలి. ఏ విషయంలోనైనా మనుషుల్లో మానవత్వ స్పృహ ఐకమత్యం ఉంటే స్వచ్ఛ భారత్ను సాధించుకోవచ్చు. ఈవ్ టీజింగ్ హేళ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే స్తత్ర దేవతాః అన్నది ఆనాటి ఆర్యోక్తి. ఎత్ర నార్యస్తు టీజ్యంతే రమంతే స్తత్ర రోమయోహో అన్నది ఈనాటి యువజనోక్తి. ఆర్యోక్తులు ఆచరించు జీవితాలు ధన్యం, ప్రగతి సాధనలో చూపించునవి గమ్యం. అనుభవాల వడబోతే ఆ సూక్తుల సారం, ఆచరించి నడుచుటే యువతకు కర్తవ్యం, యువోక్తులు పాటించే బ్రతుకులు బహుభారం, అపకీర్తులు ఆటలాడు వారితో ప్రతిక్షణం. అనుభవాల వడబోతే ఆ సూక్తుల సారం, ఆచరించి నడుచుటే యువతకు కర్తవ్యం, యువోక్తులు పాటించే బ్రతుకులు బహుభారం, అపకీర్తులు ఆటలాడు వారితో ప్రతిక్షణం.

0: ఆ జానవారి ఉనికి హేయమగును ఎన్నటికీ, పరులను పీడిస్తూ సుఖపడలేదెన్నటికీ. సమాజానవారి ఉనికి హేయమగును ఎన్నటికీ, పరులను పీడిస్తూ సుఖపడలేరు ఎన్నటికీ. టీచింగ్ చేసి అనుభవించే తత్వం పెంచకూడదెన్నటికీ ఆ సంకుచిత తత్వం. టీచింగ్ చేసి ఆనందించే తత్వం పెంచకూడదెన్నటికీ ఆ సంకుచిత తత్వం. టీచింగ్ అన్నది 65వ కళగా అభ్యాసం చేస్తూ, అదే ఘనతగా సమస్యల వలయాలను సృష్టిస్తూ గాఢంగా నేడు ఆనందిస్తున్నారెందరో అజ్ఞానంగా. హీరోలనుకునేవారు నిజంగా జీరోలే. హింసించి ఆనందించుట సాడిజ్యం కాదా? అధునాతన సమాజాన ఈవిటీజింగ్ ఇంతకు రెట్టింపు పవరుతో దీని అన్న రాగింగ్. రెంటితో యువత భవిత చేస్తున్నది రన్నింగ్. అధునాతన సమాజాన ఈవిటీజింగ్ ఇంతకు రెట్టింపు పవరుతో దీని అన్న రాగింగ్. రెంటితో యువత భవిత చేస్తున్నది రన్నింగ్. జరుగుతోంది విచిత్రంగా బాహాటపు షోయింగ్. ఈ నిరంతర నిరంకుశ విధానం ఆగకపోతే సమాజాన రాదా మరి రెవల్యూషన్? 20వ శతాబ్దిలో దొరకలేదు దీనికి సొల్యూషన్. నవశతాబ్ది నందైనా మారాలిక జనరేషన్. టీజింగులు రాగింగులు ఔట్డేటెడ్ కాగా, శాంతి స్నేహ ఐక్యతలు ప్రజెంట్ ట్రెండ్గా. భవిష్యత్తులోనైనా నాగరికం పొంది పరిణామాలు నిన్నో ఫలితంగా పొందవచ్చు. భవిష్యత్తులోనైనా నాగరికం పొంది పరిణామములనెన్నో ఫలితంగా పొందవచ్చు. వైద్యమా మజాకా? ప్రపంచం అనూహ్య వేగంగా పరుగు పెడుతోంది. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, డిజిటల్ కెమెరాలు మనిషి జీవన గమనాన్ని మార్చేస్తూ మెస్మరిజం చేస్తున్నాయి. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, డిజిటల్ కెమెరాలు మనిషి జీవన గమనాన్ని మార్చేస్తూ మెస్మరిజం చేస్తున్నాయి. మనిషి భౌతికమైన అభివృద్ధి సాధించి మానవత్వం మరిచాడు. మేధాశక్తి పెరిగింది గాని హృదయం కుంచుకుపోయింది. మేధాశక్తి పెరిగింది గాని హృదయం కుంచుకుపోయింది. ఈ స్థితి మానవాభ్యుదయానికి గొడ్డలు పెట్టు కాదా? బుద్ధికి హృదయానికి మధ్యన ఉన్న సంబంధం తెగిపోయిన ఈ విచిత్ర పరిస్థితి నిజంగా ఎంత భయంకరమైందో. వైద్యో నారాయణో హరిహి అనేవారు ఆనాడు. వైద్యుని చేతిలో రోగి ప్రాణం హరి అనిపిస్తోంది ఈనాడు. నిత్య జీవన పోరాటంలో ఏ ఆసరాలేని నిరుపేదలకు చిన్న రోగమొచ్చినా పెద్ద కష్టమే. ఏ గుండె జబ్బో సోకితే ఆ అభాగ్యులపై అది అక్షరాల పిడుగుపాటే. పేదలకు సర్కారీ దవాఖానాలే దిక్కు. ఒక ప్రక్క అవి కొరతల కొలిమిలో కొట్టుమిట్టాడుతుంటే మరో ప్రక్కన తీ రూపాయి తీ అంటూ పీడించే జబర్దస్తి జలగలు బడుగుల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపమై అల్లల్లాడుతోంది. కొరతల కొలిమిలో కొట్టుమిట్టాడుతుంటే మరో ప్రక్కన తీ రూపాయి తీ అంటూ పీడించే జబర్దస్తి జలగలు బడుగుల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపమై అల్లల్లాడుతోంది. మనిషి జీవితం డబ్బు చుట్టూ గిరికీలు కొడుతూ మసకబారి కరకుతేలి కర్తవ్యాన్ని మరుస్తోంది. మనిషి జీవితం డబ్బు చుట్టూ గిరికీలు కొడుతూ మసకబారి కరుకుదేలి కర్తవ్యాన్ని మరుస్తోంది. మేధస్సు ఎక్కువవుతోందని సంతోషపడాలో, మానవత్వం చిక్కుతున్నదని బాధపడాలో అర్థంగాని స్థితి. మాననీయ విలువలు మంటకలుస్తున్నాయి. ఆదాయమే పరమావధి. అందుకై అనునిత్యం ఆరాట పోరాటాలు. మనిషి ప్రాణమంటే గడ్డిపోచకన్నా హీనం. ఆసుపత్రిలో అడుగుపెట్టింది మొదలు ఆపసోపాలే. అవసరమున్నా లేకున్నా ఎక్స్రేలు, స్కానింగులు, రకరకాల పరీక్షలంటూ ముడుపుల గుంజుళ్ళు, మల్టీ స్పెషాలిటీలంటూ మనీపర్సుల దోపిడీలు, సూపర్ స్పెషాలిటీలంటూ శవాలకు సైతం వైద్యం చేసే గారడీలు, మల్టీ స్పెషాలిటీలంటూ మనీపర్సుల దోపిడీలు, సూపర్ స్పెషాలిటీలంటూ శవాలకు సైతం వైద్యం చేసే గారడీలు. అరకొరగా విధుల నిర్వహణ. ఆసుపత్రుల నివాసాల్లో కొరవడిన ఆహ్లాదం. దోమలకైతే ఆవాసం. అరకొరగా విధుల నిర్వహణ. ఆసుపత్రుల నివాసాల్లో కొరవడిన ఆహ్లాదం. దోమలకైతే ఆవాసం. ప్రతి పథకం నిరుపయోగం. పర్యవేక్షణ శూన్యం. కార్యకర్తలకు అధికార తాయిలాలు అందేను. అంతా గప్చిప్ సంబార్బుడ్డి అయ్యేను. ఆపరేషన్స్ లో అవయవాలు మటుమాయం. పురిటి నొప్పులు పడనీకుండా పొట్టకోతలే ఖాయం. ఆర్తుల ఆవేశాలు, ఆక్రోశాలు అరణ్యరోదనలే. పట్టించుకునే నాథుల్లేరు. పీడిత వర్గాల ఆశల గుర్రాల పరుగులకు పగ్గాల్లేవు. వైద్య వృత్తికే తీరని ద్రోహం. ప్రవృత్తిలో వికృతమైన వైఫల్యం. వైద్యాలయాలు మృత్యుకుహరాలై భయపెడుతుంటే పరిస్థితులు ఫలితాల్లేక కకావికలమై కలవరపెడుతున్నాయి. రోగార్తుల హృదయ విదారక రోదనలు ఏ ఏడంతస్తుల్లోకి వినపడతాయి? రోగార్తుల హృదయ విదారక రోదనలు ఏ ఏడంతస్తుల్లోకి వినపడతాయి? అధికార అహంకార దర్పంతో నిండిన హృదయాల్లోకి ఎలా చొరబడతాయి? ఔన్నత్యంతో అంతర్మథనం జరిగినా హృదయాంతరంగం ప్రగతికి కీలకం. వ్యక్తిత్వ వికాసం నిండిన మానవత్వ విలువలు కోహినీర్ కంటే విలువైన వజ్రాలు. వైద్యుడు భగవత్స్వరూపునిగా, ఆసుపత్రులు ఆరోగ్యశాలలుగా మారాలి. అప్పుడంతా ఆనందమే. ఆనందమే ఆరోగ్యహేతువు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ సంపద అందరికీ అందుబాటు కావాలి. ఆ రోజు తప్పక త్వరగా రావాలని 1000 కనులతో ఎదురుచూద్దాం. బంగారు భారతావనికి ఆరోగ్య సౌభాగ్య తిలకం దిద్దుదాం. మళ్లీ కన్యాశుల్కం. ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే స్తత్ర దేవతాహ అన్న ఆనాటి ఆర్యోక్తి ఈనాటి కొందరికి విరక్తి. ఇతర నార్యస్తు పూజ్యంతే రమంతే స్తత్ర దేవతాహ అన్న ఆనాటి ఆర్యోక్తి ఈనాటి కొందరికి విరక్తి. మరెందరికో హాస్యోక్తి. అవబోతోంది పునరుక్తి. భ్రూణ హత్యల ఫలితం స్త్రీ పుట్టుక నిర్మూలనం. నారీ జగతికి తీరని ద్రోహం. మానవాళికే సహించని అవమానం. పెరిగింది స్కానింగ్ విజ్ఞాన ప్రగతి. గర్విస్తోంది దానికి అఖిల జగతి. అదే సమాజానికి పట్టిన అధోగతి. పెరిగింది స్కానింగ్ విజ్ఞాన ప్రగతి. గర్విస్తోంది దానికి అఖిల జగతి. అదే సమాజానికి పట్టిన అధోగతి. సాగనిస్తుందా అది మానవ పురోగతి? మమతానురాగాలకు మరుపేరే మగువై, సహజాతాలను త్రొక్కిపెట్టి చూపే తెగువై, ఆడుబిడ్డల అనంతం చేస్తూ గుడ్లను తినే పామై. మమతానురాగాలకు మారుపేరే మగువై, సహజాతాలను త్రొక్కిపెట్టి చూపే తెగువై, ఆడుబిడ్డలనంతం చేస్తూ గుడ్లను తినే పామై. జాతి విద్రోహం కావిస్తూ స్త్రీకి స్త్రీయే శత్రువై, జగతి నిండిన స్త్రీ ఔన్నత్యాన్ని సైతం మటుమాయం చేసింది అమానుషత్వం. నైతిక విలువలు నాతి మరచిన మాట నిజం. అందుకే తమకు తామై మోస్తున్నారా ధ్వజం. యథేచ్ఛగా చెలరేగిందా కోలాహలం. ఎందరినో ఎగరేసుకుపోయిందా ప్రభంజనం. తెప్పరిల్లి కళ్ళు విప్పిన జనసందోహం అనుభవిస్తున్నారు అతిగా అతివల దుర్భిక్షం. తెప్పరిల్లి కళ్ళు విప్పిన జనసందోహం అనుభవిస్తున్నారు అతిగా అతివల దుర్భిక్షం. కళ్యాణాలకు కన్యలు కరువై, కలతలు నిండిన బ్రతికే బరువై, కోరి తెచ్చుకున్న కష్టాలకు నెలవై, కొందరుంటున్నారు జీవితం కరిగి నీరై. కళ్యాణాలకు కన్యలు కరువై, కలతలు నిండిన బ్రతికే బరువై, కోరి తెచ్చుకున్న కష్టాలకు నెలవై, కొందరుంటున్నారు జీవితం కరిగి నీరై. నాట్యమాడే వరకట్న ఇంద్రజాలం, పటాపంచలవుతోందా మాయాజాలం. సమాజంలో రావాలి నవభావాజాలం, కాదంటే కాతేస్తుందా విషజాలం. నాట్యమాడే వరకట్న ఇంద్రజాలం, పటాపంచలవుతోందా మాయాజాలం. సమాజంలో రావాలి నవభావాజాలం, కాదంటే కాటేస్తుందా విషజాలం. తరగిపోవును మహిళాలోకం, దద్దరిల్లును పురుష ప్రపంచం. వడలిపోవును వరకట్న పుష్పం, వికసించును మరలా కన్యాశుల్కం. దద్దరిల్లును పురుష ప్రపంచం, వడలిపోవును వరకట్న పుష్పం, వికసించును మరలా కన్యాశుల్కం. ముగించాలి స్త్రీ నిర్మూలన పర్వం. సృష్టి మనుగడకే అది పెనుగర్వం. రావాలి నవసమాజ చైతన్యం, ప్రపంచమవుతుంది శాంతి సౌఖ్యం. తరగిపోవును మహిళాలోకం, దద్దరిల్లును పురుష ప్రపంచం. వడలిపోవును వరకట్న పుష్పం, వికసించును మరలా కన్యాశుల్కం. ముగించాలి స్త్రీ నిర్మూలన పర్వం. సృష్టి మనుగడకే అది పెనుగర్వం. రావాలి నవసమాజ చైతన్యం, ప్రపంచమవుతుంది శాంతి సౌఖ్యం.
1: మీరింతవరకు శ్రీమతి ఎస్ సువర్చల గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
3: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1JRJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
1: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో చివరగా దక్షిణాంధ్ర యోగ కవులు భక్తి తత్వం, ఉపకథలు తారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
4: క్రిందటి వారం వీరశయ మతస్థాపకుడు నందీశ్వరాంశ సంభూతుడు అచంచల శివభక్తుడు సంఘ సంస్కర్త అయిన బసవేశ్వరుని జననం, విద్యాభ్యాసం, వివాహము, ఆత్మతత్వ విచారణ, బిజ్జలును కొలువులో మంత్రి పదవి మొన్నకు విశేషాలు చెప్పుకున్నాం. ఈ వారం పాల్గొరికి సోమనాథుడు రచించిన బసవపురాణంలోని కొందరి శివభక్తులను గురించి చెప్పుకుందాం. ముందుగా అల్లమప్రభువు మాదిరి వచనం ఒకటి చెప్పుకుందాం. రాతియందు అడగిన నిప్పు కాల్చునా, బీజమందు అడగి వృక్షము పెరుగునా, దేహమునందు అడగిన ఆత్మతత్వము కనిపించునా, గుహేశ్వర పరమాత్మ నిన్ను అనుభవం నుండియే తెలుసుకొనుట సాధ్యము అని అల్లమప్రభువు యొక్క వాక్యములు ఇవి. ప్రకృతి నుండి ఆత్మతత్వమును తెలుసుకొనుటే విచారణము తెలియజేశాడు. ఇప్పుడు మరొక శివభక్తుని గురించి దానితో మనం తెలుసుకోవలసిన విషయం చెప్పుకుందాం. ఆయనే మడివాల మాచయ్య. వీరభద్రాంశుడుగా పేరొందిన పరమశివభక్తుడు. తల్లిదండ్రులది రజిక వృత్తి. మాచయ్య చిన్నతనం నుండి ధైర్య సాహసములు కలవాడు. కాకతీయుల సామ్రాజ్యంలో సైనికుడిగా చేరాడు. అతని సహోద్యోగి ఒకడు బసవేశ్వరుని గురించి విని అచంచల భక్తి విశ్వాసములతో కళ్యాణ నగరమునకు బయలుదేరి ఆయన్ను కలిశాడు. కాకతీయ రాజుల దగ్గర ఉద్యోగము వదిలి చాళుక్యరాజైన బిజ్జలుడి రాజుగారు దగ్గర ఉద్యోగంలో చేరాడు. బసవేశ్వరుని శిష్యుడిగా చేరమని మడివాల మాచయ్యకు కళ్యాణము చేరిన అతని సహోద్యోగి చెప్పగా మాచయ్య కళ్యాణము నగరమునకు చేరుకున్నాడు. అతని తల్లిదండ్రులు చేసే రజిక వృత్తినే చేపట్టాడు. కళ్యాణ నగరంలో శివభక్తుల బట్టలు మాత్రము ఉతికేవాడు. ఎవరి బట్టలు వారికి చేరవేసే సమయములో ఎదపై లింగము ధరించని వారు తనను తాకకూడదన్న నియమాన్ని మడివాల మాచయ్యే తనకు తానుగా విధించుకున్నాడు. అందుకుగాను తన దారికి ఎవరూ అడ్డు రాకుండా ఒక ఘంటానాదం చేస్తూ వెళ్లేవాడు. అందరూ ఆ ఘంటారావాన్ని విని పక్కకు తప్పుకునేవారు. తను ఉతికే బట్టలు దైవాంశ సంభూతులవని, అందుచేత వారికి శుచి శుభ్రతతో అందించాలని మాచయ్య భావన. ఎవరైనా ఆ బట్టలు పొరపాటున తాకితే వారి చేతులు నరికేసేవాడు. అందుకని మడివాల మాచయ్య వస్తున్నాడు, అందరూ పక్కకి తప్పుకోండి అని ఎవరికి వారు పక్కకి తప్పుకొని తోటివారిని కూడా పక్కకు తీసుకెళ్లేవారు. అతనంటే అందరూ భయపడేవారు. కాని అందరూ దళితుడని, అంటరానివాడని తక్కువగా చూసేవాడు, తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. మాచయ్య పట్టించుకునేవాడు కాడు. బట్టలు ఉతుకుతున్నా శివనామస్మరణ చేసేవాడు. ఆ దీక్షతో అతనికి కొన్ని శక్తులు సిద్ధించాయి. ఒకరోజు మడివాల మాచయ్య ఉతికిన బట్టలు తీసుకుని ఘంట వాయిస్తూ వెడుతూ ఉండగా ఒక వ్యక్తి తగిలాడు. వెంటనే మాచయ్య అతని శిరస్సును ఖండించాడు. ఆ సమయంలో మడివాల మాచయ్య భీకరంగా ఉన్నాడు. ప్రజలు వెళ్లి బిజ్జల చక్రవర్తితో విషయాన్ని చెప్పి రక్షించమన్నారు. బిజ్జల చక్రవర్తి బసవేశ్వరుని వైపు చూచాడు. ఎందుకు? మడివాల మాచయ్య బసవేశ్వరుని శిష్యుడే. బసవేశ్వరుడు బిజ్జల చక్రవర్తితో మాచయ్య అచంచల శివభక్తుడని, అతణ్ణి వీళ్లందరూ దళితుడని మాటిమాటికి హేళన చేస్తూ ఉంటే ఇలా జరిగిందన్నాడు. చక్రవర్తి భటులను పిలిచి ఏనుగు చేత తొక్కించి చంపమని ఆజ్ఞాపించాడు మండివాళ మాచయ్యని. ఏనుగు మాచయ్య భీకర రూపాన్ని చూసి వెనక్కు తగ్గింది. మడివాళ తన చొరకత్తితో ఏనుగును పైకెత్తాడు. కిందపడి ప్రాణాలు వదిలింది ఏనుగు. ఈ విషయాన్ని కూడా మరల బిజ్జల చక్రవర్తికి తెలియజేశారు. ఈసారి బిజ్జలుడు బసవేశ్వరునితోనూ కొంతమంది రాజభటులతోనూ అక్కడికి చేరుకున్నాడు. దారిలో బసవేశ్వరుడు బిజ్జలునికి ఒక విషయం చెప్పాడు. మీరు చక్రవర్తులైన శివభక్తుడైన మడివాల మాచయ్యకు నమస్కరించండి, సులకనగా చూడకండి, హేళన చేయకండి అని చెప్పాడు. మాచయ్యలోని భక్తితత్వానికి, ఈశ్వరతత్వానికి నమస్కరించాడు బసవేశ్వరుడంతటివాడు. ఇష్టం ఉన్నా లేకపోయినా బిజ్జరుడు కూడా నమస్కరించాడు గనుక మడివాల మాచయ్యకి ఒక ప్రశ్న అడిగాడు మాచయ్యని, నీచే చంపబడిన ఆ వ్యక్తిని ఏనుగును బ్రతించగలవా అని అడిగాడు మాచయ్యని. మాచయ్య ఎప్పుడూ తన దగ్గర విభూతిని, రుద్రాక్షని, లింగాన్ని దగ్గర ఉంచుకుంటాడు. వెంటనే శివనామస్మరణ చేస్తూ పరమేశ్వరుణ్ణి దీనంగా ప్రార్థన చేస్తూ ఆ వ్యక్తి మీద, ఏనుగు మీద విభూతిని చల్లాడు. ఆ వ్యక్తి, ఆ ఏనుగు ఇద్దరూ బ్రతికారు. ఆశ్చర్యచకితుడైనాడు బిజ్జరుడు. అక్కడకు చేరిన వారందరూ కూడా మడివాల మాచయ్యకు మనసారా నమస్కరించాడు. దళితుడని, అంటరానివాడని, తక్కువవాడని ఇంకెప్పుడూ చూడలేదు, పిలవలేదు, మనసులో కూడా తలవలేదు. అందరికంటే ఎక్కువగానే మర్యాద, మన్నలతో తోటివారుగా, సహోదరునిగా చూడటం ప్రారంభించారు. ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటి, తెలుసుకోవలసిందేమిటి? అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ చైతన్యం. భక్తితత్వం అందరికీ ఒకటే. ఇందులో రాజని, చక్రవర్తిని, ఎక్కువవాడని, తక్కువవారని భేదం లేదు. ధనికులే భక్తికి అర్హులని, మిగిలినవారు అనర్హులనే భావన ఉండరాదని, భక్తితత్వానికి అందరూ ఒకటేనని తెలిపాడు బసవేశ్వరుడు. ఈ భావాన్నే నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి, పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే, హరియట హరుడట సురలట నరులట అఖిలాండకోటులట అందరిలో గగనానిల తేజోజల భూమయమగు మృగ ఖగ నగ తరు కోటులలో సగుణములలో విగుణములలో సతతము సాధు త్యాగరాజార్చితుడిలలో అన్న కీర్తనతో అందరిలో ఉన్నది ఆ పరమాత్మ వెలిగేనన్నాడు త్యాగయ్య కూడా. ప్రహ్లాదుడు, శబరి మొదలగు వారు కేవలం భక్తితత్వంతోనే తరించారు. అందుకే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని భక్తికి 9 మార్గాలు చెప్పారు. ఏ మార్గాన్ననుసరించినా భక్తి జ్ఞానసంపదనిస్తుంది. ఇది జ్ఞానభక్తినిస్తుంది, అనగా వైరాగ్యాన్నిస్తుంది. కనుక భక్తికి ఏ వ్యక్తి అయినా అర్హుడే అని, దళితుడని, గొప్పవారనే భేదభావాలుండకూడదని, సర్వమానవ సౌభ్రాతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని చెప్తున్నాడు మడివాల మాచయ్య. మడివాల మాచయ్య ఆ వచనం, నా అష్టవిధార్చన శుద్ధమాయనయ్యా, నీవు మూర్తిలింగమైన కారణమున, తనువు శుద్ధమాయనయ్యా, నీవు జంగమమైన కారణమున, నా కామక్రోధలోభమోహమదమత్సరములు ఉడిగినయ్యా, నీవు జ్ఞానలింగమైన కారణమున, ఇటుల సర్వాంగములందు సన్నిహితుడనైతిని చూడమా కలిదేవర దేవా అని మడివాల మాచయ్య మనకందరికీ కూడా బోధించాడు. ఎంతోమంది శివభక్తుల కథలు బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు నిక్షిప్తం చేశాడు. అందు చాలా ముఖ్యులైన వారిని గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. మరొక భక్తురాలి చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆవిడే అక్క మహాదేవి. మహాదేవి మహాభక్తురాలు, శివభక్తురాలు. గోదాదేవి శ్రీరంగనాథునే వివాహమాడుతానని చెప్పినట్లుగా మహాదేవి కూడా మల్లీశ్వరుణ్ణే తన పతిగా భావించింది. అందుకే ఆమెను అందరూ పార్వతీదేవి అంశ అని భావించేవారు. మహాదేవి వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుని సమకాలికురాలు. ఆ మహాదేవి తల్లిదండ్రులు వారి వంశానుచారం ప్రకారం మహాదేవికి శివదీక్ష, పంచాక్షరి మంత్ర ఉపదేశం బాల్యంలోనే చేశారు. తల్లి సుమతి, తండ్రి నిర్మలశెట్టి. మహాదేవి ఆ పుణ్య దంపతులకు నేటి కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాలోని ఉడుతడి గ్రామంలో జన్మించింది. మహాదేవి మంచి సౌందర్యవతి, అందాల రాశి. ఒకనాడు ఉడుతడిని పాలించే కేశికుడనే రాజు నగరంలో ఊరేగుతున్నాడు. బాలికలందరూ మేడలపైనుండి చూస్తున్నారు. ఆ బాలికలను కౌశికరాజు చూశాడు. వారిలో మహాదేవి సౌందర్యాన్ని చూచి ముగ్ధుడైనాడు. ఆమెను వివాహమాడాలని తలుచుకున్నాడు. మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. కాని వారు ఒప్పుకోలేదు. మరలా అధికార దర్పంతో ప్రయత్నించమన్నాడు. మంత్రి మరల వెళ్లి ఈ పెళ్లికి ఒప్పుకొనకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడవలసి వస్తుంది అని హెచ్చరించాడు మహాదేవి తల్లిదండ్రుల్ని. భయపెట్టాడు. ఈ విషయాన్నంతటినీ గమనిస్తున్న మహాదేవి మంత్రిగారితో తాను కౌశిక మహారాజుని తను పెట్టే 3 షరతులకు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని, ఆ 3ంటిలో ఏ ఒక్కదానికి భంగం కలిగినా తను స్వతంత్రురాలై చెప్పకుండా వెళ్లిపోతానని తెలిపింది. రాజుగారు దానికి అంగీకరించాడు. మహాదేవి రాజమందిరం ప్రవేశించింది మొదలు శివలింగ పూజ, గురు జంగములకు తన వంతు కర్తవ్యాన్ని వారికి పూజలతో అందిస్తూ అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడుపుతోంది. ఒకనాటి రాత్రి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించే ప్రయత్నం చేశాడు. మహాదేవి పడకగదిలో నిర్దిస్తుండగా తమ కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగదేవుడు వచ్చాడని తెలిసి ఆమె తటాలన ఉన్నపాటున దిగంబరిగా బయటికి వచ్చి గురుదర్శనం చేసుకునగా వస్త్రాలు ధరించి రావలసిందిగా గురులింగదేవుడు ఆమెను ఆజ్ఞాపించాడు. నీవు పరమభక్తురాలివిగదా, నీకు వస్త్రమెందుకు అని హేళన చేశాడు కౌశిక మహారాజు. మహాదేవి పరమేశ్వరుణ్ణి తలుచుకొని తన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్నంతటినీ కేశములతో కప్పివేసేటట్లుగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి గురుదర్శనం చేసుకుంటుంది. ఆ రోజు నుండి మహాదేవి వస్త్రాలు ధరించకుండా కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి చాలా సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నా మల్లీశ్వరుని మీద అచంచల భక్తితో విశ్వాసంతో మహాదేవుడు తనను ఎల్లవేళలా రక్షిస్తాడన్న ప్రగాఢ నమ్మకంతో పరమేశ్వరానుగ్రహంతో అన్నిటినీ అధిగమించి కళ్యాణ నగరానికి చేరుకుంది. అనుభవ మండపానికి వెళ్ళింది మహాదేవి. అనుభవ మండపం అధిపతి ప్రభుదేవుడు. ఆమెలో శివతత్వాన్ని దర్శించాడు. మంటప ప్రవేశానికి అనుమతించాడు. బసవేశ్వరుడు కూడా దివ్యదృష్టితో ఆమె నిష్కల్మష మనస్తత్వాన్ని, పరమశివుని మీద ఆమెకు గల భక్తి విశ్వాసాలను గమనించాడు. ఆ తల్లి వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపములో నివారందరూ ఆ మహాదేవిని అక్కా అని పిలిచారు. ఆనాటి నుండి మహాదేవి అక్క మహాదేవి అయింది. అక్క మహాదేవికి ఈ ప్రపంచం మీద ఏ ఆశ లేదు. నేను నీ పాదసేవకే జన్మించాను, నిరంతరం నీ నామస్మరణే చేయటానికి జన్మించాను, నీవే నా సర్వస్వం, నీ కరుణా కటాక్షములుంటే అదే చాలు, నీ దగ్గరికే వచ్చి నీలో ఐక్యమయ్యే మార్గాన్ని దర్శింపచెయ్యి ఈశ్వరా అని ఏకాంతంగా ఈశ్వరునితో మనసారా విన్నవించుకుంది అక్క మహాదేవి. ఈశ్వరుడు భక్తిపరాధీనుడు. సంపూర్ణ శరణాగతితో ఈశ్వరుణ్ణి శరణు వేడితే అన్నీ ఆ మహేశ్వరుడే చూసుకుంటాడు. ఇందుకు మన ఇతిహాస పురాణములలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం ఈ విషయానికి అక్క మహాదేవిని బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు ఒక ఉదాహరణగా తీర్చిదిద్దాడు. ఆశ్రమ గురువులతో అక్క మహాదేవి మహాలింగైక్యం కావాలని, మార్గదర్శనం చేయవలసిందని ప్రార్థించింది. శ్రీశైలంలో కదళీవనంలో గల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని ఉపదేశించారు. శ్రీశైల మల్లికార్జున మహాప్రభు కరుణించాడు. ఎన్ని ఆటంకములు ఎదురైనా శ్రీశైలం చేరుకుంది అక్క మహాదేవి. ఒక గుహలో కూర్చుని అక్క మహాదేవి తపస్సు చేస్తూ శ్రీశైల జ్యోతిర్లింగ మల్లికార్జునిలో ఐక్యమయ్యింది. అక్క మహాదేవి వచనాలు గోదాదేవి కీర్తించిన పాశురముల వంటివి. భక్తులందరి భక్తితత్వం ఒకటే గదా. ఆకలి వేస్తే భిక్షపాత్రలో అన్నముంది, దాహం వేస్తే బావులు చెరువులు నదులు ఉన్నాయి, నిద్ర ముంచుకొస్తే శిథిలాలయాలున్నాయి, నా తోడు నువ్వున్నావురా చెన్న మల్లికార్జున అన్నది అక్క మహాదేవి. ఎంత గొప్పగా చెప్పిందో చూసుకున్నాం. వచ్చేవారం బెజ్జమహాదేవి, గోడగూచి, భక్త సిరియాళలు కథా విశేషాలు చెప్పుకుందాం. సర్వే జనాసుకునో భవంతు, స్వస్తి.
1: మీరింతవరకు దక్షిణాంధ్ర యోగ కవులు, భక్తితత్వం, ఉపకథలు, తారావాహిక విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: sc.census.gov.in. The initiative marks a significant milestone in digitizing census operations and has been widely appreciated for offering flexibility, convenience and ease of participation. Shivang Mishra, Akashwani News, Delhi.
1: Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri, has said India expanded its crude oil sourcing base to 41 countries from 27 earlier as part of efforts to strengthen energy security during the global energy crisis. While speaking at the Vibrant Gujarat Regional Conference in South Gujarat, he said long-term planning played a key role in managing the crisis. On boosting domestic production, the minister said orders were issued to maximize LPG yield at refineries and the domestic production has been increased by 60%.
2: We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries. And we increased our domestic production by 60%. We are incentivizing the movement to natural gas. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz.
1: The Reserve Bank of India has said that 98.47% of the 2000 rupees denomination bank notes in circulation have been returned nearly 3 years after it announced their withdrawal. The central bank had declared the withdrawal of 2000 rupees notes from circulation on May 19, 2023 as part of its currency management exercise. The RBI, however, clarified that despite their withdrawal and return, the 2000 rupees bank notes continue to remain legal tender. The Atomic Energy Regulatory Body has issued permission for major equipment erection at Kudankulam Nuclear Power Project Units 5 and 6. The permission granted allows the Nuclear Power Corporation of India Limited to undertake installation of major equipment of the plant, including reactor pressure vessel, steam generators, coolant pumps. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the Morning News. US President Donald Trump has rejected Iran's latest proposal to end the ongoing conflict, casting doubt on prospects for a negotiated settlement and warning of the risk of further escalation. Iran submitted its revised offer through mediators, with state media confirming the handover. Trump acknowledged that Tehran had made strides in negotiations, but said he remains dissatisfied with the terms on the table, stating that Iran is seeking concessions he cannot accept. He also described Iran's leadership as very disjointed, signaling continued mistrust between the two sides.
3: You cannot give Iran a nuclear weapon because they would use it on a place called Israel very quickly, and they would use it in the Middle East, and they'd use it in Europe, and I guess we'd be next, and it's not going to happen. We've taken their air force, is non-existent, it's gone. Their navy, they're the strongest navy by far in the Middle East, many times over. They have 159 ships. Every single ship is at the bottom of the sea right now. It's the only country in the world. Nobody wants to be a leader.
1: The U.S. blockade in the Gulf of Oman and maritime routes has been costing Iran nearly $4.8 billion in oil revenue, according to a report by Axios citing Pentagon. Highlighting the report, Sean Parnell, Assistant to the Secretary of War for Public Affairs, said the U.S. operation is intended to maintain sustained economic pressure on Tehran. The enforcement actions targeting sanctioned Iranian shipping have reduced Iran's energy exports amid heightened tensions near the Strait of Hormuz, a key global oil choke point. U.S. officials said the operation aims to continue economic pressure on Iran and disrupt funding for its regional activities. Ministry of Panchayati Raj will organize an outreach workshop on Atmanirbhar Panchayat initiative in Hyderabad today. The outreach workshop will introduce participants to the vision, objectives and operational framework of the Atmanirbhar Panchayat program, an initiative of the Ministry of Panchayati Raj under the Rashtriya Gram Swaraj Abhiyan. The India Meteorological Department has forecast heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sikkim and sub-Himalayan West Bengal today. The Met Department has predicted heavy rainfall over Arunachal Pradesh, Manipur, Mizoram, Tripura, Nagaland, Tamil Nadu, Puducherry, Karaikal, Kerala and Mahe. IMD has also predicted thunderstorm accompanied with lightning and gusty winds over Jammu and Kashmir, East Rajasthan, Madhya Pradesh, Bihar, Chhattisgarh, Orissa and coastal Andhra Pradesh. The weather agency has said that coastal Andhra Pradesh, coastal Karnataka and Tamil Nadu are likely to experience hot and humid weather conditions today. The Meteorological Department has said Jammu and Kashmir is likely to witness generally cloudy sky with spells of light to moderate rainfall and thunder showers next 3 days, accompanied by gusty winds of 40 to 50 kilometers per hour at a few locations. The weather agency also issued an advisory asking farmers to suspend farm operations during the period in view of the expected rain and gusty winds. The Vande Bharat Express has officially commenced its regular service between Jammu and Kashmir Valley today. The train departed at 6:20 a.m. from Jammu, marking a significant step in enhancing rail connectivity in the region. The service was inaugurated on Thursday by Railway Minister Ashwini Vaishnaw, who flagged off the train and described it as a major milestone for Jammu and Kashmir. In badminton, Indian men's badminton team will face France in semi-finals of the Thomas Cup 2026 at Horsens in Denmark today. India advanced to the semi-finals of the tournament after dominant 3-0 win over Chinese Taipei in the quarter-finals. Lakshya Sen gave India the perfect start, saving two match points to beat world number 6 Shu Tianxin 18-21, 22-20, 21-17 in a thrilling opener. In football, India will mark their first appearance at the AFC Under-17 Women's Asian Cup since 2005, ending a 21-year wait at this level at the Under-17 national team kick off their campaign against Australia in China today. The match is scheduled to start at 5 p.m. Indian Standard Time. It is another landmark moment for Indian women's football. In tennis, in the women's singles final, Mireya Andreeva will face Ukraine's Marta Kostyuk at the Madrid Open today. The ninth seed Mireya Andreeva defeated US's Hailey Babstay in the semi-finals on last Thursday, sealing her spot with a 6-4, 7-6 victory in the Spanish capital. Whereas Marta Kostyuk defeated Anteza Potapova by 6-2, 1-6, 6-1 victory, sent herself into a first WTA 1000 final in Madrid. In IPL cricket, Delhi Capitals defeated Rajasthan Royals by 7 wickets at the Sawai Mansingh Stadium in Jaipur last night. Batting first, Rajasthan Royals posted 225 for 6 in 20 overs, with skipper Riyan Parag scoring 90. In reply, Delhi Capitals overhauled the target for the loss of 3 wickets in 19.1 overs, riding on KL Rahul's 75 off 40 balls. He was named player of the match. And now for a look at today's newspapers, it's over to Shakun Chopra.
4: Thank you, Sarabjit. Most newspapers today open with surge in fuel costs. The Pioneer notes, steep LPG price hike to hurt all sections. The Indian Express writes, polls over, energy prices soaring due to West Asia crisis, fuel rate hike on table. Talking about the April highs, GST revenue hits record rupees 2.43 lakh crore in April, writes The Hindu. Lockdown in strong room areas after TMC-BJP clash, writes the Times of India. The Hindustan Times under the caption, Labour Day, heat awareness, the cost of labour in a simmering city, carries a picture of workers creating murals, depicting problems they face while working in the heat. The Asian Age mentions, Trump says Iran dying to make a deal, rules out fresh airstrikes. The Economic Times on its editorial page talks of a cobot experiment in Japan. Travelers with poor experience of airport baggage handling will be particularly interested in Japan Airlines experiment with giving jobs to robot at Tokyo's Haneda Airport. Trials beginning this month will use Unitree's humanoid robots to move baggage, cargo and equipment across the airport. Depending on how they perform, their role could be widened to other ground handling services like cleaning aircraft cabins. If the experiment is successful, it will offer a solution to Japan's aging population and a surge in tourism. And finally, the Financial Express takes note, placement season seeing higher number of new age companies as traditional tech firms scale down recruitment. Startups cushion IT hiring slow down. And with that, it's back to you, Sarabjeet.
5: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Repolling begins in 15 polling stations of two assembly constituencies in West Bengal. Field operations for house listing and housing census under phase 1 commence in 5 states and 1 union territory. IMD forecasts very heavy rainfall over northeast region and southern peninsula today. US President Donald Trump rejects Iran's proposal to end ongoing conflict, says Iran is seeking concessions they cannot accept. In badminton, Indian men's team to take on France in semi-finals of Thomas Cup in Denmark. And in football, Indian women team all set to play in AFC Under 17 Women's Asian Cup after 21 years in China. And with that, we end the morning news. Have a nice day.
6: ఆకాశవాణి మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
7: త్వరలో 2646 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించిన మంత్రి సంజారాణి స్వీయ గణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కలెక్టర్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లక్షణకు కూడా అందాం. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 2646 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు చిన్నారుల సంక్షేమానికి మరింత మెరుగైన సేవలు అందుతాయని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1744 మంది ఎన్యూమరేటర్లు మరియు 302 మంది సూపర్వైజర్లను ప్రభుత్వం నియమించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని 15 మండలాలు మరియు 3 మున్సిపాలిటీలు కలిపి మొత్తం 18 చోట్ల జనగణన ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 తేదీ వరకు ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నారని, మే 1 నుండి మే 30 తేదీ వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలను సేకరిస్తారని అన్నారు. ప్రజలందరూ ఈ స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ కె విజయకుమారి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో డోలి రహదారి నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాగుజోల మంత్రజోల గ్రామ పరిధిలో సుమారు 3.6 కిలోమీటర్ల మేర నూతన రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, గత 2 కాలంలో ఈ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణ సమయంలో కొండ ప్రాంతాల్లోని స్థానిక గిరిజనుల ఇళ్లకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డులకు దరఖాస్తులను జూలై 31 తేదీలోగా సమర్పించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భారత హోం మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుందని తెలిపారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని, జిల్లాలో ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన యువత వ్యక్తులు తగు అర్హత ఆసక్తి గలవారు దరఖాస్తులను జూలై 31 తేదీలోగా తగిన వివరాలతో awards.gov.in వెబ్సైట్ లో సమర్పించాలని కలెక్టర్ వివరించారు. పోషణ్ పక్వాడను ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలని రాష్ట్ర మహిళా సంక్షేమం మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మిడి సంజారాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ April 9 నుండి April 23 వరకు దేశవ్యాప్తంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. పోషణ్ పక్వాడ కేవలం కార్యక్రమం మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గొప్ప ప్రజా ఉద్యమం అని పేర్కొన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హితవు పలికారు. తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కడైనా పైప్లైన్లు లేదా మోటార్లు మరమ్మతులకు గురైతే వెంటనే స్పందించి పరిష్కరించాలని, అవసరమైన మెటీరియల్ను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి తదార గిరిజనులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ శోభికకు తెలిపారు. జీసీసీ ఎండీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జేసీ జిల్లా కేంద్రం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు ఎంత బలంగా ఉంటే ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు అంత వేగంగా అందుతాయన్నారు. భవిష్యత్తులో గిరిజన సహకార సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
6: మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
8: ఆకాశవాణి FM 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: शिक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. May 6 బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
3: ముందుగా వినబోతున్న పాట అగ్గిదొర. చిత్రం కోసం ఘటసాల ఇంకా పి సుశీల ఆలపించిన GK మూర్తి గీతం, సంగీతం విజయ కృష్ణమూర్తి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
2: Yes, నాకు చాలా ఇష్టం.
1: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
2: Of course.
1: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
3: తర్వాత వినబోయే పాట అల్లరి పిల్లలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా పి సుశీల బృందం ఆలపించిన సిఎస్ రావు గీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
7: ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
8: తర్వాత వినబోయే పాట అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా శ్రీలేఖ ఆలపించిన అన్నమాచార్య కీర్తన.

ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఆర్ కుమరేష్ మరియు శ్రీ ఆర్ గణేష్ గార్ల వయలిన్ ద్వయం, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ముందుగా బ్రోవ భారమ బౌదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామివారి రచన.

ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఆర్ కుమరేష్ మరియు శ్రీ ఆర్ గణేష్ గార్ల వయలిన్ ద్వయం వింటున్నారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ఇప్పుడు జననీ నిను విన రీతిగౌళరాగం మిశ్రచాపుతాళం, సుబ్బరాయ శాస్త్రివారి రచన.

0: మీరింతవరకు ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఆర్ కుమరేష్ మరియు శ్రీ ఆర్ గణేష్ గార్ల వయలిన్ ద్వయం విన్నారు. మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్లో గత శనివారం జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ దుండగుడు పలు ఆయుధాలతో భద్రతా చెక్ పాయింట్ వైపు నుంచి వచ్చి కాల్పులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుంది. ఆ వ్యక్తిని 31 సంవత్సరాల కోల్ థామస్ ఎలన్ గా పోలీసులు గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడని, ఉన్నత చదువులు అభ్యసించిన ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, ఇది కేవలం ఒక ఒంటరి వ్యక్తి చేసిన దాడి మాత్రమేనని, పెద్ద కుట్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ దాడికి అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఒపెక్ ప్లస్ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశీయ ఇంధన ఉత్పత్తిలో వేగవంతమైన పెట్టుబడులతో సహా అభివృద్ధి చెందుతున్న ఇంధన స్వరూపం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఒపెక్ నుంచి నిష్క్రమించిన తరువాత కూడా యుఏఈ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తూ ఉంటుందని పేర్కొంది. ఒపెక్ ఏర్పాటైన 7 తర్వాత 1967 యుఏఈ సభ్యదేశంగా చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తరువాత 3 అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న యుఏఈ ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని మసూద్ పెజెష్కియాన్ అన్నారు. గత శనివారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఆరోపించారు. ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిందని, ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి దిగ్బంధాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పెజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే అంతకుముందు చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్కు బయలుదేరి వెళ్లిపోయారు. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్లో జరగాల్సిన ఉన్నత స్థాయి శాంతి చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. అయితే మరొక సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కొనసాగుతున్న నౌకల దిగ్బంధాన్ని అత్యంత తెలివైన వ్యూహంగా అభివర్ణించారు. ఇరాన్ అణు లక్ష్యాలను పూర్తిగా వదిలే వరకు ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణువాయుధాలపై పూర్తి స్థాయిలో రాజీ పడకపోతే ఎప్పటికీ ఒప్పందం ఉండదని తెలిపారు. ఇరాన్తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం అణు అంశంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
2: The blockade is genius, okay? The blockade has been 100% foolproof. It shows how good our Navy is, I can tell you that. Nobody's going to play games. We have the greatest military in the world, and I built much of it during my first term, and we've been building it since. And the greatest anywhere in the world, nobody even close. And you see that, whether it's Venezuela, Iran, the same thing. I mean, militarily, we've wiped them out. They have no military left. It's all the navies at the bottom of the sea. The Air Force is never going to fly again. Now they have to cry uncle. That's all they have to do. Just say, we give up. They've come a long way. The question is whether or not they're going to go far enough. So at this moment, there will never be a deal unless they agree that there will be no nuclear weapons.
1: అదేవిధంగా ఒపెక్ నుంచి యుఏఈ బయటికి రావడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ గురువారం ఒక లేఖ విడుదల చేశారు. అణ్వస్త్ర కార్యక్రమం, మిసైల్ సామర్థ్యాలను తమ జాతీయ సంపదలా కాపాడుకుంటామని ప్రకటించారు. నూతన మేనేజ్మెంట్ హార్మౌ జలసంధి మార్గంలో శాంతిని స్థాపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు హార్మౌజ్ మార్గంపై శత్రుదేశాలు చేస్తున్న దురాకతాలను ఇరాన్ నిర్మూలిస్తుందని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ జలాలకు ఇరువైపులా ఉన్న దేశాలకు ఇరాన్కు ఒకే గమ్యం ఉందని ఆయన చెప్పారు. అమెరికా రహిత పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అది అక్కడ ప్రజల పురోగతి, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు. ఇదిలా ఉండగా తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపివేస్తే హార్మౌజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం 3 దశల ప్రణాళికను అమెరికాకు సమర్పించామని తెలిపారు. పాకిస్తాన్ అధికార వర్గాల ద్వారా తమ ప్రతిపాదనలు ఇప్పటికే అమెరికాకు అందాయని చెప్పారు. ఆ ప్రతిపాదనల్లో తొలిదశలో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని, తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపాలని ఇరాన్ కోరింది. లెబనాన్ పై సైనిక చర్య తిరిగి ప్రారంభం కాదనే హామీని తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 2 దశలో హార్మౌజ్ జలసంధిని తెరవడానికి సహకరిస్తామని ఇరాన్ తెలిపింది. ఈ దశలోనే హార్మౌజ్ జలమార్గం నిర్వహణతో ముడిపడిన కొత్త చట్టపరమైన మార్గదర్శకాలపైన హార్మౌజ్ మీదుగా రాకపోకలు సాగించే నౌకల నుంచి తాము వసూలు చేయాల్సిన రవాణా రుసుములపైన చర్చలు జరుపుతామని పేర్కొంది. మొదటి 2 దశలు విజయవంతంగా అమలైన తరువాతే 3 దశలో తమ అణు కార్యక్రమం, యురేనియం శుద్ధిపై చర్చిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం ముగింపు, హార్మౌజ్ ను తెరవడం వెంటనే అందరికీ అవసరమని చెప్పింది. తొలి 2 దశలను దాటిన తరువాత అమెరికా ఇరాన్లకు పరస్పర విశ్వాస భావన ఏర్పడుతుందని, దాని ప్రాతిపదికన అణ్వస్త్ర కార్యక్రమంతో పాటు మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ ఆర్థిక సహాయంపై ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించవచ్చని పేర్కొంది. అయితే ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా సెనెట్ లో ప్రకటించింది. ఇరాన్తో యుద్ధం ఇప్పటికే ఆగిపోయిందని అమెరికా సెనెట్ వేదికగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్ పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగనందున 1973 చట్టం ప్రకారం దానికి కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28 మొదలవగా ఏప్రిల్ 7 నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని, దాని నిరవధిక పొడిగింపు కూడా జరిగిందని గుర్తు చేశారు. ఇరాన్ పై యుద్ధంలో తమకు ఏమాత్రం సహకరించని నాటో కూటమి దేశాలైన స్పెయిన్, ఇటలీల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. హార్మౌజ్ జలసంధి మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై దాడికి ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ పేర్కొంది. హార్మౌజ్ పరిధిలో నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన ఆర్థిక భద్రతలకు సవాళ్లుగా మారినందున వాటిపై తాము తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు వెల్లడించింది. భద్రతా మండలి సమావేశం వేదికగా ఐక్యరాజ్య సమితిలోని భారత డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యోజనా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి హార్మౌజ్ మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై దాడులు చేయకూడదని ఆమె కోరారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధమని, దానిని పాటించాలన్నారు. హార్మౌజ్ మార్గంలో రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడుల వల్ల నౌకా సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. ఈ విధంగా నౌకాయానానికి, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకాన్ని కలిగించే ఏ చర్యలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనని 11 మార్చి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన 28-17 తీర్మానాన్ని

0: భారత సహ ప్రాయోజకత్వాన్ని వహించింది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం వీలైనంత త్వరగా హార్మో జలసింధి మార్గాన్ని సురక్షిత స్వేచ్ఛాయుత స్థితికి పునరుద్ధరించాలని యోజనా పటేల్ పేర్కొన్నారు.
1: యాజ్ అ మేజర్ ట్రేడింగ్ నేషన్ ఇండియా స్ట్రాంగ్లీ డిప్లోర్స్ ద రీసెంట్ టార్గెటింగ్ ఆఫ్ కమర్షియల్ షిప్పింగ్ త్రూ ద స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అండ్ ది ఎండేంజర్మెంట్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్ క్రూ మెంబర్స్. సచ్ యాక్షన్స్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ద ట్రాజిక్ లాస్ ఆఫ్ ప్రెషస్ లైవ్స్ ఆఫ్ ఇండియన్ సీఫేరర్స్ అండ్ ఆర్ అన్అక్సెప్టబుల్. India reiterates that freedom of navigation and global commerce through the Strait of Hormuz must be fully respected in accordance with international law and urges that safe and unimpeded maritime passage be restored at the earliest. Mr. President, the main concerns to be immediately addressed are safety of navigation, continuance of supply chains with specific emphasis on humanitarian supply chains, enhancement of maritime situational awareness and facilitating communication for the seafarers whether directly or indirectly.
0: అదే విధంగా గాజా వెస్ట్ బ్యాంక్ లలో జరుగుతున్న విధ్వంసం ప్రాణ నష్టం కూడా ఆందోళన కలిగిస్తోందని, అక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత భయానకంగా పౌర మౌలిక సదుపాయాల విధ్వంసం జరుగుతోందని, దీనిని కూడా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పక గమనించాలన్నారు. గాజా వెస్ట్ బ్యాంకులలోని పాలస్తీనియన్లకు సహాయం చేసేందుకు భారత్ అనేక ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. యూరోపియన్ యూనియన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 25% సుంకాలను నిన్న ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని పేర్కొంటూ, EU నుంచి దిగుమతి చేసుకునే కార్లు ట్రక్కులపై సుంకాలను 25% పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ వేదికగా నిన్న వెల్లడించారు. అయితే అమెరికాలో తయారయ్యే వాహనాలపై ఎలాంటి సుంకాలు ఉండవని, తద్వారా దేశీయ ఉత్పత్తిని విస్తరించుకోవడానికి ఆయా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మకమైన హార్మో జలసింధి గుండా నౌకాయానం గణనీయంగా క్షీణించిందని UK మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ UKMTO తెలిపింది. ఈ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి హార్మో జలసంధిలో రవాణా 90% పైగా పడిపోయిందని, మార్చి 1 నుంచి April 27 మధ్య హార్మో జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు, ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పిపోవడం వంటి 40 పైగా సంఘటనలు జరిగాయని రాయల్ నేవీ నేతృత్వంలోని పర్యవేక్షణ సంస్థ అయిన UKMTO ఒక ప్రకటనలో తెలిపింది. హార్మో జలసంధిని నౌకలు సురక్షితంగా దాటలేకపోతున్నాయని, ఈ సంక్షోభం కారణంగా దాదాపు 850 పెద్ద వాణిజ్య నౌకలు గల్ఫ్లోనే చిక్కుకుపోయాయని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఇరుకైన జలమార్గంలో భద్రతాపరమైన ప్రమాదాల వల్ల అవి సురక్షితంగా బయటకు వెళ్లలేకపోతున్నాయని పేర్కొంది. పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలో మిలిటెంట్లు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో నివాసితులే లక్ష్యంగా మిలిటెంట్లు రాత్రి సమయంలో దాడులు చేశారు. అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 పౌరులు చనిపోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ISS ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈస్టర్ పండుగ వేళ ఉత్తర నైజీరియాలో జరిగిన 3 వేర్వేరు దాడుల్లో 26 మృతి చెందిన ఘటన, అలాగే ఉత్తర మధ్య నైజీరియాలో ఉన్న ఓ అనాథాశ్రమంపై గుర్తు తెలియని దుండగులు 23 చిన్నారులను అపహరించిన ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గత 2 పైగా నైజీరియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదం, అపహరణలు, సాయుధ దాడులు తరచుగా జరుగుతున్నాయి. భారత్ పొరుగుదేశమైన నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోల్ఫా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఒక జీపు అదుపు తప్పి 700 లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 17 ప్రాణాలు కోల్పోయారు. జల్జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షం కారణంగా రహదారిపై బురద ఏర్పడటంతో వాహనం జారిపడిందని పోలీసులు తెలిపారు. కిర్గిస్థాన్లోని బుష్కెక్ నగరం వేదికగా SEO సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రసంగించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం పరిణమిస్తోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. తీవ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SEO రక్షణ మంత్రుల స్థాయి సమావేశం ఖండించిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు SEO కూటమి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏకపక్ష పోకడలు, సైనిక ఘర్షణలు పెరుగుతుండడం పట్ల రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో ఈ ఘర్షణల్లో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ పరిణామాలపై SEO దేశాల రక్షణ మంత్రులు సమీక్షించి భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం భారతదేశానికి చెందిన 657 ప్రాచీన కళారూపాలను తిరిగి అప్పగించింది. వీటి మొత్తం విలువ సుమారు 116 కోట్లకు పైగా ఉంటుంది. న్యూయార్క్ లోని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం యాంటిక్విటీ స్మగ్లింగ్ యూనిట్ ఈ

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. రాబోయే అతిథి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: ప్రభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు హెల్త్ రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో వర్స్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు పాట వేయండి.
1: తర్వాత వినబోయే పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: తర్వాత వినబోయే పాట ఆపత్ బాంధవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రా బృందం ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే, ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు టెన్త్ రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు పాట వేయండి.
1: ఈనాటి కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట అలా మొదలైంది. ఈ చిత్రం కోసం హేమచంద్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొన

కలిచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. గుర్తు చేసుకుందాం, ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు వింటాం. శ్రీశ్రీ గారు గానం చేసిన కవితలు మరియు ఇంటర్వ్యూ వినవచ్చు. అనంతరం తెలుగు వీరలేవర గీతం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఇరవైవ శతాబ్దపు అభ్యుదయ కవిత్వాన్ని నడిపించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీగా ప్రజలందరికీ చిరపరిచితులు. ఈనాటి కార్యక్రమంలో శ్రీశ్రీగారు గానం చేసిన కొన్ని కవితలు ముందుగా విందాం.
2: నేను సైతం ప్రపంచాగ్నికి సమిధమొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గుంతుకు విచ్చి మృశాను. ఎండకాలం మండినప్పుడు గద్దినం వలె క్రాగితో లేదా, వానకాలం ముసరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొకన్నే నిలిచిపోతే చంద్రగాత్తులు వానమబ్బులు మంచు సోనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తుంగి చూచే రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుంటూ పేరిపోతాయి. పగళ్లన్నీ పగిలిపోయి నిషీధాలు విసిర్నిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది. నేనొకన్ని ధాత్రి నిండా నిండిపోయి నాకు హూరుత శిఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను.
3: గంటలు పట్టణాలలో పల్లెటూళ్లలో పట్ట బయలు నా పర్వత గుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట గట్టలంతా ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గణగణ గణగణ గణగణ గంటలు గణగణ గణగణ గంటలు గంటలు భయంకరముగా పరిహాసముగా ఉద్రేకముతో ఉల్లాసముతో సక్రోధముగా జాడి జాడిగా అనురాగముతో అర్భాటముతో ఒక మారితట ఒక మారతట గంటలు గంటలు గంటలు గంటలు సింహములావు శివంగిలావు ఫిరంగిలాగు కురంగిలాగు శంఖములావు సత్వములావు శృగాలమట్లు బిగాలమట్లు పండితులట్లు బాలకులట్లు గుణగుణ గణగణ గణగణ గుణగుణ గంటలు గంటలు గంటలు గంటలు కర్మాగారము కళాయతనము కార్యాలయము కారాగృహముల దేవుని గుడిలో బడిలో మడిలో ప్రాణములోగే ప్రతి స్థలములో నీ హృదయములో నా హృదయములో గంటలు గంటలు గంటలు గంటలు ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మందు తెండలో దడిలో చలిలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మ్రోగడు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గణగణ గణగణ గంటలు గంటలు గణగణ గంటలు గంటలు గంటలు. ఈఏ పో రాసిన ది బెల్స్కి అనువాదం కాదు. అవతారం యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాకున కణేలుమన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రించుకు ఉరికిపడ్డాయి. ఉదయ సూర్యుని సప్తహయములు మురుగులెత్తే పరుగు పెట్టేయి. కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపుటేనుగు ధీంకరిస్తూ సవాల్ చేసింది. నందికేశుడు లంకె వేస్తూ గంగడోలును కదిపి గెంతేడు, ఆదిశంకర వేదవేద్యుడు ఘుర్ఘురిస్తూ కోరసాచాడు. పురమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. రుక్కులు కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు పిల్ల హీనంగా చూడకు దేన్ని కవితామయమేనో అన్ని, రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవేతే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి. తలుపు గుళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది కవిత కనసం అవునము శిల్పమనర్ఘం. ఉండాలోయ్ కవితావేశం కానీ ఓయ్ రసనిర్దేశం, దొరకదటో శోభాలేశం కళ్ళంతో ఉంటే చూసి వాక్కుంటే రాసి. ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం. ఒక రాత్రి గగనమంతా నిండి పొగలాగు క్రమి బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టునను, ఆకాశారినంతటా అకట ఈరే రేగింది ఇసుక తుఫాను, గాలిలో కనరాని గరుసు దెయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి, నోరెత్తి హోరెత్తి నుగులు సాగరం కరికడేవరముల కదలదు కొండ, ఆకాశపుట దారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటిలాగుంది జాబిల్లి, విశ్వమంతా నిండి వెలి భూది ఓరే బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను. ఆకాశ దీపం గదిలో ఎవరూ లేరు, గది నిండా నిశ్శబ్దం. సాయంత్రం 6:30 గదిలోపల చీంకులవల చీకట్లు, ఖండ పరశుగల కపాల గణముల కనుకొనకులలో ఒకటి వలె చూపు లేని చూపులతో తేరి చూస్తున్నది గది. గదిలోపల ఏవేవో ఆవిరులు, దూరాన నింగి మీద తోచిన ఒక చుక్క మెనుకు చూపులు మెరమెల్లగా విసరి గదిని తలపోతతో కౌగిలించుకుంటున్నది. ఒక దురదృష్టజీవి ఉదయం 6:30 ఆ గదిలోనే ఆరిపోయాడు. అతని దీపం ఆ గదిలో మూల నక్కి మూలుగుతున్నది. ప్రమిదలో చమురు త్రాగుతూ పరుదిక్కులు చూస్తున్నది. చీకటి కోణులో సింహములా నిలుచున్నది. కత్తిగంతు మీద నెత్తుటి బొట్టులా ఉన్నది. ప్రమిదలో నిలిచి పరుదిక్కులు చూస్తున్నది దీపం. అకస్మాత్తుగా ఆ దీపం ఆకాశ తారం చూసింది. ప్రాకాశ కేకలు వేసింది. నీకు నాకు చెవుల సోకని కేకలు. ఆకాశ తార ఆదరపు చూపులు చాపింది. అలిసిపోయింది పాపం దీపం. ఆకాశ తార ఆహ్వాన గానం చేసింది. దీపం ఆరిపోయింది. తారగా మారిపోయింది.
1: శ్రీశ్రీ గారు ఆలపించిన కవితలు విన్నారుగా. ఇప్పుడు శ్రీశ్రీ గారితో జరిపిన అలనాటి సంభాషణ కార్యక్రమం విందాం.
4: శ్రీశ్రీ గారు, మీరు అభ్యుదయ కవిత్వానికి నాంది పలికిన మహాకవులు. తెలుగు యువతను దీవించి ఊగించి శాసించిన నవేగ వైతాళికుడు. మీ దృష్టిలో సాహిత్య లక్ష్యం ఏమిటండి?
5: సాహిత్యం అనేది ప్రజలకి ఉపయోగకరమైనప్పుడే సార్థకమవుతుంది. ఈ ఆర్ట్ రాజ్సే కళ కోసమే కళ అనేటటువంటి వాదానికి నేను బద్ధ విరోధిని. నేననేది ఏంటంటే ప్రభు కోసం కళ అని. సాహిత్యం యొక్క ప్రయోజనం ప్రజలకి ఉపయుక్తమైనప్పుడే సార్థకత సిద్ధిస్తుంది అని చెప్పి నా గట్టి విశ్వాసాల్లో అది కూడా దృఢమైనటువంటి విశ్వాసం. అయితే ప్రజలు అనగానే ప్రతీప శక్తులు ఉంటాయి, ప్రగతి శక్తులు ఉంటాయి. నాకు ఈ ప్రతీప శక్తులతో పోరాడేది, ప్రగతి శక్తులను ఎగసన చేసేది ఎటువంటి రచన ఉంటుందో అది నిజమైన సాహిత్యం అని చెప్పి నేను అనుకుంటాను. అది కవిత్వంలోనూ రావచ్చు, నవలల్లోనూ రావచ్చు, ఏకాంత నాటకంలోనూ రావచ్చు. ఇది అనేకమైనటువంటి సాహిత్య రూపాలను చూడండి. ఇన్ని రూపాల్లోనూ కూడా ప్రగతికి దోహదకరంగా ఉండేవి ప్రతీక శక్తులని వ్యతిరేకిస్తూ వాటి మీద ఎడతగిన పోరాటం జరిపించేది ఏ సాహిత్యం అయితే ఉంటుందో అటువంటి సాహిత్యం నాకు సమాదరణీయం అని చెప్పి అనిపిస్తుంది.
4: తెలుగులో ఆధునిక కవిత్వం ఎప్పుడు మొదలైంది? దాని పరిణామ దశలు వివరిస్తారండి.
5: నా జ్ఞాపక శక్తి కానీ నన్ను దగా చేయకుండా ఉంటే 1945 అని చెప్పి అనుకుంటాను. మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘ సభ తెనాలిలో తాపి ధర్మారావు గారి అధ్యక్షతను ఏర్పడింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక 10 సంవత్సరాల దాకా నిరాఘాతంగా అవ్యాహతంగా ఈ అభ్యుదయ ఉద్యమం తెలుగునాటి రూపంలో పొందుతుంది. అది కాదని ఎవరు అనలేరు. అభ్యుదయ కవిత్వం భావ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింది. భావ కవిత్వము అంతకుముందు ఈ జనందారి కవిత్వం ప్రబంధ కవిత్వం వీటన్నిటి మీద భావ కవిత్వం తిరగబడితే భావ కవిత్వం మీద అభ్యుదయ కవిత్వం తిరుగుబాటుగా వచ్చింది. ఇప్పుడు ఈ అభ్యుదయ కవిత్వం మీద కూడా తిరుగుబాటుగా విప్లవ కవులు, దిగంబర కవులు, మరి ఇంకా తిరుగుబాటు కవులు, ఇంకా పైగంబర కవులు ఇట్లా ఎంతరో వచ్చి వారు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకి తీసుకువెళుతున్నారు. వారిలో చాలామంది యువకులు, యువతీ యువకులు, వారిలో చక్కని సాహిత్య దీక్ష ఉంది. వారికి ఎప్పుడు కూడా నా ఆహ్వానం ఉంటుంది. వాళ్ళని వెనకేసుకుని మాట్లాడమే అదొక ప్రివిలేజ్ కింద, అదొక గౌరవకారణమైనటువంటి హోదా నేను స్వీకరించడానికి ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పను. ఈ అభ్యుదయ కవులు, అభ్యుదయ రచయితల సంఘం వార్షికోత్సవాలు జరుగుతుంది. దానికి కృష్ణహేసులు భావ కవుల్లో అగ్రేసరుడు అని చెప్పదగిన కృష్ణహేసులు గారు కూడా ఒకప్పుడు దానికి అధ్యక్షుడు. తిరుచేట్లో వెంకటరత్నం గారు నవీ సాహిత్య పరిషత్తు అని ఉండేది, దాని కార్యదర్శి మీకు తెలుసు తిరుచేట్లో ఉండేది. ఆయన కూడా ఈ అభ్యుదయ ఒక సంవత్సరం సభకి ఆయన అధ్యక్షుడు. ఆ తర్వాత వరుసగా ఒక 5-6 సంవత్సరాలు నేను అధ్యక్ష పదవి వెలిగించాను. ఆ తర్వాత కొంత స్తబ్దత ఏర్పడింది. కానీ అది అట్టే కాలం ఉండలేదు. ఎందుకంటే జీవితం అనేది ప్రవాహం, ఇది ఎప్పుడు మన జీవనది, ఈ జీవనది ఎప్పుడూ ఇంకిపోదు. మనకి ఆకుపోట్లేదో ఉంటే ఈ ఏదో స్తబ్దత ఉందో స్తంభించిందేమో అని చెప్పి మనం అనుకుంటాం తప్ప, ఈ నిత్య ప్రవాహశీలమైనటువంటి జీవితం ఏదో కొత్త శక్తులను బయటికి మనం ముందుకి ఎగసన చూస్తూనే ఉంటుంది.
4: కానీ కొంతమంది అంటున్నారండి, ఈనాడు తెలుగు కవిత కొంచెం స్తబ్దత ఉంది అని. దాంతో మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు ఆ విషయంతో?
5: నేను ఈ అభిప్రాయంతో సుతరాన్ని ఏకీకరించను. ఇందాకనే చెప్పాను, స్తబ్దత ఉన్నట్టుగా ఏదో మనకు కనబడుతుంది తప్ప ప్రవాహశీలమైనటువంటి ఈ జీవితంలో కవులని ఎవరూ సప్రెషియలేరు. నిరంకుశ కవి అని ఏనాడో మన వాళ్ళు అన్నారు. కవిత్వం అనేది అట్లాగా వస్తూనే ఉంటుంది. ఈనాడు మనం అన్నిట్లో కూడాను ఈ కొత్త గొంతుకలు, మినీ కవితలు ఇటువంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళ కవిత్వాలు చదువుతూ ఉంటే వాళ్ళది చిన్న వయసు వాళ్ళు అని చెప్పకపోతే ఎంతో ప్రౌఢ చెయ్యి తిరిగిన వాళ్ళు రాసినట్టుగా కూడా ఉంటున్నాయి. అది ఒక శుభ సూచకం. కాబట్టి మీరన్న స్తబ్దత అనేది నాకు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ రచనా వ్యాసంగం అనేది అవ్యాహతంగా జరిగిపోతూనే ఉన్నది. అందులోకి మంచి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యువత యువకులు కలం పట్టి ఈనాడు రంగ ప్రవేశం చేశారు. వారికి ఇప్పుడు నా ఆహ్వానం.
4: ఒక వ్యక్తిని మరో వ్యక్తి, ఒక జాతిని మరో జాతి పీడించని సాంఘిక ధర్మం రావాలంటే మనం ఏం చేయాలంటారండి?
5: అటువంటి సాంఘిక వ్యవస్థ సామ్యవాదం ఏర్పడినప్పుడే లభిస్తుంది మనకి.
4: 2024 అన్నందుకు గుండాలు గుండ్రాలు విసిరే ఈ సీమలో యువత యొక్క కర్తవ్యం ఏమిటి? అంటే వ్యక్తిగతంగా ఒక యువకుడు కానీ యువతి కానీ ఏం చేయాలంటారు?
5: గుండాలు గుండ్రాలు విసిరే సమాజం మీద తిరుగుబాటు చేసి పోరాడాలి. యువతి కానీ యువకుడు కానీ వ్యక్తిగతంగా ఏమిటి అంటే, వీళ్ళు చెప్తున్నది వాస్తవం, సత్యం, న్యాయం, కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం గుండ్రాలు విసురుతున్నారు. గుండు విసురుతున్నారు అంటే వాళ్ళ దగ్గర బలం ఉంది కాబట్టి వాళ్ళ వ్యవస్థని నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఎండి పాటలోనే పడతారు. ఈ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘీకరణం పనికిరాదని ఇందాక మీరు ప్రశ్న వేశారే, దానికి చెప్పిన జవాబే దీనికి కూడా అదే జవాబు చెప్పచ్చు. ఇంకేత అంటే ఒకళ్ళని ఒకళ్ళు పీడించేటటువంటి సమాజం ఇది మంది. అది పోయి అందరూ కూడాను సమతాబద్ధమైనటువంటి, సమతాబంధురమైనటువంటి సమాజం ఏర్పడితే ఆ గుండ్రాలు గండ్రాలు ఆ సమాజం ఆగిపోతేనే కానీ ఇది కాదు.
4: ఈనాటి యువతకు ఈనాటి యువతకు భేదం ఏమిటన్నా మీరు చూశారండి?
5: ఫండమెంటల్గాను యువకులు బాయిస్ ఉంది, బాయిస్ అంటారే అలా కుట్టకై ఉన్న దృష్టికను కుమ్మరపూర్వని అందురే కదా అని చెప్పి అన్నాడు భక్తమూర్తన్నాడే. అలాగా అల్లరి కొట్టినవాడు యువకుడే కాదు. ఈ జీవిత ఉద్రేకం ఉద్వేగం ఏవైతే ఉన్నాయో అవి బాగా జాజ్యూర్యమానంగా మెరిగేటటువంటి వయస్సు యవ్వనం. అటువంటి యవ్వనం ఇప్పుడు నేను అల్లరి పెట్టాను, నేను చాలా గలాటాలు చేశాను. అదే కుర్రవాళ్ళు చేస్తే మనం కోపడుతున్నాం. మనం కుర్రవాళ్ళుగా ఉండేటప్పుడు ఏ పని చేశామో

0: వదిలించవలసినంత తీవ్రంగా విజృంభించడం లేదు అని చెప్పి నేనంట.
1: పోనీ మీనాటి యువతలు ఉందంటారా?
0: మా కాలంలో కూడాను రెండు రకాల వాళ్ళు ఉండేవారు. ఈ మమ్మల్ని ఏమో రెక్క పట్టుకులాగి వెనక్కి ఇంకా వెనక్కి పంపించాలని అటువంటి వైరుధ్యం ఎప్పుడు నా జీవితానికే లక్షణం. ఈ క్లాష్ ఆఫ్ ది ఆపోజిట్స్, విభిన్న శక్తుల యొక్క సంఘర్షణ అనేది మా కాలంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది.
1: ఈనాటి సినిమాలు, పలాయన సాహిత్యం చెప్పేటువంటి కృత్రిమ విలువలు, సాంఘిక వ్యవస్థ, మతం చూపే డబుల్ స్టాండర్డ్స్, హిపాక్రసీ, వీటి నుంచి యువకులు ఎలా బయటపడాలంటారండి?
0: ఇక్కడ కూడా పోరాటమే శరణ్యం. చెడ్డ సినిమాల్ని, పలాయన సాహిత్యాన్ని, మత సంబంధమైనటువంటి డబుల్ టాక్ని, వీటినన్నింటినీ కూడాను వీటికి వ్యతిరేకమైన శక్తులతో ఎదుర్కోవాలి. ఉదాహరణకి ఈ కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి, ప్రతి వారానికి ఒక పిక్చర్ చూపిన రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ అవి మట్టి కొట్టుకుపోతున్నాయి. ఏవైనా ఒకటో రెండో సెకండ్ అంశం చేసుకుంటుంటే వందల సంఖ్యలోనూ ఫెయిల్యూర్ చిత్రాలు ఉన్నాయి. వాటిని ప్రజలే వాటిని పంపించేస్తున్నారు. కానీ సైడ్ బై సైడ్ ఇలా పంపి ఇటువంటి చెత్తని నిరాకరించడంతో పాటు మంచిని ఆహ్వానించడం కూడా అవసరం. ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, పేరు చెప్పడేందుకు, వారు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీస్తున్నారు, అటువంటివి కూడా వస్తున్నాయి. వాటిని ఎంకరేజ్ చేయాలి, వాటిని ప్రోత్సాహం ఇవ్వాలి, ఈ చెత్తని పరిహరించాలి. అలాగైతే మనకి ఇది సినిమాల గురించి నేను చెప్పింది ప్రతి మా ఈ పలాయన సంబంధించిన అన్ని శక్తులకి వర్తిస్తుంది. అన్ని రాజకీయ రంగంలో కానీ ఎక్కడ కానీ ప్రతీత శక్తుల మీద ప్రగతి శక్తులు పోరాడాలి అని చెప్పి నేను అంటున్నాను.
1: నేడు సాహిత్యం కల్పనామయమై వాస్తవరహితమైంది అనేటువంటి వాదన ఒకటి. తెలుగు సాహిత్యంలో ఏమేమి మార్పులు మీరు రావాలంటారు?
0: సాహిత్యంలో ఆఖరి కవిత్వంలో కూడాను వాస్తవ దృక్పథం ఉండాలి. దారిపక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది అని నేను ఆనాడే రాశాను. అది రియలిజం, వాస్తవికత. నావెల్స్ రాసినా, నాటకాలు రాసినా, కవిత్వం రాసినా ఈ వాస్తవిక దృక్పథం అఖండ తాండవం చేస్తే అది ఫలితం లేదు, నేర విడిచిన సామ అవుతుంది. మన యొక్క జీవితం ఎంతో వైవిధ్యం కలిగింది, ఎన్నో నావెల్స్ రాయొచ్చును, ఎంతో కవిత్వం చెప్పొచ్చును, ఎన్నో నాటకాలు రాయొచ్చును. ఇంత గురుజాల అప్పారావు గారు చెప్పినట్టుగా ఈ జీవితంలో కానీ ప్రవేశించామంటే మనకి కావ్య వస్తు దానికి అదే దొరుకుతుంది. దానికి మనం నిజాయితీగా న్యాయం చేకూర్చగలిగిన విధంగా మనం కలం పట్టుకోవాలి. అటువంటి ధోరణులు ఇప్పుడు కనబడుతున్నాయని కూడా నేను అంటాను. కానీ రావలసినంత ముమ్మరంగా రావడం లేదు. అదే మీరు బహుశా స్తబ్దత అనుకున్నారేమో, అంతే తప్ప ఆ సంచలనం ఒకటి యువత యువకుల్లో ఉంది. నేటి రచయితలు సరైన దారిలోనే పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. తెలుగు సాహిత్యంలో కవిత్వం, కథానిక ఈ రెండు కూడా అంతర్జాతీయ స్థాయి అందుకున్నాయి. ఆ మాట నవల విషయంలో చెప్పడానికి వీలు లేదు. ఎందుచేత అంటే ఫ్రెంచ్ భాషలో బల్జాక్ నవలు, ఇంగ్లీష్ భాషలో డిక్కన్స్ నవల్స్, రష్యన్ భాషలో టాల్స్టాయ్, డాస్టాయెవ్స్కీ, తుర్కీ రష్యన్ భాషలో పుంఖానుపుంఖంగా రచయిన నవలలు వచ్చాయి. ఈనాడు షోలోకోవ్ కూడా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రచయిత, అతను ఎండ్ క్వైట్ ఫ్లోస్ విడాన్ అని. ఇట్లా అంతర్జాతీయ స్థాయి అందుకున్నటువంటి శిఖరాగ్రంలో ఉన్నటువంటి నవలని నేను దృష్టిలో పెట్టుకుని అటువంటివి రాలేదు అని చెప్పి కొంత విచారం ప్రకటిస్తున్నాను. మనవి మా 200-300 చొప్పున అర్జెంట్ కవిత్వం లాగా రాసేస్తున్నారు తప్ప ఈ నవలకి కావలసిన స్థిమితత్వం, బాగా మన జీవితాన్ని మరించడం, జీవితాన్ని అవగాహన చేసుకోవడం ఇవన్నీ కూడా వస్తే మంచిన. అంటే నా ఉద్దేశంలోనూ నేను మాట అన్నాను, కథానిక స్నాప్ షాట్ అయితే నవల ఒక మ్యూరల్ పెయింటింగ్ అని, కుజ్య చిత్రం, దానికి పెద్ద క్యాన్వాస్ ఉండాలి. ఎంతో ఒక నవల్లో ఎందరో పాత్రలు, ఆ పాత్ర పోషణ, పాత్ర చిత్రణ, వర్ణనలు, ఆస్కారం, వీటన్నిటికీ ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న నవలలు కొంచెం తొందరపాటుని

0: ప్రదర్శిస్తున్నాయేమో అని చెప్పిన అనుమానం. అట్లా కాకుండా అంతర్జాతీయ స్థాయి అందుకునే నావల్స్ కూడా వస్తాయి, నాకేమీ సందేహం లేదు. ఆ యువకుల్లో ఆ సంచలనం ఒకటి ఉంది, అది పరిపక్వమైనప్పుడు తప్పకుండా మనం గర్వించదగినటువంటి నావల్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న అండి, మీ రచనల్లో మీరు ఉత్తమంగా భావించేటువంటి ఒక కవిత చెప్తారా? కవిత కవిత అనేది నేను చాలా ఎన్నిక చేస్తాను, అయితే మిగిలినవి నాకు నచ్చనని కాదు. జగన్నాథం రథ చక్రాలు, దేశ చరిత్రలు, ఇట్లా ఎన్నో నాకు నచ్చినవి. కానీ వీటన్నిటిలో మీరు అడిగింది ఏమిటంటే ఏదో ఒకటే చెప్పమన్నారు కాబట్టి వీటన్నిటిని చేరుకుంటున్న నోటితోనే కవిత కవిత అనేది దానికి నేను ప్రథమ స్థానం ఇస్తాను అని చెప్పి చెప్తున్నాను. కవిత కవిత నా యువకాశల నవపేశల శుభ గీతావరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనందున నిధులలో తిరిగాడే అందనిగా భావించిన రోజులలో నీకై బ్రతికే ఒక తపమై వెదుకాడే నిమిషానందు నిషాలందున ఇటునే చూచిన చతురాలంకారపు నటునాయుల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా.
1: ఇప్పుడు శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజు చిత్రానికి రాసిన తెలుగు వీర లేవరా గీతాన్ని ఘంటసాల గారి గాత్రంలో విందాం.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల నుండి శ్రీశ్రీ గారు గానం చేసిన కవితలు ఇంటర్వ్యూ విన్నారు. అలాగే తెలుగు వీరలేవర గానం కూడా విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: రాత్ 9 బజే.

0: వింటున్నారు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి తరువాత కార్యక్రమం లాహిరి లాహిరిలో. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వినేస్తారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది, ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
3: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
0: ముందుగా వినబోతున్న పాట కొత్త కొత్తగా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ గానం చేశారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే, ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
3: గలగలా కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? యెస్, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జే అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1JRJగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
4: కార్యక్రమంలో తర్వాత స్వాతిరెడ్డి గానం చేశారు మ్యాట్ 2 చిత్రం కోసం.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు.
1: ఒక్క శ్రీ చైతన్యను.
2: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే, ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

మీరు విన్నా పాట ఆ చిత్రం కోసం రాహుల్ నంబియార్, రమ్య ఇంకా సాయి శివాని గానం చేసిన రామజోగయ్య శాస్త్ర గీతం, సంగీతం మికీజే మేయర్. ఈ పాటతో ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీపోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణ జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రీపోలింగ్లో మొదటి 2 గంటల్లో 16% పైగా ఓటింగ్ నమోదైంది. ఎన్నికల అక్రమాలు జరిగినట్లు నివేదికలు వచ్చిన నేపథ్యంలో మగ్రాహత్ పశ్చిమలోని 11 బూతులు, డైమండ్ హార్బర్లోని 4 బూతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, ఉదయం 9 గంటల సమయానికి 16.23% ఓటింగ్ నమోదైందని అధికారి ఒకరు తెలియజేశారు. ఇందులో మగ్రాహత్ పశ్చిమలో 16.68%, డైమండ్ హార్బర్లో 15.83% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందని, 2 నియోజకవర్గాల నుంచి ఎక్కడా హింస లేదా అశాంతికి సంబంధించిన నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ రాష్ట్ర ఎన్నికల 2వ దశలో ఓటింగ్ జరగనుండగా, ముందెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు నిర్వహిస్తున్నారు. 23, 29 2 దశల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు 4వ తేదీన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, ఇతర సిబ్బందిగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ తీర్పు తృణమూల్ కాంగ్రెస్కు ఎదురు దెబ్బగా పరిగణిస్తున్నారు. విచారణ సందర్భంగా మాట్లాడుతూ జస్టిస్ జయమాల బాగ్చి, అధికారుల ఎంపిక అనేది ఎన్నికల కమిషన్ ఇష్టమని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఏజెంట్లు, సూపర్వైజర్లు, అబ్జర్వర్లు ఉంటారని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్లే ప్రత్యేకంగా ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, ఇతర అధికారులు నియమించే బాధ్యత వారిదేనని కమిషన్ తరఫు న్యాయవాది వివరించారు. పారదర్శకత కోసం సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబ్బల్ కోరగా, ఆ ఫుటేజ్ని 45 రోజుల పాటు భద్రపరుస్తామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వుల్లో పునరుద్ఘాటించింది. 294 మంది సభ్యుల పశ్చిమ బెంగాల్ శాసనసభకి జరిగిన ఎన్నికల్లో 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను కలకత్తా హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని కలకత్తా హైకోర్టు అంతకుముందు తన తీర్పులో పేర్కొంది. 2026-27 సంవత్సరానికి గాను 4 పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. దిగువ సభకు చెందిన 30 సభ్యులతో కూడిన అంచనాల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైస్వాల్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నియమించారు. లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 సభ్యులతో కూడిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వం వహిస్తారు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా లోక్సభ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ను స్పీకర్ నియమించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి లోక్సభ బీజేపీ ఎంపీ ఫగన్ సింగ్ కులస్తే నేతృత్వం వహిస్తారు. అందులో లోక్సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 సభ్యులుంటారు. ఈ కమిటీల పదవీకాలం 1వ తేదీ నుంచి వచ్చే 30 ఏప్రిల్ వరకు ఉంటుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2027 జనాభా గణన మొదటి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఇళ్ల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నోటిఫై చేసిన 15 రోజుల సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో క్షేత్రస్థాయి ప్రక్రియ మొదలైంది. 2026 మే 31 వరకు ఇది కొనసాగుతుందని, ఈ సమయంలో శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు డేటా సేకరణ కోసం ఇంటింటికి తిరుగుతారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, రాజస్థాన్, మహారాష్ట్ర, మేఘాలయ, జార్ఖండ్లలో 2027 జనాభా గణన కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ప్రారంభమైంది. ఈ ఆన్లైన్ సదుపాయం మే 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 16 నుండి జూన్ 14 వరకు ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచ ఇంధన సంక్షోభం సమయంలో ఇంధన భద్రతను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా మన దేశం ముడిచమురు దిగుమతి వనరులను గతంలో ఉన్న 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించినట్లు కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దక్షిణ గుజరాత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.
1: We diversified our sources. Crude sourcing has now expanded from 27 countries to 41. We started procuring LPG, that is cylinder gas, from US and Norway, Algeria, apart from the Middle East. India has moved with great speed. Orders were issued to maximize LPG yield at refineries. And we increased our domestic production by 60%. We are incentivizing the movement to natural gas. Operation Urja Suraksha was a coordinated response across companies, ministries, state governments and international suppliers. Maximum vessels of India carrying LPG came out of the Hormuz.
0: 2000 రూపాయల నోట్ల ఉపసంహరణను ప్రకటించిన దాదాపు 3 ఏళ్ల తర్వాత చలామణిలో ఉన్నటువంటి నోట్లలో 98.47% తిరిగి వచ్చాయని భారత రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది. కరెన్సీ నిర్వహణ ప్రక్రియలో భాగంగా 2023 మే 19 2000 రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆ సమయంలో చలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ 3.56 లక్షల కోట్లుగా ఉండేది. తాజా గణాంకాల ప్రకారం 2026 ఏప్రిల్ 30 నాటికి విలువ భారీగా తగ్గి 5451 కోట్లకు చేరుకుంది. ఉత్తరాఖండ్లోని పితోడాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఆది కైలాస్ ఓం పర్వత్ యాత్ర ఈరోజు ప్రారంభమైంది. 350 మందికి పైగా భక్తులతో కూడిన మొదటి బృందం ధార్చుల నుండి ఈ ఎత్తైన పుణ్యక్షేత్రాలకు బయలుదేరింది. దేశవ్యాప్తంగా వచ్చిన యాత్రికులతో కూడిన వాహనాల కాన్వాయ్ను సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆశిష్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలను సులభతరం చేసేందుకు భారతీయ పౌరులకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. చమురు ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సంయుక్త సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు చెన్నైలో నెమే చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో తలపడతాయి. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 2 శాసనసభ నియోజకవర్గాల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఈవేళ రీ పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు కేవలం కేంద్ర ఉద్యోగులనే సూపర్వైజర్లుగా, పరిశీలకులుగా నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని పూర్తిచేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2027 జనగణనలో భాగంగా 6 రాష్ట్రాల్లో మొదటి విడతలో క్షేత్రస్థాయి వివరాల సేకరణ ప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లలిత గీతాలు వింటారు లలిత గీతాల కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయి గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి సి కిరణ్మయి గారు గానం చేసిన లలిత గీతాలు విన్నారు.
1: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా? Yes, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా? ఆఫ్ కోర్స్. ఎప్పుడు ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
5: గలగలా కృష్ణా నదిలా సందడిగా మాట్లాడడం మీకు ఇష్టమా?
6: Yes, నాకు చాలా ఇష్టం.
5: నెక్స్ట్ 1 డే ఆర్జే అవుతారా?
6: ఆఫ్ కోర్స్.
5: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా మే 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని 1 డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.
7: ఒక చిత్రగీతం వింటారు, ఆదిత్య 369. ఈ చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, జిక్కి ఇంకా SP శైలజ ఆలపించిన వేటూరి గీతం.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 695 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: తెలుగు రాష్ట్రాల నుండి
2: 300కి 300 మార్కులు సాధించిన
3: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కలాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి
4: ఆకాశవాణి FM 102.2 సమయం 1:20 కావస్తోంది. వార్తలు, ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభపరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. వార్తల వివరాలు. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సినీ నటుడు నాని చేసిన అవగాహన వీడియోను పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఈరోజు పంచుకున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం స్వచ్ఛరథాలు

0: పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు నాని మాట్లాడుతూ,
1: స్వచ్ఛరథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మన హెల్త్కి సంబంధించి కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది మేము స్వచ్ఛరథాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి బ్యూటిఫుల్ ఐడియా.
0: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమని హోంశాఖ మంత్రి అనిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తూ 10వ తరగతి ఫలితాల్లో మెరుగుదల కనిపించిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి అని మంత్రి అనిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరీక్షించింది. ఈ ఉదయం 11:46 మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలను పంపించింది. ఇది కేవలం ఒక పరీక్షా సందేశం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపించాయని తెలిపింది. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సంస్థల సీఎండీలతో ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాత్కాలిక సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సమస్యలు ఎదురైతే ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించి వేగంగా పరిష్కరించాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి, అకాల వర్షాలతో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు మంత్రికి వివరించగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం వేగవంతం చేసిందని ట్రస్టు ఇన్ఛార్జి కార్యనిర్వహణ అధికారి చక్రధరబాబు తెలిపారు. ఇప్పటి వరకు 501 కోట్ల రూపాయలను 278 ఆసుపత్రులకు చెల్లించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన బకాయిలలో భాగంగా ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో మరో 1000 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రస్టు ఆసుపత్రుల మధ్య ఒప్పందాల ప్రకారం చెల్లింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధానంలో బకాయిల కోసం 531 ఆసుపత్రులు దరఖాస్తు చేయగా అందులో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. చీరాల రైల్వే స్టేషన్ పనులను బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ గత రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే స్టేషన్లోని 3, 4, 5 ప్లాట్ఫామ్లకు వెళ్లే మార్గాన్ని మార్చాలని అధికారులకు సూచించారు. అనంతరం బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నంబర్ 3కి 2కి వెళ్లే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎస్కవేట్ చేసినప్పుడు అవన్నీ సార్ట్ అవుట్ చేసి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. చేపలు పట్టడంపై ఎక్కువగా ఆధారపడే దేశాల్లో మత్స్య సంపదపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2017 నుంచి ప్రతి ఏటా మే 2వ తేదీన ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ట్యూనా రకం చేపకు ఉన్న ప్రాముఖ్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ట్యూనా చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ తరహా చేపల వేటపై నిషేధం ఉంది. అధికంగా జరుగుతున్న ట్యూనా చేపల వేట గురించి ఈరోజు పలు దేశాల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య సూచించారు. తిరుపతి కలెక్టరేట్లో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా చేసే ఎంసీబీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, అపార్ట్మెంట్స్లలో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులోనే ఉంచే విధంగా చర్యలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తెలియజేస్తూ,
3: వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు సూచనలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. 42-43 degrees టెంపరేచర్ ఉండడం వల్ల ఫైర్ ఈజీగా క్యాచ్ అవుతాయి, జంతువులు అన్ని కూడా చనిపోతాయి. అందుకే ఈ వేసవికాలంలో నష్టం జరగకోకుండా కాపాడగలం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కండిషన్స్ పెట్టుకోవడం, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ వర్కింగ్ కండిషన్ లో పెట్టుకోవడం వల్ల ఆర్పడానికి ఈజీగా అవకాశం ఉంది.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన పలు రహదారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న ప్రారంభించారు. రాచూరు, జక్కల చెరువు, బుచ్చెర్ల, నారా నాగేపల్లి, బుగూడూరు గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు 4 crore rupees ఈ రహదారులను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రొద్దం మండలంలో గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలో పరిష్కరించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభపరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా నవరసాలలో ఒకటైన హాస్యరసం, ఈ అంశం గురించి శ్రీమతి డాక్టర్ చెల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.

దేవం. హాస్యరసాధి దేవతయైన గణనాథునికి ముందుగా నా నమస్సుమాంజలి. నవరసాల్లో నా స్థానం ద్వితీయమైనా నేను అద్వితీయంగా అలరిస్తాను సుమా.

సాధారణంగా కావ్యాల్లో అంగరసంగా పోషింపబడతాను. దృశ్య శ్రవ్య కావ్యాల్లోనూ నాటకాల్లోనూ అంతెందుకు? నేనెక్కడుంటే అక్కడ నా కమితాధరణ వైభవాలున్నాయండోయ్. విశ్వనాథుడనే అలంకారికుడు చెప్పినట్లుగా వికృతాకార వాగ్వేష చేష్టాదౌ నర్తకాద్భవేత్. వికృతమైన ఆకారము, వాక్కు, చేష్టలు విభావాలుగా కలిగి నవ్వు స్థాయి భావంగా పోషింపబడతాను. అది పద్యమైనా గద్యమైనా సరే సూటిగా అంతరంగంలోకి ప్రవేశించి రసస్ఫూర్తినిచ్చి రసానుభూతిని అందిస్తానండి. కవులందరూ నన్ను ఆలంబన చేసుకునే లబ్ధ ప్రతిష్ఠులైన వారు. నేను లేకపోతే రసస్ఫూర్తి లేదు, రసానందభూతే లేదు. ఉదాహరణకు ప్రజాకవి వేమన లోకోక్తులలో సహజ సుందరంగా ఎలా ఒదిగిపోయానో చూడండి. పాలకడలి ఎందు పవ్వళించిన సామి. ఏమయ్యా కృష్ణయ్య, నీకేమన్నా పాలకు కొదవా ఆ గోపకాంతల ఇళ్లల్లో పడి ఎలా పాలు కాజేశావు? ఎందుకంటే ఎదుటి వారి సొమ్ము ఎల్ల వారికి తీపి విశ్వదాభిరామ వినురవేమా. ఈ విషయం ఏదో నీకు కూడా బాగా తలకెక్కినట్టుంది, అందుకే అలా కాజేశావు. ఇంకో చోట ఎలా చెప్తాడంటే, వేమన మహాకవి మోక్షం పొందాలనే తపనతో గురువులను అన్వేషిస్తూ అరణ్యాలలోనూ గుహలలోనూ వెదికే వారిని వేమన ఎలా ఆక్షేపిస్తున్నాడో చూడండి. గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగా క్రూర మృగ

గురువుల కోసం అరణ్యాల్లోనూ గుహల్లో వెతికించే వాళ్ళకి వాళ్ళకి గనక క్రూర మృగం ఏదైనా ముందుగా తారసిల్తే, తటస్థ పెడితే ముందుగా మోక్షం వీళ్ళు కోరుకోకుండానే అదే ఇచ్చేస్తుంది అని ఆక్షేపిస్తున్నాడు. మరి కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి దేశ సంచారం చేస్తూ తనకు నచ్చిన దృశ్యాలకు చాటుపద్య శోభనద్ది అలంకరించాడు. ఒకసారి పల్నాటి సీమలో సంచరిస్తున్నప్పుడు శ్రీనాథునికి దాహం వేసిందిట. అప్పుడు ఆ పరమేశ్వరుని ఇలా వ్యంగ్యంగా ప్రార్థించాట. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడం తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలున్. ఈయనకిప్పుడు పార్వతీది అవ్వక్కర్లేదు, దాహం వేస్తుంది కదా, మంచినీళ్ళు కావాలి. అందుకని నాయనా పరమశివ ఆ గంగని వదిలిపెట్టు అన్నాడు. మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో వికట కవిగా పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు నన్ను ఆలంబన చేసుకుని మరింత సుప్రసిద్ధుడైనాడండోయ్. ఒకనాడు కొండవీడు నుండి వచ్చినటువంటి కవి తన ప్రభువైన అనవేమ భూపాలునిపై వ్రాసిన పద్యానికి అర్థం చెప్పగలరేమో అని అంటూ రాయల ఆస్థానానికి వచ్చారు. మహాప్రభు, నేను సహస్ర ఘంట కవి అంటారు నన్ను, మీ ఆస్థానంలో ఈ పద్యానికి ఎవరైనా అర్థం చెప్పగలవారున్నారేమో తెలుసుకుందామని వచ్చాను అంటాడు. అతని యొక్క అహంకారాన్ని కనిపెట్టినటువంటి రామకృష్ణుడు అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుని అతన్ని తికమక పెడుతూ, సరే మీరు అడిగిన పద్యానికి నేను చెబుతాను, ఈ పద్యానికి మీరు ఆలోచించండి కొంచెం అని చెప్పి తెలుగు భాషలో ఉన్న సొగసులన్నింటినీ చేజిక్కించుకుని ఇలా ఆట పట్టించుతూ ఈ పద్యాన్ని చెప్పాడు. అదేం పద్యమో చూడండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక ఇలా చెబుతూ చివరిలో తేటగితి పద్యాన్ని ఎలా చెప్పాడు చూడండి. మే

తోక మేక మేక తోక మేక దీని చెప్పండి అన్నాడు. అప్పుడు సభంతా గుల్లున నవ్వారు. అతను వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వికట కవి యొక్క చమత్కారాలు అన్నీ ఇన్ని కావసమండి, మరొక్కటి తెలియజేస్తాను అనగా తెనాలి రామకృష్ణుడు తాను వెనకాల ఉండి మరో ముగ్గురిని ముందు పెట్టుకుని ఒక పథకం ప్రకారం ఇలా ప్రవేశించాడు. ఏం చేశాడో చూడండి. రాయలవారి ఆస్థానంలో వాకిట కాపరి తిమ్మడు అనేవాడు ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధలకు మెచ్చుకుని సేవలకు మెచ్చుకుని రాయలవారు పచ్చలు పొదిగిన శాలువాను బహుకరించారు. పాపం ఆయన దాన్ని తన భుజాల నిండుగా కప్పుకుని అందంగా దర్జాగా వాళ్ళింటి గుమ్మంలో కూర్చున్నాడు. ఆ శాలువాపై కన్ను పడింది మన తెనాలి రామకృష్ణుడికి. ఏం చేశాడో చూడండి. ముందుగా పెద్దనని ముక్కుతిమ్మన్ని భట్టుమూర్తిని ముందుగా పెట్టుకుని వెనకాల తాను వెళ్ళాడు. పెద్దన గారు ఇలా అన్నారు. వాకిట్లో ఆయన కూర్చున్నాడు కదా, వాకిట కావలి తిమ్మా ముక్కుతిమ్మని ఏమంటున్నాడు చూడండి. ప్రాకటముగ సుఖ వివరుల పాలిటి సొమ్మా. ఎవరైనా రావాలి అంటే ముందర గేట్ కీపర్గా ఉండేటువంటి ఇతని పర్మిషన్ కావాలి, అందుకని అలా అన్నాడు. మరి భట్టుమూర్తి ఏమన్నాడు చూడండి. నీకిదే పద్యము కొమ్మా, అంటే మన కొంటె రామకృష్ణుడు ఏమన్నాడంటే నాకీ పచ్చడమే చాలు నయముగ నిమ్మా అంటూ అందంగా తెలివితేటలతో తస్కరించాడు. ఇవ్వకపోతే ఏం తిడతాడో అని భయం వేసి లోగడ జరిగింది కదా. గంజాయి తాగి తురకల సంజాతుల కూడి కళ్ళు చవిగొన్నావా అని తిట్టేశాడు కదా, అది గుర్తొచ్చి భయం వేసి వెంటనే తన శాలువాని తీసి ఇచ్చేశాడు. తిట్లంటే గుర్తొచ్చిందండో, ఒక పరమలోభి అయినటువంటి వాణ్ణి మరొకతను కొంచెం డబ్బులు ఇవ్వమని అడిగాట. లేవు అన్నట్ట. ఇవ్వాలక్కడుంది, వాళ్ళ ఇష్టం కదా, ఇచ్చేవాళ్ళ ఇష్టం. ఇవ్వకపోతే ఏం జరిగిందో చూడండి. పోని ఆకలిస్తోంది అన్నం పెట్టించు అన్నట్ట. ఆహా అన్నట్ట. ఇంకా ఈ అడిగిన వాడికి కోపం నసాళానికి ఎక్కింది, తిక్కరేగింది, చిర్రెత్తుకొచ్చింది. వీడు కూడా కవే, వీడికి పాండిత్యం ఉంది. ఇంకా చూడండి ఏమన్నాడు, ఇలా అన్నట్ట. పెక్కావులు గలవారికి బక్క ఒకటియకున్న పాడికి కరువా, పెక్కండ్రు దాతలుండగా కుక్క నీవీయకున్న కూటికి కరవా అన్నాడు. ఇంకేముంది, ఆ పరమలోభి పత్తా లేకుండా పారిపోయాడు సుమండి. మిమ్మల్ని అడిగితే ఈ కాలాన్ని బట్టి 10 రూపాయలు ఇచ్చుకునైనా సరే బయటపడాలి సుమండి, జాగ్రత్త. ఇంకా నేను ప్యారడీ పద్యాలలో ఎలా ఉన్నానో చూడండి. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్. ఇది సుమతి శతక పద్యం కదా, దీనికి ప్యారడీగా ఒక ఆయన రాశాడు. ఈయనకి పాపం సిగరెట్ల పిచ్చుంది, అడిగితే ఎవ్వరూ ఇవ్వట్లేదు. అడిగిన సిగరెట్ ఇవ్వని నడమంత్రపు చవట నడిగి నమ్ముట కంటెన్. నిన్నేందయ్యా అడిగేది, బడిలోని కేగు పిల్లల అడిగిన సిగరెట్లు దొరకవా శ్రీశ్యామ అన్నట. వ్యసనం అడుక్కోవటానికైనా సిద్ధపడుతుందిటి కదండి. మరి ప్యారడీ కవితలో ఎలా ఉన్నానో చూడండి. నేను సైతం తెల్ల జుట్టుకు నల్ల రంగును కొనుక్కొచ్చాను, నేను సైతం తెల్ల జుట్టుకి నల్ల రంగును రాసి దువ్వాను, ఇంత క్రితమే తిరుపతయ్యకు జుట్టునిచ్చాను. ఇలా నేను లేని ప్రక్రియ లేదు, భాష లేదంటే నమ్మండి ఇది అతిశయోక్తి కాదండోయ్. నేను లేని సాహిత్యమే లేదు, ఒట్టండి బాబు. నన్ను అలంబన చేసుకుని ఎందరెందరో కవులు సుప్రసిద్ధులయ్యారు. అంతేకాదు నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారండి. ఇంతకీ నన్ను నన్ను అంటే ఏమిటనుకుంటున్నారా, నేనండి మీ హాస్యరసాన్ని. ఆంగ్లం తెలుగు భాషలతో కలిపి నన్ను ఎలా వాడుకున్నారో, ఎలా చమత్కరించారో చూడండి. టీనేజ్ కుర్రాళ్ళ మోడ్రన్ కట్టింగు లివింగుపై ఒక శీర్షపద్యం రాశాడు ఒక కవి. ఎలా ఉందంటే చూడండి. సందులో స్టాండింగు సతులకై వెయిటింగు మోడ్రన్ డ్రెస్సింగు ఫోజ్ గివింగు సిగరెట్స్ స్మోకింగు సినిమాస్కు గోయింగు ఫ్రెండ్స్తో మూవింగు వాండరింగు. ఇదంతా చూస్తుంటే తండ్రికి చాలా భయంగా ఉందిట. విలను ఫోజింగు తండ్రికి వేవరింగు
వాడి హిప్పీ క్రాఫ్ అది చూస్తుంటే తండ్రికి, ఏమిట్రా బాబు వీడేమైనా విలన్ అయిపోతాడా, ఇలా ఉన్నాడేమిటి అని బాధపడుతున్నట్ట. విలన్ ఫోజింగ్

ఫియరింగు కార్యసాధన థింగు. తల్లి భయపడితే మాత్రం ఏం లాభం, ఆవిడ వల్ల ఏమీ కాదు. ఇలా ఇంకా అనేక విధాలుగా అనేక అనేక రకాలుగా అనేక కోణాలలో నన్ను ఆవిష్కరించి ఆనందాన్ని పొందారండి. మరి కొందరు మైకాసర్లు ఉంటారు, వాళ్ళు చచ్చిన మైకును వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళ గురించి ఒక ఆయన మరో శిశుపద్యంలో చెప్పాడు. ఏమన్నాడో చిత్తగించండి. గొడవగానున్నారు కూర్చుందునాయని కూర్చుండడు ఇది ఏమి గొడవ వచ్చే. హస్త సంజ్ఞలు చేసి ఆపమన్నను గాని ఆపు చేయడిదేమి పాపమొక్కో. తన మాట వినిపించుకొనిచుండిరో లేదో గమనింపడిది ఏమి కర్మమొక్కో. చప్పట్లు కొట్టినా చాలు చాలన్నను దిగకుండే ఏమి తద్దినము వచ్చే. అనుచు గడియారములు చూచునట్టివారు లేచిపోవంగ అటునిటు చూచువారు. కలుగు సభలో ఉపన్యాస గర్ధభులన అరచువారలకి పద్యం అంకితము. ఉపన్యాస గర్ధభులకు మాత్రమే సుమా ఈ పద్యం అంకితం ఇస్తున్నాను అన్నాడు ఆ కవి. మరి శ్రోతలను ప్రేక్షకులను పట్టించుకోకుండా వారి ధోరణిలో వారు సాగుతూ ఉంటే వాళ్ళని ఉపన్యాస గర్ధభులనక ఇంకేమంటారు చెప్పండి. ఈ పద్యాన్ని అంకితమిచ్చి నా స్థానాన్ని మరింత శిఖరాగ్రానికి పెంచేశారు సుమా. కొందరు కవిశ్రేష్ఠులు నన్ను ఎంతగా పెంచారంటే నన్ను ఎంతగా పెంచారో వారు అంతగా సుప్రసిద్ధులయ్యారులేండి. ఇలా సరసోక్తులతో పద్యాలతో మమేకమై చరించాను సుమండి. కేవలం పద్యాలలో మాత్రమే కాదండోయ్, గురజాడ వంటి వారు సమాజాన్ని రుగ్మతల వలె పట్టి పీడిస్తున్న దురాచారాలను నిరసిస్తూ కన్యాశుల్కం వంటి నాటకాల్ని ఎన్నో రచించిన సంగతి మీకు తెలియంది కాదు. కాళకూరి నారాయణరావు గారు రచించిన వరవిక్రయం, మధుసేవ, చింతామణి వంటి నాటకాల్లో నేను చేష్టాగతమై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించానండి. వరవిక్రయంలో సింగరాజు లింగరాజు రోజువారీ వంటకు సరుకులు ఇవ్వడంలోనూ జమా ఖర్చులు రాయడంలోనూ లోభిత్వం పరాకాష్ఠకు చేరిన సంగతి మీకు తెలుసు కదా. ఇంకా పెళ్లి 16 రోజుల పండగ గురించి వేరే చెప్పాలా? లింగరాజు ఇలా అంటాడు చూడండి. దానికి ముందు లింగరాజు పెళ్లి 16 రోజుల పండగ గురించి ఏమంటున్నాడో చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళయ్యాక మిగిలేదేమిటి ఉద్ధరి? నాకు రావలసిన పైకు ఇంత మటుకు నా చేతిలో పడలేదు, ముందే వడుక్కోవాలి, ఆ తర్వాత ఇచ్చేనా చచ్చేనా. అయినా ఈ రోజుల్లో 16 రోజుల పండగ అంటే ఏమిటో తెలుసా? తొలినాడు హడావిడి, మల్నాడు ఆయాసం, 3 మంగళాష్టకాలు, 4 సిగపట్లగోత్రాలు, 5 అప్పగింతలు, 6 అంపకాలు, 7 వంటవాళ్ల తగవు, 8 రుణదాత నోటీసు, 9 జవాబు, 10 దావా, 11 స్టేట్మెంటు, 12 విచారణ, 13 డిక్రీ, 14 ఠమఠమ, 15 వేలం, 16 చెప్ప. ఇది సంగతి. ఇదే 16 రోజుల పండగ అంటే ఇంకా వియ్యపురాలి మర్యాదలంటారా? అవెలా ఉంటాయో చూడండి. ఎలా చేయాలో తెలుసా మర్యాదలు? ఇలా చేయాలి. ఎలాగట? వియ్యపురాలు లేవగానే కళ్ళు తుడవాలి, కాళ్ళు మడవాలి, కోక శబ్దాలు కిందకు దింపాలి, నీళ్ళు ఇవ్వాలి, పెరట్లోకి పంపాలి, రాగానే కాళ్ళు కడగాలి, పళ్ళు తోమాలి, మొహం తొలవాలి, నీళ్లు పోయాలి, ఒళ్ళు తుడవాలి, కొత్త కోక కట్టాలి, తల దువ్వాలి, కుర్చీ వేయాలి, కూర్చోబెట్టాలి, పసుపు రాసి పారానెట్టాలి, బొట్టెట్టాలి, గంధం పొయ్యాలి, అత్తర్లు ఇవ్వాలి, పన్నీరు చల్లాలి, వెండి పలుపు వెనక్కి పెట్టాలి, బంగారు పలుపు పక్కన చుట్టాలి, దిష్టి తీయాలి, హారతద్దాలి, అధ్వాన్నం ఇయ్యాలి, నా సార్థం పెట్టాలి, నా పిండాకూడెట్టాలి, ఇలాంటివి నా తల వెంట్రుకలన్నీ ఉన్నాయండి. ఆలస్యమైతే అలక్కట్నం కూడా చెల్లించాల్సిమండి, త్వరగా వెళ్ళండి అంటూ ఘంటయ్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ఇంకా చిలకమర్తి వారి గణపతి నాటకం నన్ను పతాక స్థాయిలో నిలబెట్టింది. కృష్ణవేషం కడతానన్న గణపతిని చూచి గరుడాచలం తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏమనుకుంటుంది? అయ్యో నా కర్మకాల, వీడా కృష్ణవేషం, వీడి మొహం ఏడ్చా, మెల్లకన్ను గంటు మొహం, మోరచేతులు దొడ్డికాళ్ళును, కాటిక్కాయ రంగు మొహం వీడును, వామనావతారం,
హాస్యానికైతే మా అబ్బా ఉంటాడు అనుకుంటుంది. గణపతి గరుడాచలంతో ఇలా అంటాడు, ఇదిగో గరుడాచలం, ఇహ చూసుకో, ఈ రాత్రి మన భాగవతం అదే నీ భాగవతం పేలిపోతుందే అంటాడు. నీ వీపు నా వీపు కూడానా అంటుంది. కేవలం మన తెలుగు భాషకు మాత్రమే పరిమితమై తెలుగు భాషలో మాత్రమే ఉన్నటువంటి ఒకనొక అందమైన ప్రక్రియ అష్టావధానం. ఆ అష్టావధానంలో నేను అప్రస్తుత ప్రసంగ అందరినీ ఆకట్టుకుంటానండి. నేను మాత్రమే అలరించగలను. ఈ అదృష్టం నాకు మాత్రమే దక్కింది సుమా. చివరగా శతావధాని గారు, ఆముదాల మురళి గారు బట్టతలపై వ్రాసిన పద్యాన్ని ఆలకించండి. తల

0: జుట్టింత దొరకదు పట్టుకొనగా, అద్దము దువ్వెనలవసరమే లేదు, పరవనితలు వెంట పడుటకల్లా, అద్దము దువ్వెనలవసరమే లేదు, పరవనితలు వెంట పడుటకల్లా, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, తలకు స్నానంబుజేయుట సులభమౌను, ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, ఇన్ని గణనీయ లాభంబులెంచి చూడ, బట్ట తల కలుగువాడెపో భాగ్యశాలి. ఈ నా వైభవం మీకు తెలియనిది కాదు, నేను ఇలా మీ అందరికీ ప్రియమైన దానినే సుమండి, కానీ నవరసాలలోకెల్లా అందరినీ అలరించే అదృష్టం నాదే సుమా, నాకు మాత్రమే దక్కింది. నాకు నేనే సాటి, నాకు నేనే మేటి. అయినా ఈ హాస్యరసం మీ ముందు సదా మిమ్మల్ని అలరిస్తూ మీకు ప్రణమిల్లుతోంది సుమా.
1: మీరింతవరకు నవరసాలలో ఒకటైన హాస్యరసం ఈ అంశం గురించి శ్రీమతి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన్ మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బబలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: 80 సంవత్సరాలుగా
6: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఈనాటి కార్యక్రమంలో తర్వాత బూడిద గుమ్మడికాయ వలన లాభాలు, విశేషాలు వింటారు.
2: ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు. ఎవరినైనా సరే బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు అని అడిగినట్లయితే, కొందరు వేసవిలో ఒడియాలు పెట్టుకుంటామని, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తామని చెప్తారు. చాలామంది మటుకు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటామని అంటారు. అదే మన భారతదేశపు ఉత్తరాదిన ఉండేవాళ్లు ఈ గుమ్మడికాయతో పేఠ అని తీపి పదార్థాన్ని చేస్తారు. ఆగ్రా అనగానే మనకు తాజ్మహల్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే అక్కడ వాళ్ళు తయారు చేసే పేఠా కూడా అంతే గుర్తుకు వస్తుంది. తీయగా, జ్యూసీగా, క్రిస్పీగా ఉండే ఈ పేఠాని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గుమ్మడికాయల ముక్కలుగా కోసి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటే సున్నపు తేటలో 7 లేదా 8 గంటలు నానబెట్టి ఆ పైన మరిగిస్తారు. దీంతో సున్నపు తేట అంతా పోతుంది. ఇక తరువాత ఆ ముక్కల్ని పంచదార ద్రావణంలో నానపెట్టి తీస్తారు. తెల్లని పటిక బెల్లంలా కనపడే ఈ పేఠ సిద్ధమైనట్లే. కొన్ని చోట్ల ఈ పంచదార పాకంలో ఆరెంజ్, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసరి, రోజ్ వాటర్, ద్రాక్ష వంటి పళ్ళ రసాలు లేదా ఎసెన్సులు కలిపి వివిధ రంగుల్లో ఈ పేఠాలను తయారు చేస్తారు. అందంగా కనిపించే ఈ పేఠాలని ప్రపంచంలోకెల్లా ప్యూరెస్ట్ డిజర్ట్గా పేర్కొంటారు. పైగా ఈ పేఠాలో నూనె, నెయ్యి ఇవి వాడకపోవడం వల్ల దీని తింటే మంచి నిద్రపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి, జుట్టు కూడా పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా కామెర్ల రోగులకి ఈ పేఠ చాలా మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ పాదు రూపంలో మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకి నూగులాంటిది ఉంటుంది. ఇక ముదిరే కొద్దీ ఆ నూగు రాలిపోయి బూడిదను పులుముకుంటుంది. ఇది ఒక మైనం లాంటిదనే చెప్పాలి. కాయ పాడవకుండా ఉండటానికి ఈ మైనం కాపాడుతుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయ ఆకృతి కనుక చూసినట్లయితే ఇది గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. కొన్ని చోట్ల సొరకాయలాగా పొడవుగా కూడా ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ గుమ్మడికాయ నున్నగా ముదురాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కాయ ఏ రకానికి చెందిందైనప్పటికీ ఈ కాయ ముదిరాక కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది అనేది మాత్రం నిజం. ఉత్తరాదిన పేటా రూపంలో తీసుకుంటే, ఇక దక్షిణాదిన మాత్రం మోర్కుళంబు, మజ్జిగ పులుసు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి దీంతో కూరలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దీని దిగుబడి ఎక్కువ. అంతేకాదు అక్కడ వాడకం కూడా చాలా ఎక్కువే. చాలా చోట్ల దీనితో వడియాలు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. రాత్రి ఈ గుమ్మడికాయను సన్నని ముక్కలుగా తరిగి ఒక బట్టలో ఉంచి పైన బరువు పెట్టి రాత్రంతా ఉంచేయాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి నీరు పోతుంది. ఈ ముక్కలలోకి మెత్తగా రుబ్బిన పెసరపప్పుని లేదా మినప్పిండిని కలిపి ఉప్పు వేసి ఎండలో వడియాలు పెడతారు. ఇవి గట్టిగా అయిపోయాక డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా నెలల పాటు వాడుకోవచ్చు. అయితే ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని నూనెలో వేయించుకొని పప్పుతో పాటు కనుక తీసుకుంటే ఆ రుచే వేరు. కేవలం కాయలే కాదు, కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ పాదు ఆకులు, కాడలు, లేత కొమ్మల్ని కూడా కూరల్లో వేసుకుంటున్నారు. తెల్లగా రుచి లేకుండా ఉండేటటువంటి ఈ గుమ్మడికాయను ఏ కూరలో కలిపినా కూడా దానికి సంబంధించిన ఫ్లేవర్ని పీల్చుకొని రుచి మరింత పెరుగుతుంది. అందుకే సలాడ్లు, రైతాలు, జ్యూసుల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. అన్ని జ్యూసుల మాదిరిగానే ఈ గుమ్మడికాయతో చేసిన జ్యూస్ కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ కాయలో 96% నీరే ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా కడుపు నిండిపోతుంది, చాలాసేపటి వరకు ఆకలనేది వెయ్యదు. ఇక బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలను కనుక చూసినట్లయితే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ కనుక తీసుకుంటే 13 క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు లభిస్తే అందులో 2.9 గ్రాములు పీచు, ప్రోటీన్ 0.4 గ్రాములు, 111 మిల్లీగ్రాముల సోడియం, 359 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతాయి. అందుకే ఉదయాన్నే ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగినట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాగే రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడి రసం పైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. ఇక రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ రసం తాగడం వల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు ప్రోబయోటిక్గా పనిచేసి శరీరంలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. గర్భవతులు ఈ రసం తాగితే ఇందులో ఉన్నటువంటి B3 విటమిన్ పాపాయి పెరుగుదలకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఈ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే రిబోఫ్లేవిన్ ఒత్తిడిని కలిగించే హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మంచిగా ఇది తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి రసం మ్యూకస్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రసం మాత్రమే కాదు, ఈ గుమ్మడికాయ గుజ్జుని పంచదారతో కలిపి కనుక తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడే మహిళలు ఈ గింజలను పొడి చేసి కొబ్బరి నూనెలో మరిగించి రాసుకున్నట్లయితే తలనొప్పి, చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగా ఉంటుంది. పెరట్లో కాచే గుమ్మడికాయ పాదు మనకి ఆరోగ్యపరంగా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎన్ని లాభాలను చేకూరుస్తుందో విన్నారు కదా.
1: వనితావాణి కార్యక్రమంలో బూడిద గుమ్మడికాయ వలన లాభాలు, విశేషాలు విన్నారు.
3: ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి FM 102.2 సమయం 2 గంటలు కాస్తోంది. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
4: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ నరేష్ మాగో విత్ మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Supreme Court declines to interfere with Election Commission's decision to appoint only central government employees as counting supervisors in West Bengal elections. Says choice of officials rests with the Election Commission. Re-polling underway at 15 booths of 2 assembly constituencies of West Bengal. Over 55% voter turnout reported till 1 p.m. Lok Sabha Speaker reconstitutes 4 parliamentary committees for the year 2026-27. India and Nepal discuss flood forecasting model ahead of the upcoming monsoon season. IMD forecast heavy rainfall over several parts of northeast and peninsular India during the next 2 days. And in IPL cricket, Chennai Super Kings to take on Mumbai Indians this evening. The Supreme Court of

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 695 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ముందుగా వినబోతున్న పాట అమరశిల్పి జక్కన. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించారు. సముద్రాల సీనియర్ రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 6599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: వినోదన పాట బబ్రువాహన. ఈ చిత్రానికి ఘంటసాల ఎస్ వరలక్ష్మి ఆలపించారు. సముద్రాల సీనియర్ రచన. పామర్తి సంగీతం అందించారు.

0: గలగల కృష్ణానదిలా సందడిగా మాట్లాడడం మీకిష్టమా?
1: Yes, నాకు చాలా ఇష్టం.
0: నెక్స్ట్ వన్ డే ఆర్జీ అవుతారా?
1: Of course.
0: ఎప్పుడు, ఎక్కడ? 90 ఏళ్ల ఆకాశవాణిలో మీ వాణి వినిపించాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం? మీలోని కవి హృదయాన్ని తట్టిలేపే సమయమిదే. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని ఒక తెలుగు కవిత రూపంలో పంచుకోండి. మీ కళానికి, మీ సృజనకి వేదిక ఆకాశవాణి 90 వసంతాల వేడుక. మీ కవిత, మీ వివరాలు ఐడి ప్రూఫ్తో సహా 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వయంగా అందజేయగలరు. గెలుపొందినటువంటి విజేతలు ఆకాశవాణిలో మీ స్వరాన్ని వన్ డే ఆర్జేగా వినిపించేటువంటి సువర్ణావకాశం అందిస్తోంది.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఘంటసాల పి సుశీల ఆలపించారు. దాసిరథి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం.
2: గుట్టుగా లేతరెమ్మల కొనుకు నిన్ను రొట్టె ము

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మంచి చెడు చిత్రానికి ఘంటసాల పిసుశీల ఆలపించారు. ఆరుద్ర గీతమిది విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం అందించారు.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2, సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట నర్తనశాల. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించారు. సముద్రాల సీనియర్ రచన ఇది. ఎస్ దక్షిణామూర్తి సంగీతం అందించారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే, ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
4: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పరువు ప్రతిష్ట. చిత్రానికి ఘంటసాల పీసశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం ఇది. పిండియాల సంగీతం అందించారు.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, బాగున్నారా. ఈ చిత్రానికి మనో ఆలపించిన పాట ఇది. సంగీతం దేవా.

రోజుపాటు ఆజాద్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మరియు చిత్ర ఆలపించారు. సిరివెన్నెల గీతానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థితే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

శ్రోతలు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మనసున్న మహారాజు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, అనురాధ పాడువాల్ ఆలపించిన వేటూరి గీతం. వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్పన ఆలపించారు. భువనచంద్ర గీతానికి సంగీతం మణిశర్మ.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
2: 18 అధ్యాయాలు
1: 700 శ్లోకాలు
2: 700 రోజులు.
1: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 6599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సినీ గీతాలు వింటున్నారు. టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట వంశోద్ధారకుడు. ఈ చిత్రానికి రాము చిత్ర ఆలపించారు. భువనచంద్ర గీతానికి కోటి సంగీతం అందించారు.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: వినబోతున్న పాట రీతం. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించారు. వేటూరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఏక్ బార్ ఏక్ రాహగీర్ రాస్తే కే కినారే పర్ బైఠా థా ఔర్ ఆతే జాతే సబ్కో పూచ్ రహా థా ముజే వహాన్ పహుంచనా ఏక్ రాస్తా కహాన్ హై. పహలే కో పూచా, దూసరే కో పూచా, చౌథే కో పూచా, సబ్కో పూచ్తా హీ రహతా థా. ఔర్ ఉస్కే బగల్ మే ఏక్ సజ్జన్ బైఠే థే, వో సారా దేఖ్ రహే థే. బాద్ మే ఖడా హువా, ఖడా హోకర్ కే కిసీ కో పూచ్నే లగా తో వో సజ్జన్ ఖడే హోకర్ కే ఉస్కే పాస్ ఆయే. ఉస్నే కహా, దేఖో భాయ్, తుమ్కో జహాన్ జానా హై నా, ఉస్కా రాస్తా ఇస్ తరఫ్ సే జాతా హై. తో ఉస్ రాహగీర్ నే ఉస్కో పూచా, భాయ్ సాహబ్, ఆప్ ఇతనీ దేర్ సే మేరే బగల్ మే బైఠే హో, మే ఇతనే లోగో కో రాస్తా పూచ్ రహా హూ, కోయి ముజే బతా నహీ రహా హై. ఆప్కో పతా థా తో ఆప్ క్యో నహీ బతాతే థే. బోలే ముజే భరోసా నహీ థా కి తుమ్ సచ్మచ్ మే చల్ కర్కే జానా చాహతే హో యా నహీ చాహతే హో, యా ఏసే హీ జానకారీ కే లియే పూచ్తే రహతే హో. లేకిన్ జబ్ తుమ్ ఖడే హో గయే తో మేరా మన్ కర్ గయా, హా అబ్ తో ఇస్ ఆద్మీ కో జానా హై, పక్కా లగతా హై. తబ్ జాకర్ కే ముజే లగా కి ముజే ఆప్కో రాస్తా దిఖానా చాహియే. మేరే దేశవాసియో, జబ్ తక్ హమ్ చల్నే కా సంకల్ప నహీ కర్తే, హమ్ ఖుద్ ఖడే నహీ హోతే, తబ్ రాస్తే దిఖానే వాలే భీ నహీ మిలేంగే. హమే ఉంగ్లీ పకడ్ కే చలానే వాలే నహీ మిలేంగే. చల్నే కీ శురువాత్ హమే కర్నీ పడేగీ. ఔర్ ముజే విశ్వాస్ హై కి 125 కరోడ్ దేశవాసీ జరూర్ చల్నే కే లియే సమర్థవాన్ హై, చల్తే రహేంగే.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: టీన్ టైం కార్యక్రమాలు వినబోతున్న పాట సుఖ్వీందర్ సింగ్, స్వర్ణలత ఆలపించారు. వేటూరి గీతానికి సంగీత మణిశర్మ, చిత్రం దేవీపుత్రుడు.
2: ఒకటా రెండా మూడా ఎస్ హీరా.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

0: క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 టీన్ టైమ్ శీర్షికన సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట జయం మనదేరా. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ ఆలపించారు. చంద్రబోస్ గీతానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

టీన్ టైం కార్యక్రమంలో వినబోతున్న పాట యువకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: యువలయ కార్యక్రమంలో కొన్ని సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రానికి చిత్రం ఆలపించిన డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు రచన ఇది. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించారు.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: తరువాతి పాట రాజా. ఈ చిత్రానికి చిత్ర ఆలపించారు సిరివెన్నెల, గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించారు.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: వినుబతున్న పాట దేవుడు చేసిన మనుషులు. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీత సారథ్యంలో సుచిత్ర ఆలపించారు.

0: భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది.
1: That guy, do you know what he's doing to me?

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థితే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: శ్రోతల యువలయ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మనో రీట ఆలపించారు. కళ్యాణి మలిక్ సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇది అధినాయకుడు చిత్రం కోసం.

0: ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. యువలయ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బస్ స్టాప్ చిత్రం కోసం రేవంత్ సుధాజీవన్ పృథ్వీ ఆలపించిన పాట ఇది. మారుతి పృథ్వీ రచన ఇది. జేబీ సంగీతం అందించారు.

0: ఏంటో ఎప్పుడు చూసినా బ్యాగులు తీసుకొచ్చి మా మీద వేస్తుంటారు. మేము కూడా ఒకప్పుడు యూత్ తెలుసా?
1: అది ఒకప్పుడు, మేము ఇప్పుడు. ఇది మా బస్ స్టాప్ లవర్స్ అడ్డా కాశ్మీర్ పాయింట్.
2: సార్, మీరు మొగుడు కేకల సీరియల్లో హీరో కదా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్.
1: ఈడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటారా?

0: సూపర్ రా, కొత్త నెట్వర్క్ అనుకుంటా, వెళ్ళినా సెల్లే చేసుకుంటా.
1: మామా అది పాత శాటిలైట్, మా ఇంటి పక్కనే ఉంటది, సిగ్నల్స్ బాగా వీక్, దెబ్బ అయిపోతావు, జాగ్రత్త.
0: ఓయ్

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

యువలయ కార్యక్రమంలో చివరిగా వినండి. జూలై చిత్రానికి సాగర్ రీనారెడ్డి ఆలపించిన శ్రీమణి గీతం. ఇది సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో లోక్ గీత్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎస్ మెహబూబునీసా. విద్యార్థి ఎన్ దిలీప్ చంద్ర. వినండి 10వ తరగతికి హిందీ పాఠం లోక్ గీత్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే దిలీప్ చంద్ర. ఆవో బైఠో. ఆజ్ హమ్

0: భగవత్ శరణ్ ఉపాధ్యాయ జీ కా నిబంధ లోకగీత్ పఢేంగే, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ,
0: మెహందీ హై రచనే వాలీ, హాతో మే గహరీ లాలీ, కహే సఖియా అబ్ కలియా హాతో మే ఖిల్నే వాలీ హై, తేరే మన్ కో జీవన్ కో నయీ ఖుషియా మిల్నే వాలీ హై. ఇస్ తరహ కే గీతో కో లోకగీత్ కహతే హై. లోకగీత్ గ్రామీణ జనతా కా మనోరంజక సాధన హై. ప్రస్తుత పాఠ లోకగీత్ హిందీ సాహిత్య కే సుపరిచిత్ రచనాకార్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ కా నిబంధ పాఠ హై. అబ్ తుమ్ లేఖక్ పరిచయ పడో దిలీప్ చంద్ర.
1: జీ అధ్యాపికా జీ, భగవత్ శరణ్ ఉపాధ్యాయ హిందీ సాహిత్య కే సుపరిచిత్ రచనాకార్ హై. ఇన్కా జన్మ సన్ 1910 మే హువా. ఇన్హోనే కహానీ, కవిత, రిపోర్తాజ్, నిబంధ, బాల్ సాహిత్య మే అప్నీ విశేష ఛాప్ ఛోడీ హై. విశ్వ సాహిత్య కీ రూపురేఖ కాళిదాస్ కా భారత్, టూటా ఆమ్, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై.
0: హమారీ సంస్కృతి మే లోకగీత్ ఔర్ సంగీత్ కా అటూట్ సంబంధ హై. మనోరంజన్ కీ దునియా మే ఆజ్ భీ లోకగీతో కా మహత్వపూర్ణ స్థాన్ హై. గీత్ సంగీత్ కే బినా హమారా మన్ రస్ సే నీరస్ హో జాతా హై. ప్రస్తుత నిబంధ మే భారతీయ లోకగీత్ కా వర్ణన్ బడే హీ సుందర్ ఢంగ్ సే కియా గయా హై. మన సంస్కృతిలో జానపద గీతాలకు సంగీతానికి విడదీయరాని సంబంధమున్నది. వినోద ప్రపంచంలో నేటికి కూడా జానపద గీతాలకు గొప్ప స్థానముంది. పాటలు సంగీతము లేకపోతే మన మనసు నిరుత్సాహమైపోతుంది. ఈ వ్యాసములో భారతీయ జానపద గీతాల గురించి చాలా చక్కటి పద్ధతిలో వర్ణించబడినది. అబ్ ఆగే పడో.
1: లోక్ గీత్ అపనీ లోచ్ తాజ్గీ ఔర్ లోక్ప్రియత మే శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. లోకగీత్ సీదే జనతా కే సంగీత్ హై. ఘర్ గావ్ ఔర్ నగర్ కీ జనతా కే గీత్ హై. యే ఇన్కే లియే సాధనా కీ జరూరత్ నహీ హోతీ. త్యోహారో ఔర్ విశేష్ అవసరో పర్ యే గాయే జాతే హై. సదా సే యే గాయే జాతే రహే హై ఔర్ ఇన్కే రచనే వాలే భీ అధికతర్ గావ్ కే లోగ్ హీ హై. స్త్రీయో నే భీ ఇన్కి రచనా మే విశేష్ భాగ్ లియా హై. ఏ గీత్ బాజో కి మదత్ కే బినా హీ యా సాధారణ డోలక్, ఝాంజ్, కరతాల్, బాన్సురి ఆది కి మదత్ సే గాయే జాతే హై.
0: ఇప్పుడు చూడు, జానపద గీతాలు తమ కోమలత్వం, తాజాదనం, ప్రజాదరణలో శాస్త్రీయ సంగీతం కంటే భిన్నమైనవి. ఇవి నేరుగా ప్రజల సంగీతము. ఇల్లు, గ్రామం, పట్టణ ప్రజలు పాడుకునే పాటలివి. వీటికి సాధన అవసరం లేదు. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో వీటిని పాడుతారు. ఎప్పటి నుండో ఇవి పాడబడుతూ ఉన్నాయి. వీటిని రచించేవారు కూడా గ్రామీణ ప్రజలే. స్త్రీలు కూడా ఇందులో ప్రత్యేక పాత్ర వహించారు. ఈ పాటలు సాధారణ డోలు, కంజీరా, మురళి, చప్పట్ల సహాయంతో పాడేయవచ్చు. అబ్ ఆగే పడో.
1: ఏక్ సమయ తా జబ్ శాస్త్రీయ సంగీత్ కే సామ్నే ఇన్కో హే సమజా జాతా తా. అభి హాల్ తక్ ఇన్కి బడీ ఉపేక్షా కి జాతీ తి. పర్ ఇదర్ సాధారణ జనతా కి ఓర్ జో లోగోం కి నజర్ ఫిరీ హే తో సాహిత్య ఔర్ కళా కే క్షేత్ర మే భీ పరివర్తన్ హువా హై. అనేక్ లోగోం నే వివిధ బోలియో కే లోక సాహిత్య ఔర్ లోక్ గీతో కే సంగ్రహ పర్ కమర్ బాంధీ హై. ఔర్ ఇస్ ప్రకార్ కే అనేక సంగ్రహ అబ్ తక్ ప్రకాశిత్ హో గయే హై.
0: హా, ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం ముందు జానపద గీతాలు హేయమైనవిగా భావింపబడేవి. ఈ మధ్య వరకు వీటిని నిర్లక్ష్యం చేశారు. కానీ సామాన్య ప్రజల వైపు ప్రజాదృష్టి పడగానే సాహిత్య కళారంగాలలో కూడా మార్పు వచ్చింది. చాలామంది ఆయా భాషలకు చెందిన జానపద సాహిత్యాన్ని సేకరించడం మొదలుపెట్టారు. ఇటువంటి అనేక సేకరణలు ముద్రించబడ్డాయి కూడా. లోకగీత్ కే కయి ప్రకార్ హై. ఇన్కా ఏక్ ప్రకార్ తో బడా హీ ఓజస్వీ ఔర్ సజీవ్ హై. యహ ఇస్ దేశ్ కే ఆదివాసియో కా సంగీత్ హై. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగ్పూర్ మే గోండ్, ఖాన్, భీల్, సంథాల్ ఆది ఫైలే హుయే హై. ఇన్కే గీత్ ఔర్ నాచ్ అధికతర్ సాత్ సాత్ ఔర్ బడే బడే దలో మే గాయే ఔర్ నాచే జాతే హై. బీస్ బీస్, తీస్ తీస్ ఆద్మియో ఔర్ ఔరతో కే దల్ ఏక్ సాత్ యా ఏక్ దూసరే కే జవాబ్ మే గాతే హై. దిశాయే గూంజ్ ఉడతీ హై. అబ్ తుమ్ ఆగే పడో.
1: పహాడియోం కే అప్నే అప్నే గీత్ హై, ఉన్కే అప్నే అప్నే భిన్న రూప్ హోతే హుయే భీ అశాస్త్రీయ సంగీత్ హోనే కే కారణ్ ఉన్మే అప్నీ ఏక్ సమాన్ భూమి హై. గఢ్వాల్, కిన్నౌర్, కాగడా ఆది కే అప్నే అప్నే గీత్ ఔర్ ఉన్హే గానే కీ అప్నీ అప్నీ విధియా హై. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై.
0: జానపద గీతాలు అనేక రకాలు. వీటికి చెందిన ఒక రకమైతే చాలా గొప్పది, సజీవమైనది. ఇది దేశ ఆదివాసుల సంగీతం. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగ్పూర్లలో గోండ్లు, బిల్లులు మొదలగు వారు వ్యాపించి ఉన్నారు. వీరి పాటలు, నాట్యాలు గుంపులు గుంపులుగా 20-30 మంది పురుషులు, 30 మంది స్త్రీలు ఒకటిగా కలిసి ఒకరికొకరు సమాధానంగా పాడుతుంటే దిక్కులు మార్మోగుతాయి. కొండజాతి వారికి తమ తమ పాటలున్నాయి. వాటికి విభిన్నమైన రూపాలు ఉన్నప్పటికీ శాస్త్ర సమ్మతము కాని కారణంగా వాటికి ఒక స్థానం ఉంది. గఢ్వాల్, కిన్నౌర్, కాంగడా మొదలగు వారికి తమకంటూ ప్రత్యేక పాటలు పాడే విధానాలు ఉన్నాయి. వాటికి పహాడీ అంటే కొండ ప్రాంతం అనే పేరు పడింది. అబ్ ఆగే పడో.
1: వాస్తవిక్ లోక్ గీత్ దేశ్ కే గావో ఔర్ దేహాతో మే హై. ఇన్కా సంబంధ్ దేహాత్ కి జనతా సే హై. బడీ జాన్ హోతీ హై ఇన్మే చైతా, కజరి, బారహమాసా, సావన్ ఆది. మిర్జాపూర్, బనారస్ ఔర్ ఉత్తరప్రదేశ్ కే పూరబి ఔర్ బిహార్ కే పశ్చిమీ జిలో మే గాయే జాతే హై. బావుల్ ఔర్ భతియాలి బంగాల్ కే లోక్ గీత్ హై. పంజాబ్ మే మాహియా ఆది ఇసీ ప్రకార్ కే హై. హీర్ రాంజా, సోహనీ మహివాల్ సంబంధీ గీత్ పంజాబీ మే ఔర్ డోలా మారు ఆది కే రాజస్థానీ మే బడే చావ్ సే గాయే జాతే హై.
0: దేహాతీ గీతో కే రచయిత అంటే ఈ గ్రామీణ గీతాల రచయితలు కేవలం కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిజ జీవితాల నుండి తమ గీతాలకు ఆధారాలు తీసుకోవడం వలన అవి ఇంకా ఇష్టంగా మారుతున్నాయి. ఈ గీతాలకు రాగాలు కూడా సాధారణమైన పీలు, సారంగ్, దుర్గా సావన్, సోరట్ మొదలైనవి. కొహరా, బిర్హా, ధోబియా ఎక్కువగా చిన్న గ్రామాలలో పాడబడుతూ అధికంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అన్ని జానపద గీతాలు వివిధ గ్రామాలలో వారి ప్రాంతాల వాడుక భాషలలో పాడబడతాయి. అందుకని ఇవి ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటాయి. వీటి రాగాలు వినసొంపుగా ఉండటమే కాకుండా వీటి భాష కూడా అర్థం చేసుకునే విధంగా సరళంగా ఉండటం కూడా వీటి సాఫల్యానికి మరొక కారణం. భోజ్పూరిలో సుమారు 30-40 సంవత్సరముల నుండి విదేశీయ శైలి ప్రచారంలో ఉన్నది. అక్కడి జిల్లాలలో ప్రత్యేకించి బీహార్లో విదేశీయాను మించి వేరే పాటలేవీ ప్రజాదరణ పొందలేదు. వీటిలో ఎక్కువగా రసికప్రియుడు, ప్రియురాళ్ల వర్ణన ఉంటుంది. పరదేశీ ప్రేమికుడి పట్ల కరుణరసము, విరహరసము కురుస్తుంది. అబ్ ఆగే పడు.
1: జంగల్ కి జాతీయో ఆది కే బి దల్ గీత్ హోతే హై జో అధిక్తర్ బిరహా ఆది మే గాయే జాతే హై. పురుష్ ఏక్ ఓర్, స్త్రియా దూసరీ ఓర్ ఏక్ దూసరే కే జవాబ్ కే రూప్ మే దల్ బాంధ్ కర్ గాతే హై ఔర్ దిశాయే గూంజా దేతే హై. పర్ ఇదర్ కుచ్ కాల్ సే ఇస్ ప్రకార్ కే దళీయ గాయన్ కా హ్రాస్ హువా హై.
0: ఆటవిక జాతులలో సమూహ పాటలు దల్ గీత్ ఉంటాయి. స్త్రీలు, పురుషులు రెండు సమూహములుగా మార్చి జవాబులిస్తూ దిక్కులు మారుమోగేలాగా పాడుతారు. క్రమేణ ఇవి తగ్గిపోయాయి. ఇంకొక మిక్కిలి ప్రసిద్ధ ఆల్హా గీతాలు. ఇవి బుందేల్ఖండ్ భాషలో పాడబడతాయి. చందేల్ రాజకవి జగనిక్ అల్హా ఊదల్ రాజ్ పరాక్రమాన్ని తన మహాకావ్యంలో వర్ణించారు. ఇక్కడ బర్ఖాన్ అనే పదానికి అర్థం వర్ణించటం. ఆ తర్వాత పల్లె కవులు ఈ విషయాన్ని తమ రచనల్లో ఉపయోగించారు. ఈ గీతాలు పాడేవారు గ్రామ గ్రామాన ఢోలు వాయిస్తూ పాడుతూ తిరుగుతుంటారు. ఇవి ఎక్కువగా గద్య పద్యాత్మకంగా ఉంటాయి. అబ ఆగే పడు.
1: అనంత సంఖ్య అప్నే దేశ్ మే స్త్రీయోంకి గీతోంకి హే హై తో ఏ గీత్ బి లోక్ గీత్ హీ పర్ అధిక్తర్ ఇన్హే ఔరతే హీ గాతీ హే ఇన్హే సిరజతీ భీ అధిక్తర్ వహీ హే. వైసే మర్ద్ రచనే వాలోం యా గానే వాలోం కీ భీ కమీ నహీ హే. పర్ ఇన్ గీతోం కా సంబంధ విశేషత స్త్రీయోం సే హై. ఇస్ దృష్టి సే భారత్ ఇస్ దిశా మే సభీ దేశోం సే భిన్న హై, క్యోంకి సంసార్ కే అన్య దేశోం మే స్త్రీయోం కే అప్నే గీత మర్దోం యా జన్ గీతోం సే అలగ్ ఔర్ భిన్న నహీ హై, మిలే జులే హీ హై.
0: మన దేశంలో స్త్రీల పాటలు అసంఖ్యాకము. ఈ పాటలైతే జానపద గీతాలే కానీ వీటిని ఎక్కువగా స్త్రీలే పాడుతారు. రచించేవారు కూడా స్త్రీలే. పురుష కవులు గాయకులు కూడా తక్కువేమీ కాదు. కానీ ఈ గీతాలు ప్రత్యేకించి స్త్రీలకు సంబంధించినవే. ఈ దృష్టితో చూస్తే భారతదేశం అన్ని దేశాల కన్నా భిన్నమైనది. ఎందుకంటే ఇతర దేశాలలో మనలాగా స్త్రీలకు ప్రత్యేక గీతాలు, పురుషులకు జానపద గీతాలు వేరుగా లేవు, కలిసే ఉన్నాయి. పండుగలప్పుడు నదులలో స్నానమాడు సమయం గురించి, స్నానము చేయడానికి వెళ్లే దారుల గురించి, వివాహముల వయ్యార నడకల గురించి, వంటల గురించి, బంధువుల ప్రేమపూర్వక నిందారోపణల పుట్టుకల లాంటి అన్ని సందర్భాలకు వేరువేరు గీతాలున్నాయి. ఈ సందర్భములలో కొన్ని నేటి నుండే కాక చాలా ప్రాచీన కాలం నుండే వారు పాడుతూ ఉన్నారు. మహాకవి కాళిదాసు కూడా తన గ్రంథంలో వారి గీతాల వర్ణన ఇచ్చారు. స్త్రీల పాటలు సాధారణంగా ఒంటరిగా కాక సామూహికంగా పాడబడటం ప్రత్యేక విషయం. సమూహాలుగా అనేక కంఠాలు ఒక్కసారిగా పాడుతాయి. గ్రామాలు పట్టణాల్లో గాయనులు కూడా ఉంటారు. వివాహము పుట్టినరోజు సందర్భాలప్పుడు పాడడానికి పిలిపించుకోబడతారు. తూర్పుకు చెందిన భాషలలో ఎక్కువగా మైథిల్ కోకిల్ విద్యాపతి పాటలు పాడబడతాయి. ఆగేక పరిచయం పడు.
1: స్త్రీయ డోలక్ కి మద్దత్ సే గాతీ హే. అధిక్తర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ పుట్ హోతా హై. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దలీయ గాయన్ గర్బా హై, జిసే విశేష్ విధి సే గేరే మే ఘూమ్ ఘూమ్ కర్ ఔరతే గాతీ హై.
0: హా, స్త్రీలు డోలు సహాయంతో పాడతారు. పాటతో పాటు నాట్యం చేసే రీతి కూడా ఉంటుంది. గుజరాత్లో సమూహాలుగా పాడే గీతాలను గర్బా అంటారు. దీని ప్రత్యేక పద్ధతిలో స్త్రీలు వృత్తాకారంగా తిరుగుతూ పాడుతారు. ఇందులో నాట్యం గానం ఒక్కసారిగా జరుగుతాయి. వాస్తాహ యహ నాచీ హై, నిజానికి ఇది నాట్యమే. ఇలాగే హోలీ సందర్భంగా బ్రజ్ భాషలో స్త్రీలు రసియా గుంపులుగా పాడుతారు. గాంకే గీతోకే వాస్తవమే అనంత ప్రకార్ హై, జీవన్ జహా ఇట్లా ఇట్లా కర్ లహరాతా హై వహా భలా ఆనందకే స్త్రోతో కి కమీ హో సక్తీ హై. ఉద్ధామ్ జీవన్ కే హి వహా కే అనంత సంఖ్యాక్ గానే కే ప్రతీక్ హై. గ్రామీణ గీతాలు వాస్తవానికి అనేక రకాలు. జీవితం ఎక్కడైతే ఉత్సాహభరితంగా ఆనందంగా ఉంటుందో అక్కడ ఆనంద గీతాల కొరత ఉండగలదా? అక్కడి సుఖమయ జీవనానికి అసంఖ్యాకమైన పాటలే ప్రతీకలు. అబ్ యహ పాట్ యహి సమాప్త హువా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: లోక్ గీత్ 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎస్ మెహబూబునీసా, విద్యార్థి ఎన్ దిలీప్ చంద్ర.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
4: తొంభై ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపు వారే ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
5: Oh. ఇప్పుడు వినండి శ్రీమతి పి దేవయాని బృందం వారు ఆలపించిన జానపద గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి పి దేవయాని బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు సినీ గీతాలు వింటారు.

ముందుగా వినబోతున్న పాట అనాదిగా ఆడది. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం ఆలపించారు. వేటూరి గీతానికి విజయభాస్కర్ సంగీతం అందించారు.

0: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
4: శామ్ సుహాని హో
6: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే.
2: ఘర్ పహుంచతే హీ థకాన్, కైసే హో మనోరంజన్,
4: ఆకాశవాణి హై నా. చైన్ కి నీంద్ సే పహలే కుచ్ భోలే బిసరే పల్, హర్ పల్
2: సఫర్ మే
4: ఆప్కే సాథ్
2: ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అన్వేషణ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. వీటూరి గీతం ఇది. సంగీతం ఇళయరాజా.

0: ఇంకా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం
2: 18 అధ్యాయాలు,
1: 700 శ్లోకాలు,
2: 700 రోజులు.
1: ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్,
2: నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి,
1: వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట విజేత. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. వీటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

తరువాతి పాట అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం, ఇళయరాజా సంగీతం.

ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 6599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థితే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది, అలానే చాలా స్పెషల్ కూడా. అదే వరల్డ్ ట్యూనా డే. అవును, మన సముద్రాల్లో ఉండే ఒక అద్భుతమైన చేప, అదే ట్యూనా ఫిష్. ముందుగా మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, మనం తినే ఫిష్లో ట్యూనా గురించి ఎంతమందికి తెలుసు? అంటే చాలామంది ఇది కేవలం ఒక ఫుడ్ ఐటెంలా మాత్రమే చూస్తూ ఉంటారు, కానీ నిజానికి ట్యూనా ప్రపంచ ఆహార భద్రతలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ట్యూనా అనేది ప్రోటీన్తో నిండి ఉంటుంది, ఇది హెల్త్కి చాలా మంచిది. అందుకే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది దీన్ని తమ డైలీ లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిపడింది, అదే ఓవర్ ఫిషింగ్. మన అవసరాల కోసం, మార్కెట్ డిమాండ్ కోసం ట్యూనాను ఎక్కువగా వేటాడడం వల్ల అవి నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చాయి. ఇది కేవలం ఒక చేప తగ్గిపోవడం మాత్రమే కాదు, సముద్రంలో మొత్తం ఎకోసిస్టమ్కి ఒక పెద్ద ప్రమాదాన్ని తీసుకురావడం. ఎందుకంటే ప్రతి జీవి ఒక సైకిల్లో భాగం లాంటివి, ఒక్కటి తగ్గితే మొత్తానికి బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అందరిలో ఒక చిన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, మన వల్ల వాటికి ఏంటి హాని అని. చెప్పాలంటే చాలా హాని జరుగుతుంది. మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద పెద్ద మార్పులను తీసుకురాగలవు. ఉదాహరణకు సస్టైనబుల్గా పట్టిన ఫిష్ను మాత్రమే తీసుకోవాలి, అలానే అవగాహనను పెంచాలి, సముద్ర కాలుష్యాన్ని తగ్గించాలి. ఇవన్నీ మంచేతుల్లోనే ఉన్నాయి కదా. అలానే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే సముద్ర జీవాలను కూడా కాపాడవచ్చు. అయితే మీ అందరికీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ట్యూనా ఫిష్ చాలా ఫాస్ట్ స్విమ్మర్స్, ఇవి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. అలానే ఇవి పెద్ద దూరాలు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కూడా వెళ్ళగలవు. అంటే ఇవి నిజంగా ఒక గ్లోబల్ ట్రావెలర్స్ లాంటివి కదా. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇప్పుడు ఒకప్పుడు ట్యూనా చేపలు చాలా ఎక్కువగా ఉండేవి, సముద్రాలు ఎంతో అందంగా కనిపించేవి. కానీ మనం టెక్నాలజీతో భారీ షిప్పింగ్ చేయడం, నెట్స్ ఎక్కువగా వేయడం మొదలుపెట్టాం. ఒక్క రోజుల్లో 1000 టన్నుల ట్యూనాను పట్టేస్తున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజానికి ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ప్రకృతి ఇంత వేగంగా తిరిగి సృష్టించుకోలేకపోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బైక్యాచ్, అంటే ట్యూనా కోసం వేటాడుతున్నప్పుడు ఇతర చేపలు అంటే తాబేళ్లు, డాల్ఫిన్స్ కూడా నెట్స్లో చిక్కుకుపోతున్నాయి. ఇవి కూడా ప్రమాదంలో పడుతున్నాయి. అంటే ఒక్క చేప కోసం మనం ఎన్నో జీవాలను నష్టపరుస్తున్నాం. అంటే ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా అవగాహనను పెంచుకోవాలి. మీరు తెలుసుకున్నది ఇంకొకరికి చెప్పండి. రెండోది ఏంటంటే భద్రతతో కొనసాగాలి. సస్టైనబుల్ ఫిషింగ్, లేబుల్ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే కొనుక్కోవాలి. ఇంకా మూడవది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ఎందుకంటే సముద్రంలో పడే ప్లాస్టిక్ వల్ల కూడా చాలా చేపలు చనిపోతూ ఉంటాయి. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్యూనా చేపలు బాడీ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయగలవు. అంటే ఇవి చాలా ప్రత్యేకమైన ఫిష్, అలాగే ఇవి ఎప్పుడూ స్విమ్ చేస్తూనే ఉంటాయి, టాప్ అయితే అస్సలు బ్రతకలేవు. ఎంత అద్భుతమైనవో కదా ఈ ట్యూనా ఫిష్లు. సో ఈరోజు నుంచి మనం ఒక చిన్న చేంజ్ని స్టార్ట్ చేద్దాం. రేపదే ఒక పెద్ద రివల్యూషన్లా మారాలి. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే దాన్ని మనం ప్రూవ్ చేయాలి. మీరే ఒక చిన్న క్వశ్చన్ని రైజ్ చేయండి, నేను ఈ ప్రపంచానికి అసలు ఏం చేస్తున్నాను అని. సమాధానం చిన్నదైనా పర్లేదు, అట్లీస్ట్ అది పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. అయితే ఇంకా చివరిగా నా నుండి మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే ప్రకృతిని ప్రేమించండి, సముద్రాన్ని కాపాడండి, ముఖ్యంగా ట్యూనాను రక్షించండి. అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకునే ముందు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఈరోజుకి మరొక ప్రత్యేకత ఉంది, అదే ప్రపంచ సినీ చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సత్యజిత్ రాయ్ గారి బర్త్ యానివర్సరీ. సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది మన భావోద్వేగాల ప్రయాణం అని ప్రపంచానికి చూపించిన దర్శకుడు సత్యజిత్. ఆయన సినిమాలు చూస్తేనే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ప్రతి సీన్ ఒక కవితలా, ప్రతి పాత్ర ఒక నిజ జీవిత మనిషిలా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన తీసిన ఫాదర్ పంచలి సినిమా అయితే అది కేవలం ఒక మూవీయే కాదు, ఇండియన్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మాస్టర్ పీస్ అనే చెప్పాలి. సత్యజిత్ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన కథల్లో సింప్లిసిటీ ఉంటుంది, కానీ ఆ సింప్లిసిటీలోనే డెప్త్ ఉంటుంది. ఆయన ఆ చిన్న చిన్న భావోద్వేగాలను కూడా చాలా న్యాచురల్గా చూపిస్తూ ఉంటారు. ఇంకా ఆయన దర్శకత్వం మాత్రమే కాదు, రచన, సంగీతం, ఆర్ట్ ఒక ఆల్ ఇన్ వన్ టాలెంట్ అనే చెప్పాలి. నిజంగా ఆయన ఒక కంప్లీట్ ఫిల్మ్ మేకర్. సో లిజనర్స్, మనం ఒకసారి ఆలోచించాలి, ఈ రోజుల్లో టెక్నాలజీ ఉన్నా కూడా అప్పటి పరిస్థితుల్లో ఆయన ఇంత గొప్ప సినిమాలు తీశారంటే ఎంత డెడికేషన్, ప్యాషన్ ఉందో కదా. అది మనకి ఒక ఇన్స్పిరేషన్గా మారాలి. మనం ఏ ఫీల్డ్లో ఉన్నా మన పనిని మనం ప్రేమించాలి, నిజాయితీగా ఉండాలి. మనం కూడా అప్పుడే అంత గొప్ప స్థాయికి ఎదగగలుగుతాం. అలానే మనలో చాలామంది పెద్దగా కలలు కంటూ ఉంటారు, కానీ వాటిని నిజం చేయడానికి మొదటి అడుగు వేయడంలోనే భయపడుతూ ఉంటారు, కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ సత్యజిత్ గారు మనకి చెప్తున్నది ఏంటంటే, స్టార్ట్ స్మాల్ బట్ డ్రీమ్ బిగ్. ఆయన మొదటి సినిమా తీసేటప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఫైనాన్స్ లేకపోవడం, సపోర్ట్ లేకపోవడం, ఇలా చాలానే ఎదుర్కొన్నారు. కానీ ఆయన అస్సలు ఆగలేదు, అదే పట్టుదల ఆయనను ప్రపంచ స్థాయికే తీసుకెళ్ళింది.

ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన సినిమాలు కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఆయనకు వచ్చిన అవార్డ్స్, గౌరవాలు అవి ఆయన ప్రతిభకు నిదర్శనం లాంటివి. కానీ ఆయన ఎప్పుడూ అంత గర్వంగా ఉండేవారు కాదు, అదే ఆయన గొప్పతనం. అయితే ఈరోజు మనం ఆయన నుంచే నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మనం చేసే పనిలో క్రియేటివ్నెస్ అనేది ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అప్పుడే మన పని కూడా ఒక ఆర్ట్లా అవుతుంది. అయితే మీ అందరికి ఒక చిన్న టాస్క్. ఈరోజు మీరు మీకు ఇష్టమైన ఒక కథను రాయండి, లేదా ఒక చిన్న వీడియోని తీయండి. అది చిన్నదైనా పర్లేదు, కానీ అది మీ మనసులో నుంచి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక క్రియేటివ్నెస్ అనేది దాగుంటుంది. సో మనం కూడా జీవితంలో అలానే ఉండాలి. ఒకే దారిలో కాకుండా కొత్త విషయాలను ట్రై చేయాలి, కొత్తగా ఆలోచించాలి. అదే క్రియేటివిటీకి అసలు అర్థం. ఆయన నేర్పింది కూడా అదే, బీ ఒరిజినల్ అండ్ బీ ఫేర్లెస్. అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సత్యజిత్ గారు పిల్లల కోసం కూడా కొన్ని కథలు రాశారు. ఆయన సృష్టించిన డిటెక్టివ్ క్యారెక్టర్ ఫెలుడా ఇప్పటికీ ఫేమస్సే. అంటే ఆయన కథలు అన్ని వయసుల వాళ్లకు చేరాయి. ఇదే ఒక గొప్ప కథకుడి లక్షణం. ఇప్పటిదాకా మనం సత్యజిత్ గారి స్వభావం గురించి, ఆయన తీసిన సినిమాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక్కసారి ఆయన గురించి ఇంకొంచెం పూర్తిగా తెలుసుకుందాం. 1921 మే 2 కోల్కతాలో జన్మించిన సత్యజిత్ గారు చిన్నప్పటి నుంచే క్రియేటివిటీ మధ్య పెరిగారు. ఆయన కుటుంబం మొత్తం కళలతో నిండి ఉండేది. అందుకే ఆయనలో కూడా ఆ ఆర్ట్ అనేది, ఆ విజన్ చిన్న వయసులోనే మొదలైంది. చదువులో కూడా ఆయన చాలా ప్రతిభను చూపించేవారు. ప్రెసిడెన్సీ కాలేజ్లో చదివి తర్వాత విశ్వభారతి యూనివర్సిటీలో తన కళాత్మకత దృష్టిని మరింత పెంచుకున్నారు. కానీ ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. ఇటాలియన్ దర్శకుడైన విటోరియో తీసిన సినిమా చూసిన తర్వాతే నేను కూడా ఇలా నిజ జీవితానికి చూపించే సినిమాలు తీయాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇక 1955 ఒక సినిమాను తీశారు, అదే పాదర్ పంచలి. ఆ తర్వాత వచ్చిన అప్రాజితో, అపూర్ సన్సర్ సినిమాలతో ఆయన అపూర్ ట్రిలోగీని పూర్తి చేశారు. ఈ సినిమాలు మనిషి జీవితాన్ని, ఎదుగుదలను ఎంత అందంగా చూపిస్తాయో అస్సలు చెప్పలేం. ఇందాకే తెలుసుకున్నాం కదా సత్యజిత్ గారి ప్రత్యేకత ఎలా ఉంటుందో. ఆయన కథల్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ డ్రామాలు ఉండవు, నిజ జీవితం ఎలా ఉంటుందో అలానే చూపిస్తారు. సో ఈ స్పెషల్ డేలో సత్యజిత్ గారిని గుర్తు చేసుకుంటూ మనలోని ఆర్టిస్ట్ని వెతికి తీసుకొద్దాం. మీకు డ్రాయింగ్ వస్తే డ్రా చేయండి, లేదా ఏవైనా కథలు రాయడం వచ్చినా సరే రాయడం మొదలుపెట్టండి. కానీ మీ టాలెంట్ని ఎప్పుడూ దాచిపెట్టకండి. సో ఈరోజు నేనిచ్చే ఒక ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మీరు చేయాలి అనుకున్న ప్రతి పనిని ధైర్యంగా ముందడుగు వేసి చేయండి. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే సత్యజిత్ గారు కేవలం ఒక దర్శకుడు కాదు, ఆయన ఒక భావోద్వేగాలను మనసుకు చేరువేసే కథానాయకుడు కూడా. అంటే చిన్న కథల్లో పెద్ద అర్థాన్ని చూపించడం, సాధారణ జీవితాన్ని అసాధారణంగా మార్చడం, దట్ ఈస్ వాట్ హీస్ మ్యాజిక్. సో ఆయన మనకు నేర్పింది ఒక్కటే, సింప్లిసిటీ, నిజాయితీ, అలానే ప్యాషన్. ఇవి ఉంటే మన ప్రపంచాన్ని మనం ఎంతో అందంగా సృష్టించుకోవచ్చు. కాబట్టి మనం కూడా మనల్ని అలానే నమ్మాలి. సో తెలుసుకున్నారు కదా సత్యజిత్ గారి బర్త్ యానివర్సరీ గురించి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. కార్మికుల నైపుణ్యం పెంపొందించేందుకు 100,000 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో 7,60,00,000 రూపాయల విలువైన అభివృద్ది పనులను, పాలకొల్లలో 42,00,000 రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ విశ్రాంతి గృహాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, 100,000 సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈరోజు పర్యటించిన రామ్మోహన్ నాయుడు కవిటి మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్తో కలిసి ప్రజాదర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. 138 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ట్రిబ్యునల్, ఒడిశా ప్రభుత్వం వద్ద నేరేడు బ్యారేజీ పనులను సమస్యను ప్రస్తావించి పరిష్కరించామని అన్నారు. పూర్తి స్థాయిలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు.

0: విద్యుత్ సీఎండీలతో మంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా లేదా అనధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం అందించి వెంటనే సమస్య పరిష్కరించేలా చూడాలని సూచించారు. వేసవి డిమాండ్కు తగ్గట్టుగా కరెంటు అందుబాటులో ఉన్నా అక్కడక్కడా అందుతున్న ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 నగరాల్లో లేబర్ అడ్డాలను వెనువెంటనే నిర్మించాలని ఆదేశాలు జారీ చేశామని, ఈ లేబర్ అడ్డాల ద్వారా కార్మికులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల కాలంలో కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం తదితర విషయాల్లో అనేక మార్పులు తీసుకువచ్చినట్టు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు, పారిశ్రామిక కారిడార్లు, అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. అలాగే కార్మికుల నైపుణ్యం పెంపొందించే విధంగా ఈ ఏడాది సుమారు 100,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేస్తూ,
1: కార్మికుల్లో భద్రత కోసం పూర్తి అవగాహన కల్పించడం కోసం విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో సేఫ్టీ వాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్లు పెరగవలసిన పరిస్థితి ఉంది. అతి త్వరలో వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇస్తా ఉన్నాం. అలాగే మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులకి కలిసి సుమారు 100,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తా ఉన్నాం. దాంతోపాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం.
0: వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఏకీకృత కుటుంబ సర్వే సమాచారం ఎంతో కీలకమని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించింది. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని ఆదేశించారు. బీసీ కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్ పక్కాగా జరగాలని, ఎటువంటి తప్పులకు తావు లేకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఐసెట్ 2026ను ఈరోజు విజయవంతంగా నిర్వహించినట్టు పరీక్ష నిర్వహణ కన్వీనర్ ఆచార్య ఎం శశి తెలిపారు. రాష్ట్రంలోని 48 నగరాల్లో గల 91 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్లోని ఒక కేంద్రంలో 2 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షలో 88.46% హాజరు నమోదైనట్టు ఆమె తెలిపారు. ఉదయం సెషన్ పరీక్ష సెట్ కోడ్ను ఏయువీసి ఆచార్య జీపీ రాజశేఖర్, మధ్యాహ్నం సెట్ కోడ్ను ఏయూ రెక్టార్ ఆచార్య పి కింగ్ ఎంపిక చేశారు. రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న వివిధ ఆసుపత్రుల పనులను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. పనుల పురోగతితో పాటు వాటి నిర్వహణలో కలుగుతున్న ఇబ్బందులను కూడా తమ దృష్టికి తేవాలన్నారు. పనుల నాణ్యత, పురోగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, సంబంధిత అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పనుల సమన్వయం కోసం జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలు, పీవీటీజీ, ఇంటింటి సర్వే ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎంతగానో

0: చేశారు. శిక్షణ పొందిన 100 మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వేలో పాల్గొంటున్నట్టు కలెక్టర్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఈరోజు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వాతావరణం. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ మరిన్ని వివరాలను తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నేరేడు బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమ బంగాలస్య ద్వయోః విధానసభాక్షేత్రయోః 15 మతదానకేంద్రేషు పునర్మతదాన అపరాహ్న 3 వాదనపర్యంతం 270% అధికం మతదానం సమంకితం. నిర్వాచనాయోగేన పశ్చిమ బంగాలరాజ్యే సురక్షాయాః సుదృఢీకరణాయ సహైవ మతగణనాకేంద్రాణాం పరితః శాంతివ్యవస్థాయాః పర్యవేక్షణాయ 65% మతగణనా నిరీక్షకాః 77 ఆరక్షక నిరీక్షకాశ్చ నియోజితాః. ఛత్తీస్గఢరాజ్యే కాంకేర నారాయణపుర జనపద సీమ్ని IED విస్ఫోటనే సురక్షాబలస్య 3 కర్మచారిణః వీరగతిం అవాప్నువన్ ఏకశ్చ వ్రణితో జాతః. IPL క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం చెన్నై సూపర్ కింగ్స్ దళం తథా ముంబై ఇండియన్స్ దళం ఇత్యనయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. పశ్చిమబంగాళే దక్షిణ 24 పరగనా జనపదస్య 15 మతదానకేంద్రేషు పునర్మతదానం సంపన్నం. అస్మిన్ మగరాహాట్ పశ్చిమక్షేత్రస్య 11 కేంద్రాణి తథా డైమండ్ హార్బర్ క్షేత్రస్య 4 మతదానకేంద్రాణి సమ్మిళితాని సంతి. అంతిమసూచనాయాః ప్రాప్తిం యావత్ 270.14% మతదానం సమంకితాని. ఉభయోః విధానసభాక్షేత్రయోః మతదానం ప్రాయః శాంతిపూర్ణం సమభవత్. సంబద్ధ నిర్వాచనాధికారిణాం తథా పర్యవేక్షకాణాం ప్రతివేదనానాం ఆధారేణ నిర్వాచనాయోగేన ఇదం పునర్మతదానం ఆదిష్టం. విగత మాసస్య 31 దినాంకే విధానసభా నిర్వాచనస్య 2వ చరణే అస్మిన్ మతదానకేంద్రే మతదానం సుసంపన్నం. పశ్చిమ బంగాల్, కేరళ, తమిళనాడు, అసమేషు తథైవ పుదుచ్చేరి సంఘరాజ్యక్షేత్రే జాతానాం విధానసభా నిర్వాచనానాం మతగణన సోమవాసరే భవిష్యతి. అసమరాజ్యస్య 27.1%, కేరళస్య 44.1%, సహైవ పుదుచ్చేరి రాజ్యస్య 30 ఆసనానాం కృతే ఏప్రిల్ మాసస్య 9 దినాంకే మతదానం అభవత్. తమిళనాడురాజ్యస్య 34.2% విధానసభాక్షేత్రాణాం తథా పశ్చిమబంగాళరాజ్యస్య ప్రథమచరణస్య 50.1% కృతే ఏప్రిల్ మాసస్య 23 దినాంకే మతదానం అభవత్. నిర్వాచనాయోగేన పశ్చిమ బంగాళరాజ్యే అతిరిక్త గణనా పర్యవేక్షకాః

0: आरक्षक पर्यवेक्षकाश्च नियोजिताः। गणना पर्यवेक्षकाणां साहाय्यं कर्तुम् आहत्य 65% यावत् अतिरिक्त गणना पर्यवेक्षकाः नियोजिताः सन्ति। 77 आरक्षक पर्यवेक्षकाः सुरक्षाव्यवस्थायाः सुदृढीकरणाय गणना केन्द्राणां परितः विविधि व्यवस्था संस्थापनाय निरीक्षणाय च नियोजिताः। छत्तीसगढ़ राज्ये कांकेर नारायणपुर जनपद सीम्नी IED विस्फोटने सुरक्षाबलस्य त्रयः कर्मचारिणः वीरगतिम् अवाप्नुवन्, एकश्च व्रणितो जातः। इयं घटना तदा समभवत् यदा डिस्ट्रिक्ट रिजर्व गार्ड इत्यस्य कर्मचारिणः एकस्य विस्फोटकयन्त्रस्य निष्क्रियकरणे निरताः आसन्। आरक्षक विभागात् प्राप्त सूचनानुसारं छोट बेठिया थाना क्षेत्रांतर्गतं माइनशोधनं क्षेत्रप्रभुत्वं तथा अन्वेषण अभियानस्य एकं DRG दलं नियुक्तम् आसीत्। अभियानकाले यदा IED उपकरणं निष्क्रियते स्म तदा तस्य विस्फोटः समभवत्। विस्फोटनेन निरीक्षकः सुखराम वाटी तथा कृष्णकोमरा एवं संजय गढ़पाले इत्येते गंभीररूपेण व्रणिताः अभवन्, यैः अनन्तरं प्राणत्यागः कृतः। अन्यः व्रणितः आरक्षकः परमानन्दकोमरा चिकित्सालये उपचाराधीनः वर्तते। बस्तरक्षेत्रस्य आरक्षकमहानिरीक्षकः सुन्दरराज पी इत्यनेन प्रोक्तं यत् आत्मसमर्पणं कृतवतां माओवादिनां तथा अन्यस्रोतसाम् आधारेण गतमासेषु बस्तरजनपदे बृहत्संख्यायां IED उपकरणानि प्राप्तानि, निष्क्रियञ्च कृतानि। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। लोकसभाध्यक्षेण ओमबिरलावर्येण 26-27-2000 कृते चतुर्णां संसदीयसमितीनां पुनर्गठनं कृतम्। लोकसभायाः भाजपासदस्यः डॉक्टर संजय जायसवालः प्राक्कलनसमितेः अध्यक्षत्वेन नियुक्तः। सार्वजनिक उपक्रमसमित्याः नेतृत्वं भाजपेति दलस्य सांसदः वैजयन्त्यपाण्ड्या करिष्यति। विरलावर्यः लोकसभायाः कांग्रेस सदस्यं KC वेणुगोपालं लोकलेखासमित्याः अध्यक्षत्वेन नियुक्तवान्। अनुसूचितजाति अनुसूचितजनजाति कल्याणसमित्याः नेतृत्वं लोकसभायाः भाजपा सदस्यः फग्गन सिंह कुलस्ते वर्येण भविष्यति। गुजरात राज्यस्य सूरतनगरे वाइब्रेंट गुजरात क्षेत्रीय शिखर सम्मेलनं सम्पन्नम्। अस्मिन् तावत् 53,000-3,00,000 रूप्यतोप्यधिकानां 92,00,000-7,00,000 सहमतिज्ञापनप्रपत्रेषु हस्ताक्षरम् अभवत्। अस्य शिखरसम्मेलनस्य समापनसत्रं सम्बोधयन् केन्द्रीयमन्त्री JP नड्डा अवदत् यत् भारतेन वैश्विकापूर्तिशृङ्खलायाः बाधाः अवसरेषु परिवर्तयित्वा आत्मनिर्भर उत्पादनकेन्द्ररूपेण समेधनीयम्। तेन सबलं प्रोक्तं यत् देशस्य उत्पादनक्षमतायाः संवर्धनं स्थायित्वस्य निर्माणं च देशस्य सर्वोच्च प्राथमिकता अस्ति। तेन अग्रे प्रोक्तं यत् एतादृशानि क्षेत्रीयसम्मेलनानि विकसितभारतस्य लक्ष्यं प्राप्तुं महतीं भूमिकां निर्वहन्ति। अत्रावसरे उपस्थितान् जनान् सम्बोधयन् गुजरातराज्यस्य उपमुख्यमन्त्री हर्षसङ्घवी अवदत् यत् अस्मिन् सम्मेलने हस्ताक्षरीकृतैः सन्धिभिः आगामि 3 वर्षेषु 2.8 लक्षयुवानः प्रत्यक्षोद्योगस्य अवसरान् प्राप्स्यन्ति। भारतस्य सर्वोच्चन्यायालयेन पश्चिमबङ्गाल निर्वाचने मतगणना पर्यवेक्षकत्वेन केवलं केन्द्रसर्वकारस्य कर्मचारिणां नियुक्तौ निर्वाचनायोगस्य निर्णये हस्तक्षेपं निराकृतम्। न्यायमूर्तिना PS नरसिंहा तथा न्यायमूर्तिना जायमाल्य बागची इत्यनयोः पीठेन निर्दिष्टं यत् आयोगस्य दिशानिर्देशानां कठोरतया पालनं भवेत्। अयं निर्णयः तृणमूल कांग्रेस दलस्य कृते एकः महत्तरः आघातः अस्ति, येन अस्य निर्णयस्य विरोधः कृतः आसीत्। न्यायालयस्य विचारविमर्शकाले न्यायमूर्तिना बागची इत्यमुना प्रोक्तं यत् అధికారిణాం చయనస్య అధికారః నిర్వాచనాయోగస్య పార్శ్వే ఏవ వర్తతే. తేన ఏతదపి ప్రోక్తం యత్ ప్రత్యేకం మతగణనా పీఠికాయాం పూర్వమేవ అభికర్తారః పర్యవేక్షకాః తథా నిరీక్షకాః ఉపస్థితాః భవంతి. ఏవం స్థితౌ కేంద్ర కర్మచారిణాం ఉపస్థిత్యాః విషయే దర్శితానాం చింతనానాం ఉపరి తేన ప్రశ్నచిహ్నమపి ఉత్థాపితం. ఉత్తరప్రదేశే 27,000,000 గృహసూచ్యాం కేంద్రితం జనగణనాయాః ప్రథమం చరణం అస్మిన్ మాసే 22 దినాంకే ఆరభ్యతే. మే మాసస్య 7వ దినాంకాత్ స్వగణనాయాః సౌవిధ్యం ప్రాప్యతే. లక్నౌ నగరె వార్తాహర సమ్మేళనె సెన్సస్ ఆపరేషన్స్ ఇత్యస్య రాజ్య నిర్దేశికా తథా ముఖ్య ప్రధాన సెన్సస్ అధికారిణా శీతలవర్మ ఇత్యనయా ప్రోక్తం యత్ నాగరికాః అస్య మాసస్య 7వ దినాంకాత్ ఆధికారిక జాలపటలే పంజీకరణం కృత్వా స్వగణనా సౌకర్యస్య మాధ్యమేన భాగం గ్రహీతుం శక్నువంతి. ప్రక్రియాం సమాప్యతే ఏకం విశిష్టం కూట సంకేతం ప్రాప్స్యంతి యచ్చ గృహగణనాయాః సమయే ప్రగణకేన సహ అవశ్యం వినిమయీకరణీయం. సూచనా ప్రసారణ మంత్రాలయః సంప్రేషణ విశేషజ్ఞం ప్రసూన జోషీ ఇత్యమం భారతస్య సార్వజనిక సేవా ప్రసారకస్య ప్రసారభారతి ఇత్యస్య అధ్యక్షత్వేన నియుక్తవాన్. శ్రీజోషిణః కృతిత్వే సమాదృతాని చలచిత్ర గీతాని విజ్ఞాపన అభియానాని సామాజిక అనురణిత కథాకథనాని చ సంతి. భారత సర్వకారేణ స్వనాగరికాణాం కృతే తక్షణ ఆపత్సూచనా సేవాయై స్వదేశీయ తంత్రజ్ఞానస్య ఉపయోగేన స్వస్య ప్రకోష్ఠ ప్రసార వ్యవస్థా సమారబ్ధా. తస్మిన్నేవ క్రమే అద్య మధ్యాహ్నె నాగరికాణాం చలదూరభాషీయ యంత్రేషు పరీక్షణార్థం ధ్వని సూచనయా సహ సందేశాః ప్రేషితాః. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం చెన్నై సూపర్ కింగ్స్ దళం అద్య సాయంకాలే 7:30 చెన్నై నగరే ముంబై ఇండియన్స్ దళం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థితే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంధనం ఆదా చేసుకోవడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలు డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం వింటారు.
1: మన గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా గృహాలలో పెద్ద పెద్ద గృహోపకరణాలు ఉండవు, కానీ ప్రతి ఇంటిలో లైట్లు, ఫ్యాన్లు, టీవీలు తప్పకుండా ఉంటాయి. మనం కనుక శక్తి సమర్థవంతమైన అంటే ఎనర్జీ ఎఫిషియంట్ గృహోపకరణాలు అనగా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ వాడడం మొదలు పెడితే మనం ఇంధనం ఆదా చేసుకోవచ్చు. మొదటగా మన గృహంలో ఎనర్జీ ఆడిట్ అనగా శక్తిని తనిఖీ చేయాలి. అంటే మన ఇంట్లో కరెంటు బిల్లు లేదా మన పవర్ బిల్లు ఎంత వస్తుందో మనం నెల నెలా నోట్ చేసుకోవాలి. గత 2 సంవత్సరముల నుండి కనుక గమనిస్తే పవర్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ పెరగడం గమనించవచ్చు. ఎందుకనగా కోవిడ్ సమయంలో లాక్డౌను, అప్పుడు మనం అందరం ఇంటికే పరిమితమయ్యాము. ఏదైనా అత్యవసరమైతేనే బయటికి వెళ్లే అవకాశం ఉండేది. మనమందరం ఇంట్లో వార్తలు చూడడానికి టీవీ ఎక్కువగా, అలానే రేడియో ఎక్కువగా ఉపయోగించే వారము. అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్లు, లైట్లు వాడడం కూడా అధికం అవ్వడం వల్ల విద్యుత్తు లేదా ఎలక్ట్రిసిటీ వినియోగం అధికమైంది. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు నుండి ఉత్పత్తి చేయాలి. బొగ్గు నిలువలు తరిగిపోతున్నాయి, అందుకే మరి ప్రత్యామ్నాయం.

పునరుత్పాదక శక్తి వైపు అనగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మరి మనం అడుగులు వేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మరి వంటకి ఎక్కువగా ఇంధనం వాడతారు. కట్టెలు, బొగ్గు, గ్యాస్, పంట పొలాల వ్యర్థములు, పిడకలు ఇంధనంగా వాడుతున్నారు. విద్యుత్తు స్టవ్స్ అంటే విద్యుత్ పొయ్యలు తక్కువగా కనపడుతున్నాయి. ఈ ఇంధనములన్నీ కూడా తరిగిపోయేవే. అలాగే మనం భవిష్యత్తులో ఇంధనం దొరకకపోవచ్చు కూడా. అంతేకాకుండా మరి విద్యుత్తు తయారీకి బొగ్గు కావాలి కాబట్టి ఆ నిలువలు తరిగిపోతూ ఉండడం వల్ల విద్యుత్తు స్లాబ్ రేట్లు అనగా మనకి వచ్చే పవర్ బిల్లు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల మన కరెంటు బిల్లు లేదా పవర్ బిల్లు ఎక్కువగా రావడమే కాకుండా మరి మనకి కరెంటు కోత కూడా అంటే పవర్ కట్ కూడా అత్యధికంగా అవుటకు అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ కూడా ప్రత్యామ్నాయాలు మనం దైనందిన జీవితంలో మొదలు పెడితేనే భవిష్యత్తులో మనకి ఇంధనం లభ్యమయ్యే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మరి పాడి పరిశ్రమ, ఆవులు, గేదెలు అధికంగా ఉంటాయి. ఆ పేడని వృధా చేయకుండా పొలాలకు ఎరువుగా వేస్తుంటారు. అలాగే బయోగ్యాస్గా కూడా మనం ఆ పేడని ఉపయోగించుకొని వంటకు వాడుకోవచ్చు. మన దేశ ప్రభుత్వం గుజరాత్లో ఎక్కువ బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించారు. అలానే మనం కూడా బయోగ్యాస్ వంటకి వాడడమే కాకుండా ప్లాంట్ నుండి వచ్చే వ్యర్థ పదార్థం అంటే బయోస్లర్రీ అని అంటారు, దాన్ని మళ్ళీ పొలాలలో సహజ ఎరువుగా వాడుకోవచ్చు. పంట పొలాల వ్యర్థాలు కాల్చివేస్తుంటున్నారు, దానివల్ల కాలుష్యం ఏర్పడుతుంది. మన ఇళ్లలో వంటగది నుండి వచ్చే వ్యర్థాలు పడేయకుండా అనగా కూరగాయలు కట్ చేస్తాము, అలానే పండ్లు తింటుంటాము, ఆ పండ్ల నుంచే వచ్చే ఆ తొక్కలు అవన్నీ కూడా ఆ వ్యర్థాలన్నింటినీ కూడా మనం బయట పారవేయకుండా, అలానే హోటల్స్, మెస్సులు వీటి నుండి వచ్చే వ్యర్థాలు, అలానే పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు, పేడ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీనివలన వ్యర్థాలను ఉపయోగించి మనం ఎంతో ఉపయోగకరమైన ఇంధనాన్ని, బయోగ్యాస్ని ఉత్పత్తి చేసుకొని వంటకి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల కాలుష్యం కూడా నివారించవచ్చు. పొలాల వ్యర్థాలను డైరెక్ట్గా పొయ్యిలో పెట్టి ఇంధనంగా వాడడం వల్ల గాలి కాలుష్యం ఎంతో అధికంగా ఉంది. ఎన్నో శ్వాస సంబంధమైన సమస్యలు, న్యూమోనియా, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకని మా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం వారు రకరకాల పంటల వ్యర్థాల నుండి బ్రికెట్స్ తయారు చేయడం మీద పరిశోధన చేస్తున్నాము. ఆ పరిశోధనలో గమనించింది ఏమిటంటే బ్రికెట్స్లో తేమ తగ్గిపోవడం వల్ల అనగా 20% మాత్రమే తేమ ఉండడం వల్ల దాని కెలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉంటుంది. 4214 కిలోకాలరీస్ పర్ కేజీ ఉంటుంది. అంటే మనం కట్టెలు ఎండినవి వాడితే దానిలో తేమ శాతం 40% ఉంటుంది. కెలోరిఫిక్ విలువ 2511 కిలోకాలరీలు పర్ కేజీ మాత్రమే ఉంటుంది. అంటే ఈ బ్రికెట్స్ వలన కెలోరిఫిక్ వాల్యూ అధికమవుతుంది. ఈ బ్రికెట్స్ తయారు చేసే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి దీని గురించి శిక్షణ పొందితే తప్పకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బ్రికెట్స్ నెమ్మదిగా మండుతూ ఎక్కువసేపు ఉపయోగపడమే కాకుండా దీనివల్ల కాలుష్యం అంటే పొగ చాలా తక్కువగా ఉండడం వల్ల కాలుష్య నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రీతిగా ఇంట్లోనే కొన్ని కొన్ని చిన్న చిట్కాలు ఇంధనం ఆదా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అవేమిటంటే గ్రామాలలో ఇన్కాండిసెంట్ బల్బులు అంటే మామూలుగా ఎర్ర బల్బులు, చిన్న బల్బులు పెడుతూ ఉంటారు. వాటిని అధికంగా వాడడం వల్ల మన కరెంటు బిల్లు లేదా పవర్ బిల్లు అధికమవుతుంది. వాటికి బదులుగా మనము ఎల్ఈడి బల్బులని బయట ఇప్పుడు మనకి లభ్యమవుతున్నాయి. గత 5-6 సంవత్సరాల క్రితము మరి కొన్ని సంస్థలు మన మామూలు బల్బును తీసుకొని ఎల్ఈడి బల్బులు ఇచ్చేవాళ్ళు మనకి. అది ఒక స్కీమ్ కింద అలాగా ప్రోత్సాహపరచడం జరిగింది. గవర్నమెంట్ వారు ఆ రీతిగా ప్రోత్సాహపరచడం వల్ల కరెంటు బిల్లు తక్కువ అవడమే కాకుండా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. అప్పుడు మరి గవర్నమెంట్ కూడా అది ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువైతే ఉపయోగకరంగా ఉంటుందని ఆ స్కీము ఇంప్లిమెంట్ చేయబడింది. అలాగే ఫ్యాన్స్ కూడా పాతగా ఉన్న ఫ్యాన్లు ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు దాటాక ఆ ఫ్యాన్లు మార్చేసుకుంటే మనకి ఎంతో మంచిది. అలానే టీవీలు కూడా స్మార్ట్ టీవీలు ఇప్పుడు తక్కువ విద్యుత్తుతో, అవి ఎల్ఈడి స్క్రీన్స్ అంటారు,
ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్న కొత్త టీవీలు మనం కొనుక్కుంటే తక్కువ విద్యుత్తో అవి నడుస్తాయి. మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే కనుక అవి చాలా కాలం మన్నడమే కాకుండా మన కరెంటు బిల్లులో చాలా తేడా గమనించవచ్చు. అలాగే మీరు వాడే ఫ్రిడ్జ్ పాతది అయితే మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎనర్జీ స్టార్ రేటింగ్ అంటే దాని మీద పవర్ రేటింగ్ ఉంటుంది. దీని రేటింగ్ వచ్చేసి 1 నుండి 5 వరకు ఇస్తారు. 5 గనక స్టార్ రేటింగ్ ఉంటే గనక దాని మీద విద్యుత్ ఎంతో ఆదా అవుతుందని అర్థం. ఈ స్టార్ లేబుల్స్ బీఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ మన భారతదేశ గవర్నమెంట్ సంస్థకి సంబంధించింది. వారు దీన్ని ఈ రేటింగ్ని ఇస్తున్నారు. ఈ రేటింగ్ మనం ఇంట్లో వాడే ఫ్రిడ్జులు, డిష్ వాషర్స్, వాషింగ్ మెషిన్స్, ఓవెన్స్, ఫ్రీజర్లు, కంప్యూటర్లు, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్ స్పీకర్స్, అలానే డిఏబి రేడియోలు, టెలివిజన్స్ అంటే ఎల్ఈడి టీవీస్, ఈ గృహోపకరణాలు అన్నిటికి కూడా ఇవ్వబడుతుంది. ఇళ్లలో వాడేవే కాకుండా చిన్న చిన్న కూల్ డ్రింక్ షాప్స్లు, అలానే మెస్సులు, బేకరీలు పెట్టుకున్న వాళ్ళు ఈ రేటింగ్ ఉన్న డివైజెస్ అనగా పరికరాలు వాడడం వల్ల వాళ్ళకి ఆదాయం, కరెంటు ఎంతో ఆదా అవుతుంది. కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు ముఖ్యంగా ఫ్రీజర్స్ అలానే ఉపయోగిస్తారు, అలానే బేకరీ వాళ్ళు ఓవెన్స్ ఉపయోగిస్తుంటారు, అలానే మెస్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు, మెస్సులు రన్ చేసే వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఫ్రిడ్జ్లు ఈ రేటింగ్ చూసుకొని కనుక కొనుక్కుంటే విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చు మనం. ముఖ్యంగా ఇప్పుడు పెట్రోలు, డీజిల్ రేట్లు బాగా పెరిగాయి. అలాగే గ్యాస్ రేటు కూడా పెరిగింది. ఇవన్నీ భూమి నుండి వెలికి తీసే క్రూడ్ ఆయిల్ నుండి మనకి ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం మనకి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి. మన భారతదేశంలో మనకి భూమిలో తక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ లభ్యమవుతుంది. అందుకని ప్రత్యామ్నాయంగా మన భారతదేశం ఎలక్ట్రిక్ కార్లు కూడా విడుదల చేస్తుంది. మరి ఎలక్ట్రిక్ కార్లు వాడాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ కావాలి కదా, అది మళ్ళీ ఖర్చుతో కూడిన పని కదా అని మీరు అడగవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మనం ఇప్పటి వరకు చర్చించినవన్నీ కూడా తరిగిపోయే ఇంధనాలే, కానీ పునరుత్పాదక శక్తితో నడిచే ఇంధనాల వైపు అడుగు వేయాలని మొదట చెప్పాను కదా, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సూర్యశక్తి అంటే సోలార్ ఎనర్జీ. భారతదేశంలో అలానే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా సూర్యశక్తి లభ్యమవుతుంది. అలానే వాయుశక్తి, మనకి గాలి కూడా ఎక్కువగా లభ్యమవుతుంది అనగా విండ్ ఎనర్జీ. అలానే భూగర్భ శక్తి అంటే భూమిలో ఉండే వేడి వల్ల ఉత్పత్తి అయ్యే శక్తి, దీన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. అలానే బయోమాస్ ఎనర్జీ అంటే ఇందాక మనం చర్చించుకున్నాం కదా, మొక్కల వ్యర్థాల నుండి బ్రికెట్స్గా తయారు చేసుకునే శక్తి, బయోమాస్ ఎనర్జీ. అలానే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే నీటి ప్రవాహాల నుంచి ఉత్పత్తి అయ్యేది. అలానే టైడల్ ఎనర్జీ, అలల నుండి తయారయ్యేది. అలానే ఓషన్ కరెంట్ అంటే సముద్రంలో ఉష్ణోగ్రత మార్పుల ద్వారా లభ్యమయ్యే శక్తి. ఈ రీతిగా ఇవన్నీ కూడా పునరుత్పాదక శక్తి కల ఇంధనాలు, వీటినే రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అంటారు. ఇవి వాడడం వల్ల మనము ఇంధనంని ఉత్పత్తి చేసుకోవచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు, ఇందాక మనం అనుకున్నాం కదా, సంవత్సరంలో 10 నెలలు ఎంతో చక్కగా సూర్యరశ్మిని ఇస్తున్నాడు. కాబట్టి మనం సోలార్ ఎనర్జీ అంటే ఈ సూర్యశక్తితో మనం తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సోలార్ ప్యానెల్స్ అని మనకి లభ్యమవుతున్నాయి. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మనకి ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ బల్బ్స్, ఫ్యాన్స్, అలానే సోలార్ కుక్కరు, సోలార్ ఛార్జరు, సోలార్ ఇన్వర్టరు, సోలార్ బ్యాక్ ప్యాక్, అలానే సోలార్ వాటర్ హీటరు అంటే నీళ్లు కాచుకునేవి, అలానే సోలార్ కీబోర్డ్స్, కంప్యూటర్కి ఉండే కీబోర్డ్స్, అలానే సోలార్ చిమ్నీలు, అలానే సోలార్ ఎయిర్ కండిషనింగు, పొలాల్లో వాడే సోలార్ పంపు సెట్లు, సోలార్ సెల్ ఫోన్ ఛార్జర్స్, సోలార్ పవర్తో నడిచే ఫ్యాన్లు, సోలార్ పవర్తో నడిచే ఫౌంటైన్స్ అంటే గార్డెన్స్లో అంటే తోటల్లో ఫౌంటైన్స్ కూడా సోలార్ పవర్తో నడపవచ్చు. అలానే సోలార్ పవర్డ్ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, అలానే వాచెస్, సోలార్ సెల్స్, సోలార్ పవర్డ్ రేడియోస్, ఇవన్నీ కూడా సోలార్ శక్తికి మనం అనుసంధానం చేసుకోవాలి. దాన్నే సోలార్ పవర్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఈ సోలార్ పవర్ గ్రిడ్ సిస్టమ్ ద్వారా మనకి అది మార్పు చేసుకొని ఈ అప్లయన్సెన్సీ అన్నీ కూడా సోలార్ ఎనర్జీతో నడుస్తుంది.
వస్తాయి. మన గృహంలోనే కాకుండా పొలాల్లో కూడా ఈ ఆధునిక యుగంలో ఫోన్లు వాడడం అధికమైపోయింది. ఈ అలానే ఈ ఫోన్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మరి సోలార్ శక్తి అయితే గనక మనకి చాలా తక్కువ పడుతుంది. అది విరివిగా లభ్యమయ్యేది. ప్రతిరోజు కూడా మనకి సూర్యరశ్మి ద్వారా సోలార్ ఎనర్జీ అంటే సూర్యరశ్మి ద్వారా మనం సూర్యశక్తిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. అలానే మనం ఇంట్లో ఉపయోగించే ప్రతి డివైస్ కూడా అంటే ఎలక్ట్రిసిటీకి కావాల్సిందే. ఆ ఎలక్ట్రిసిటీ మరి సూర్యశక్తితో అయితే మనం కాలుష్య నివారణతో పాటు పర్యావరణాన్ని కాపాడమే కాకుండా పునరుద్ధరణ శక్తి నిల్వలతో మనం భవిష్యత్తులో మనం ఎదుర్కొనిబోయే పరిణామాల నుంచి స్కిన్ ఎలర్జీస్ అంటే మరి శరీరం మీద ఎన్నో ఎలర్జీస్ రావడము, అలానే ఈ ఉష్ణోగ్రత అధికమవడం వల్ల డైరెక్ట్ రేస్ మరి పడుతున్నాయి, ఓజోన్ లేయరు ఓజోన్ పొర మరి ఇది మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయిందని పరిశోధకులు చెప్తున్నారు, మన శాస్త్రవేత్తలు. కాబట్టి మనము సూర్యశక్తిని మనం ఉపయోగించుకునేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఎంతో ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలానే మన గవర్నమెంట్ నుండి కూడా ఎన్నో స్కీములు ఉన్నాయి. సోలార్ పవర్ గ్రిడ్ ప్రోగ్రాంలో సోలార్ లాంతర్లు, సోలార్ వీధి లైట్లు, అలానే సోలార్ పవర్ ప్లాంట్లు, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్, వీటికి మరి సబ్సిడీ ఇస్తూ మరి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో పొలాలకి నీరు పెట్టాలంటే సోలార్ పంప్ సెట్లు కూడా సబ్సిడీ రేట్లలో మనకి లభ్యమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కనుక గమనిస్తే తిరుపతిలో మొత్తం కుకింగ్ అంతా కూడా వంట అంతా కూడా మరి అక్కడ భోజన పథకం ఉంది, ఆ భోజన పథకంలో అంతా కూడా వాడేదంతా కూడా సూర్యరశ్మి ద్వారానే అక్కడ చేస్తున్నారు. అలానే అక్కడ ఉండే సత్రాలు, ఆ సత్రాల్లో కూడా శీతాకాలంలో ఎంతో చల్లటి నీరు పోసుకోలేము కాబట్టి వేడి నీళ్లు మొత్తం కూడా మనకి సోలార్ వాటర్ హీటర్స్ ద్వారా సప్లై చేయబడుతుంది. ఈ రీతిగా మన గవర్నమెంట్ వారు కట్టించే ఇల్లు కూడా వాటిని ఎనర్జీ ఎఫిషియెంట్ హౌసెస్ అంటారు. దాంట్లో వైరింగ్ కానీ అలానే ఎల్ఈడి బల్బ్స్ పెట్టడం, ట్యూబ్ లైట్స్ ఉండేటట్లుగా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుని ఈకో నివాస సంహిత అంటారు. ఇది 17 జనవరి 2022 విజయవాడలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా మన ఈ తరిగిపోతున్న ఇంధన విలువల్ని మనము సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి పునరుత్పాదన శక్తి గల ఇంధనాల వైపు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఈ రీతిగా ఎన్నో మనకి ఉపయోగపడే సహజ వనరుల నుంచి మనం ఉత్పత్తి చేసుకోగలిగే ఈ పునరుత్పాదన శక్తి గల ఇంధనాల వైపు మనమందరం కూడా అడుగు వేసి మనమందరం చేతులు కలిపితేనే ఇది సాధ్యమవుతుంది. ఇదే కాకుండా మనం ఈ కాలుష్య నివారణకి ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం మనం తగ్గించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్లాస్టిక్ అనేది విచ్ఛిన్నం అవడానికి 400 సంవత్సరములు పడుతుంది. అదే కనుక ప్లాస్టిక్ బదులుగా మనము జనపనారతో తయారు చేసిన సంచులు ఉపయోగించుకోవడము, లేదా మనము క్లాత్తో అంటే గుడ్డతో ఒక బ్యాగ్ కుట్టుకోవడం, సంచులు కుట్టుకోవడం, ఈ రీతిగా అలాంటివి వినియోగించుకోవడం వలన మనకి మన భూమి కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు. ఈ ప్లాస్టిక్ అనేది తీసుకెళ్ళి మనము సముద్రాల్లో, నదులకు, బీచుల్లో అవన్నీ చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ వాడడము, ప్లాస్టిక్ ఇవి వాడడం వల్ల అక్కడ పడేసేసి రావడము, అలా కాకుండా మనము ఏ రోజుకి ఆ రోజు మనము ప్లాస్టిక్ కొనకుండా మనము కంట్రోల్ చేసుకోవాలి. అలానే ప్లాస్టిక్ బదులుగా అందరూ కూడా జనపనారతో తయారు చేసిన సంచులు, గుడ్డ సంచులు, అవిసినారతో తయారు చేసిన సంచులు, కిత్తనారతో, ఈ రీతిగా రకరకాల నారలతో తయారు చేసిన సంచులు వస్తున్నాయి. ఇప్పుడు పర్సులు కూడా మేము కృషి విజ్ఞాన కేంద్రం ఘంటశాలలో జనపనారతో తయారు చేసిన పర్సులు, లంచ్ బ్యాగులు, అలానే బాటిల్స్ పెట్టుకునే బాటిల్ బ్యాగులు, ఇవన్నీ కూడా మేము తయారు చేస్తున్నాము. ఇలాంటివన్నిటి కూడా మనం వాడడం వల్ల మన కాలుష్యాన్ని నివారించవచ్చు. భూమి మీద కూడా ప్లాస్టిక్ మరి పడేస్తూ ఉండడం వల్ల ప్రతి ఊర్లో కూడా మనం గమనిస్తే కనుక అవుట్స్కర్ట్స్లో వ్యర్థాలన్నీ పడేయడం వల్ల అవేమవుతున్నది, అవన్నీ కూడా గుట్టలు గుట్టలుగా పేరుకొని కాలుష్యానికి తోడ్పడుతున్నాయి. ఆ కాలుష్యాన్ని మనం నివారించాలంటే మనం అందరం కూడా చేతులు కలిపి ఈ జనపనార సంచులు ఇలాంటివన్నీ కానీ ఉపయోగించడం వల్ల మనం భూమి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇంకా అదే రీతిగా మరి సూర్యశక్తిని ఉపయోగించుకొని టార్చ్ లైట్లు కూడా
ఉపయోగపడతాయి. పొలాల్లో మనము టార్చ్ లైట్లు వాడుకోవచ్చు, అలానే పంప్ సెట్లు వాడుకోవచ్చు. దాని వల్ల మనకి సబ్సిడీ కూడా లభ్యమవుతుందని చెప్తున్నాను. మరి సోలార్ పవర్ గ్రిడ్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. సోలార్ పవర్ గ్రిడ్ సిస్టమ్ వల్ల మనకి

0: లో ఉండే అన్నిటికీ కూడా మనకి సోలార్ ఎనర్జీతో, మనకి సౌరశక్తితో మనము అన్ని అప్లయన్సెస్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ అప్లయన్సెస్ అన్నిటినీ కూడా సౌరశక్తితో మనం ఉపయోగించుకుంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీని ఆదా చేసుకోవడమే కాకుండా మరి మన దేశానికిలో కాలుష్యాన్ని మరి నివారించవచ్చు. అలానే ఎలక్ట్రిక్ కార్లు కూడా మనం సౌరశక్తిని ఉపయోగించుకుంటే ఎలక్ట్రిక్ కార్లు చక్కగా ఉపయోగపడతాయి. అలాగా సౌరశక్తితో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ ఎలక్ట్రిక్ కార్లని. అంటే సౌరశక్తితో మనం ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసుకొని ఆ సోలార్ ప్యానెల్స్ మనం కనుక మన ఇళ్ళ మీద పెట్టుకుంటే ఎటువంటి ఇల్లు అయినా పర్వాలేదు, మన రేకుల షెడ్ ఇల్లు అయినా పర్వాలేదు, మరి కచ్చా ఇల్లు ఉన్నా కానీ గ్రామాల్లో ఆ కచ్చా ఇళ్ళపైనే మనకి ఆ సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు. ఆ సోలార్ ప్యానెల్స్ పెట్టడం వల్ల ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా మనకి లైటింగ్, ఫ్యాను, మన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండే అన్నీ కూడా సౌరశక్తితో మనము వినియోగించుకొని మనం మన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఈ రీతిగా మనము ఇంధనం ఆదా చేయడానికి ఈ ప్రత్యామ్నాయాల్ని వాడవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మరి ఎలక్ట్రిసిటీ గురించి తక్కువ మనకి ఉత్పత్తి అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మరి అందరినీ కూడా అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి మీరు తప్పకుండా పక్క వాళ్ళతో మీరు పంచుకోవాలి. మీరు విన్నదంతా కూడా పంచుకోవడం వల్ల అందరిలో కూడా అవగాహన ఏర్పరచబడి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇంధనం ఆదా చేసుకోవడానికి ఈ రీతిగా మన ప్రత్యామ్నాయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో ఇంధనం ఆదా చేసుకోవడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలు డాక్టర్ వి ప్రసూన గారి ప్రసంగం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకు మీ రచనా వ్యాసంతో కొత్త అధ్యాయానికి నాంది పలకండి. తెలుగులో అలతి పదాలతో నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తోంది. ప్రతి చరిత్ర ఒక అక్షరంతోనే మొదలవుతుంది. ఆ అక్షరం మీదే ఎందుకు అవ్వకూడదు? నా ప్రియనేస్తం ఆకాశవాణి అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనదలచిన వారు 30 సంవత్సరాల లోపువారై ఉండాలి. మే 6వ తేదీ బుధవారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీ నిర్వహించబడుతుంది. మీ కళాన్ని కదిలించి మీ గళాన్ని 1DRJగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో వినిపించేటువంటి సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు, గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు కూడా అందజేయబడతాయి.
1: వ్యవసాయ సూచనలు.
2: పెసర పంట సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణంలో 244,000 ఎకరాల్లో సాగు చేపడుతూ దాదాపు 0.84 లక్షల టన్నుల ఉత్పత్తిని, అలాగే ఎకరాకు 344 కిలోల ఉత్పాదకతనిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రాలో తొలకరి అలాగే రబీ పంటగాను పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో 3వ పంటగాను పండిస్తారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పండే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి అలాగే పండ్ల తోటల్లో అంతర పంటగా కూడా ఈ పెసరను మనం పండించుకోవచ్చు. విత్తే సమయం చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలలోనూ విత్తుకోవచ్చు. అలాగే రబీ పంటగా చూసినట్లయితే కృష్ణా గోదావరి దక్షిణ ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు. కృష్ణా గోదావరి మండలాల్లో వరిమాగాణంలో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం లోపు విత్తుకోవచ్చు. అలాగే వేసవి పంటగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి నెలల్లో విత్తుకోవచ్చు. పెసర పంటను వేసే ముందు నేల తయారు చేసుకునే విధానం గురించి చూసినట్లయితే, ఒకసారి నాగలతోనూ 2 సార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేసుకోవాలి. వరి కోసిన పొలాల్లో అయితే దుక్కి దున్నవలసిన అవసరం లేదు. అలాగే ఎకరాకు 6 నుండి 7 కిలోలు విత్తనాలు తొలకరలో అవసరమవుతాయి. మాగాణిలో వరి కోతల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. రబీలో అలాగే వేసవిలో చూసుకున్నట్లయితే వరి మాగాణిలో 10 నుండి 12 కిలోలు విత్తనం అవసరమవుతుంది. వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6 నుండి 7 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తర్వాత విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే, కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజం వంటి తెగుళ్ల మందులతో, అలాగే 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు హయోమిటాక్సామ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు అలాగే రసం పీల్చు పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడైతే రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది. ఇక విత్తనాలు చల్లే విషయం చూసినట్లయితే, సాళ్లలో గొర్రుతో వెదపెట్టాలి. మాగాణిలో వరి కోయటానికి 2 నుండి 3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లుకోవాలి. విత్తే దూరం వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. అలాగే ఎరువుల విషయం చూసినట్లయితే, పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరాకు దుక్కిలో వేసి కలియదిన్నుకోవాలి. నత్రజని భాస్వరం ఎరువులను ఎకరాకు, నత్రజని ఎరువును 8 కిలోలు, భాస్వరంను 20 కిలోలు చొప్పున విత్తనాలు వేసే ముందు చల్లుకోవాలి. వరిమాగాణంలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తర్వాత నీటి యాజమాన్యం విషయం చూసినట్లయితే, పెసర వర్షాధారపు పంట. కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడిలిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరొకసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. పూత దశలో నీటి తడులు ఇవ్వరాదు. కలుపు నివారణ అలాగే అంతర కృషి విషయం చూసినట్లయితే, పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1.3 లీటర్లు లేదా 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాస్ ఇథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఊదతో పాటు చిప్పెర గరిక లాంటి గడ్డిజాతి కలుపు ఉంటే గ్విజలోఫాస్ ఇథైల్ 5% 400 మిల్లీలీటరు ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే అదే గడ్డిజాతి కలుపుతో పాటు వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే ఇమజితాఫిర్ 200 మిల్లీలీటరు ఎకరానికి 20-25 రోజుల తరువాత పొలంలో తేమ ఉన్నప్పుడు కలుపు 2 లేదా 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అలాగే పెసరను అంతరపంటగా పత్తి కందిలో వేసుకోవచ్చు. ఇక సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇటువంటి పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముందుగా చిత్తపురుగుల గురించి మనం చూసినట్లయితే ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఎక్కువగా ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే కనుక 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తామర పురుగుల గురించి చూసినట్లయితే ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 15-20% నష్టం కలుగు చేస్తుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత తెల్లదోమ విషయం చూసినట్లయితే ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అంతేకాక యెల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు గురించి చూసినట్లయితే ఇది మొదటి 2 దశల్లోని పిల్ల పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడాకుల్లాగా మారతాయి. తరువాతి దశల్లోని గొంగళి పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, అలాగే పువ్వులను, పిందెలను కూడా తింటాయి. లద్దెపురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లోని భూమి నెర్రల్లో చేరతాయి. వీటి నివారణకు గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. అలాగే జల్లెడగా మారి పిల్లపురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 20,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలుగా వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. తర్వాత ఎకరాకు ఎన్పీవీ 200 LE ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటరు లేదా క్లోరిఫైరిఫాస్ 500 మిల్లీలీటరు, 5 కిలోల తవుడు, దాంతోపాటు 1/2 కిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో పొలం మొత్తం వెదజల్లాలి. చివరిగా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటరు లేదా నొవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తెగుళ్ల గురించి మనం చూసినట్లయితే ముందుగా బూడిద తెగులు. ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో ఉన్న చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేపీ పెద్దవై ఆకులపైన క్రింది భాగాలకు, అలాగే కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది. రబీ కాలంలో అయితే ఈ తెగులు వ్యాప్తి, ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 గ్రాము థయోపానేట్ మిథైల్ లేదా 1 మిల్లీలీటరు కెరాథేన్ లేదా 2 మిల్లీలీటరు హెక్సాకొనజోల్ లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా మైక్లోబుటానిల్ 1 గ్రాము లేదా డైఫెన్కొనజోల్ 1 మిల్లీలీటరు ఈ మందులో ఏదో ఒకదానిని 1 లీటరు నీటికి కలిపి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ తెగులు రాకుండా ఉండటానికి గాను విత్తనాలను నిర్దేశించిన కాలంలోనే విత్తుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను మాత్రమే విత్తుకోవాలి. ఈ బూడిద తెగులను తట్టుకునే రకం TM96-2. తర్వాత సెర్పోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు గురించి మనం చూసినట్లయితే ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రన చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై అంచులు ముదురు గోధుమ రంగులోనూ మధ్యలో తెల్లగా ఉంటాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. దీని కారణంగా కాయల్లో గింజలు సరిగా నిండవు. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకుగాను లీటరు నీటికి 2 మిల్లీలీటరు హెక్సాకొనజాల్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికొనజాల్ లేదా 1 గ్రాము కార్బండిజం లేదా 1 గ్రాం థయోపనేట్ మిథైల్ను కలిపి వాడటం ద్వారా ఆకుమచ్చ తెగులతో పాటు బూడిద తెగులను కూడా నివారించవచ్చు. తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న పొక్కులు వలె మచ్చలు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకకుండా ఉండటానికి విత్తన శుద్ధిని మనం పాటించాలి. దానికి గాను 1 గ్రాం పౌషామైసిన్ను 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. ఈ తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, దాంతోపాటుగా 100 మిల్లీగ్రాములు ప్లాంటోమైసిన్ను కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే రైతులు పెసర పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2.
3: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థితే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: ప్రసార విశేషాలు 7:05 తెలుగులో వార్త ప్రసారం ఉంటుంది. 7:15 పంట సీమల కార్యక్రమంలో చెరుకు పైరును ఆశించే

ఏ తెగుళ్ళు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు డాక్టర్ కె కృష్ణమ్మ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం జానపద గీతాలు, అనంతరం నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి వింటారు. 7:45 చిత్రగీతాలు వినవచ్చు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంగీత సేవలో ఆకాశవాణి అనే అంశంపై విశ్రాంత నిలయ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారి ప్రసంగం ఉంటుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం ఉంటుంది. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్ర ప్రసారాలు వింటారు. ఇక రాత్రి 11:10 నుండి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే వింటారు ఢిల్లీ నుంచి. ఇవి ఈ పూట ఆకాశవాణి ఎఫ్ఎంలో ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గల 15 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరిగింది. ఇందులో మగ్రాహట్ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు 87% ఓటింగ్ నమోదైంది. ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం రీపోలింగ్కు ఆదేశించింది. గత నెల 29న 2వ దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికలలో మొత్తం 4023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశి త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడం రాజ్యాంగబద్దంగా సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా టీఎంసీ రాజకీయ నైతిక ఉద్దేశాలపై తీవ్రమైన అనుమానాలు తలెత్తుతున్నాయని త్రివేది వ్యాఖ్యానించారు. సూరత్లో ఈరోజు ముగిసిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సమ్మిట్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సదస్సులో 3,53,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తం 2,792 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ముగింపు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రపంచ సరఫరాలలో ఏర్పడుతున్న ఆటంకాలను భారత్ అవకాశంగా మలుచుకోవాలని అన్నారు. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తయారీ సామర్థ్యాన్ని పెంచడం, వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో ఇటువంటి ప్రాంతీయ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నడ్డా స్పష్టం చేశారు.
1: आपदा को हम अवसर में बदले, इसको हम अपॉर्चुनिटी के रूप में हमको देखने की जरूरत है और इसलिए हमको अपने आप को आत्मनिर्भर बनाने के लिए और जरूरी है कि हम इस रीजनल कॉन्फ्रेंसेस के माध्यम से ज्यादा अपने मैन्युफैक्चरिंग प्रोसेस को, एरिया को हम तवज्जो दें और साथ में हम सेल्फ रिलायंस की ओर जाएं, इस पर हमको ध्यान देने की जरूरत है.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఐఎఫ్టీ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య నిర్వహణ రంగాన్ని తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కనబరుస్తున్న నిరంతర ప్రతిభను మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన విధానాల రూపకల్పన, పరిశోధన, సామర్థ్యాల పెంపులలో ఐఐఎఫ్టీ ఒక ప్రముఖ సంస్థగా కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ వ్యవస్థను ఎయిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. ఐసీయు, అత్యవసర విభాగాలు, న్యూరోసర్జికల్ విభాగాల్లో చికిత్స పొందుతున్న విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు వేగంగా మెదడును స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్ట్రోక్, తలకు తగిలిన గాయాలు, శిశు వైద్యం, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో వేగవంతమైన వ్యాధి నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుంది. రేడియో సర్జరీ గ్లోబల్ సహకారంతో భారతీయ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గుజరాత్లోని జాతీయ రహదారి 48పై ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో MLFF ఆధారిత టోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. ఈ నూతన విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండానే ప్రయాణించవచ్చు. ఈ MLFF విధానంలో మానవ జోక్యం కనిష్టంగా ఉంటుంది. దీనివల్ల వాహనాలెక్కడా ఆగకుండా వేగంగా వెళ్లవచ్చని, ఫలితంగా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని సంస్థ తెలిపింది. ఈ వ్యవస్థను అమలు చేసిన మొదటి రోజే సుమారు 41,500 వాహనాలు ఈ టోల్ బాయింట్ గుండా ప్రయాణించాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీసెస్ బ్రాడ్కాస్టర్ అయిన ప్రసార భారతి నూతన చైర్మన్గా ప్రముఖ కమ్యూనికేషన్స్ నిపుణులు ప్రసూన్ జోషి నియమితులయ్యారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూన్ జోషికి సినిమా పాటల రచయితగా, అడ్వర్టైజింగ్ రంగ నిపుణుడిగా, సామాజిక స్పృహ కలిగిన కథకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రసూన్ జోషి నియామకంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రకటనలు, సాహిత్యం, కళలు, సినిమా రంగాల్లో ప్రసూన్ ఒక అరుదైన సృజనాత్మక శక్తి అని, ఆయన నాయకత్వంలో ప్రసార భారతి కొత్త శక్తిని, స్పష్టమైన లక్ష్యాన్ని, సరికొత్త సృజనాత్మకతను సంతరించుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. కాంకేర్ నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన IED పేలుడులో 3 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా 1 తీవ్రంగా గాయపడ్డారు. ఛోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో మైన్లను తొలగించడం, గాలింపు చర్యల కోసం జిల్లా రిజర్వ్ గార్డ్ బృందాన్ని మోహరించారు. బాంబులను నిర్వీర్యం చేసే క్రమంలో ఒక పేలుడు పదార్థం అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సర్ రేంజ్ ఐజీ పి సుందర్రాజ్ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవలి కాలంలో బస్తర్ డివిజన్లో పెద్ద సంఖ్యలో ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు సంభవిస్తే ప్రభావిత ప్రాంతాల పౌరులను కేంద్ర ప్రభుత్వం క్షణాల వ్యవధిలోనే స్థానిక భాషలో అప్రమత్తం చేయనుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించింది. దీన్ని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ప్రారంభించారు. దీన్ని పరీక్షించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ఒకేసారి మొబైల్ ఫోన్లకు సైరన్తో కూడిన హెచ్చరిక సందేశాలు పంపించారు. ఇది కేవలం పరీక్షా సందేశమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన

0: అవసరం లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. గాయంతో అమన్ జ్యోత్ కౌర్ దూరమవగా ఆమె స్థానంలో భారతీ పుల్మాలిని ఎంపిక చేశారు. హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలకు ఈ టోర్నమెంట్లో చోటు దక్కలేదు. కాగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా భారత జట్టును నడిపించనున్నారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈ రాత్రి 7:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలవడంతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ నెల 4 నుంచి 8 వరకు న్యూయార్క్లో జరగనున్న 2వ అంతర్జాతీయ వలసల సమీక్షా ఫోరం IMRF లో పాల్గొంటుంది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ఆయన భారత జాతీయ ప్రకటనను విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో 24 పరగణాల జిల్లాల్లో ఈరోజు జరిగిన రీపోలింగ్లో 87% ఓటింగ్ నమోదైంది. దేశాన్ని స్వయం సమృద్దిగల తయారీ కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రోగుల పడకల వద్దకే తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్ MRI వ్యవస్థను ఢిల్లీలోని ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల T20 ప్రపంచకప్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.
2: ఏపీఎస్ఎస్సి బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 6599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఇదే శ్రీ చైతన్య స్కూల్ ప్రోగ్రాముల బలం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో చెరకు పైరును ఆశించే తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె కృష్ణమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ కె కృష్ణమ్మ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్న చెరకు పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే ఏ విభాగంని మీరు చూస్తున్నారు మేడం?
2: తెగుళ్ల విభాగంలో పనిచేస్తున్నానండి.
1: మరి మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన వాణిజ్య పంటలో చెరుకుని మనం ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటాం కదండి. ఎందుకంటే చెరుకు పంటను పండించడం మిగిలిన అన్ని పంటలతో పోలిస్తే పెట్టుబడి కానివ్వండి, సమయం కానివ్వండి, లేదా చేసే పనుల విషయంలో కానీ ప్రతి విషయంలోనూ అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పేసి అంటూ ఉంటారు.
2: ఎక్కువ ఖర్చుతో కూడింది, ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టాలి. తర్వాత దీని కాలం కూడా సంవత్సర కాలం పొలంలో ఉంటుంది కాబట్టి ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం.
1: అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఈ చెరుకు పంటను పండిస్తున్నప్పటికీ కూడా

0: పెట్టడం కష్టం కాబట్టి దానికి తట్టుకునే రకాలను వేసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. అది రైతాంగానికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే మన కోస్తా ప్రాంతంలో ఈ ఎర్రకుళ్ళు తెగులు సంబంధించిన శిలీంద్రము ఈ వాతావరణంలో నిక్షిప్తమై ఉంది. ఈ నీటిలో కానీ కలుపు మొక్కల్లో కానీ గాలిలో కానీ నిక్షిప్తమై ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎర్రకుళ్ళు తెగులకు తట్టుకునే రకాలను మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.
1: అంటే ఈ ఎర్రకుళ్ళు తెగులు ఆశించిన తర్వాత తీసుకునే చర్యల కంటే దానికి ముందుగానే మనం నివారణ చర్యలు తీసుకోవాలి.
0: మంచి రకాన్ని ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడానికి ఏ విధమైన పద్ధతులు లేవు. ముందు చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
1: ఈ ఎర్రకుళ్ళు తెగులు ఆశించిన చెరకు పంటలో మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి?
0: ఇది ముఖ్యంగా జూన్ జూలై మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత మొవ్వులోని ఆకులు 3-4 ఆకులు పసుపుచ్చగా మారుతాయి. 1-2 మొక్కల్లో కనిపిస్తాయి. అప్పుడే మనం వాటిని కర్రలు చీల్చి చూసినట్లయితే మొత్తం కర్రంతా కూడా ఎర్రబారిపోయి మధ్యలో తెల్లటి అడ్డుచారులు కనిపిస్తాయి. దాన్ని మనము ఎర్రకుళ్ళు తెగులుగా నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ అది రానేకూడదు. వచ్చిందంటే ఆ తెగుల్ని అరికట్టడం అనేది చాలా కష్టతరమైన విషయం కాబట్టి వచ్చిన చోట కర్రల్ని తీసివేసి కాపరాక్సిక్లోరైడ్ శిలీంద్రనాశనంతో కొంత చుట్టుపక్కల మొక్కల్ని కూడా మనం ఇచ్చేయాల్సి ఉంటుంది. అప్పటికి కూడా మనము అది రాదు అని గ్యారంటీ ఇవ్వడానికి లేదు. అయితే అందుకనే ముందుగా మనకు రైతు చెప్పేది ఏంటంటే తట్టుకునే రకాలను వేసుకో. రైతులు కూడా ఆ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. సాధారణంగా రాదు. ఎక్కడైనా కొన్ని రకాలని అక్కడక్కడ రైతులు తెలియని రైతులు వేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా వచ్చిన మొక్కని తీసివేసి అక్కడ కాపరాక్సిక్లోరైడ్తో ఆ చుట్టుపక్కల ఉన్న 4 మొక్కలను కూడా మొదల్లో కాస్త పోసి ఏదైనా శిలీంద్రం ఉంటే అంతవరకు అరికట్టమని చెప్తూ ఉంటాము.
1: ఈ ఎర్రకుళ్ళు తెగులు తట్టుకునే రకాలు మనకి ఏమైనా అందుబాటులో వచ్చాయంటారు కొత్తగా ఈ మధ్య?
0: మన పరిశోధన స్థలంలో ముఖ్యంగా పరిశోధన జరిగేది దీని మీదేనండి. 2003 V46 అనే రకం ఇప్పుడు మనకి 70% చెరుకు సాగులో ఉన్న విస్తీర్ణంలో 70% ఈ రకమే ఉన్నది సాగు చేయబడుతుంది. తర్వాత 87A/90 అనే రకం, ఇది అనకాపల్లి నుంచి వచ్చిన రకం, దాన్ని కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో 2007V127 అనే రకాన్ని, 2009V127 రకాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 4 కూడా స్వల్పకాలిక రకాలు, అంటే 9-10 నెలలకి వచ్చే రకాలు. అలాగే మధ్య దీర్ఘకాలిక రకాలంటే 11 నెలలకు వచ్చాయి. అవి 2008V257 అనే రకాన్ని, 83V15 అనే రకాన్ని మనం రైతులకు ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఎర్రకుళ్ళని తట్టుకునే రకాలు. కేవలం ఎర్రకుళ్ళు తట్టుకునే రకాలను మాత్రమే పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయటం జరుగుతుంది. ఎందుకంటే దీనికి నివారణ ఉపాయాలు వచ్చిన తర్వాత ఏ విధంగానూ మనం అరికట్టలేము కాబట్టి తప్పనిసరిగా మనం తట్టుకునే రకాలను మాత్రమే రైతులకి ఈ సాగు చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత జీవ నియంత్రణ పద్ధతుల మీద కొంత మా పరిశోధన స్థానంలో పనిచేయడం జరిగింది. దీనిలో తేలింది ఏంటంటే ఈ ట్రైకోడర్మా విరిడి అనే జీవ నియంత్రణ మందులుని కనుగొనటం జరిగింది. వాటిని 4 kg ఏదైనా కంపోస్ట్ ఎరువుతో నాటే ముందుగా చాళ్ళల్లో వేసుకుని నాటుకున్నట్లయితే ఎక్కడైనా ఎర్రకుళ్ళు తెగులు వచ్చినప్పటికీ కూడా దాని ఉధృతి తగ్గుతుందనేది కనుగొనటం జరిగింది. కాబట్టి దానితో పాటు, అంటే ఈ ఎర్రకుళ్ళు తెగులతో పాటు భూమిలో ఏ విధమైన రోగకారక శిలీంద్రాలు ఉన్నప్పటికీ, అంటే ఈ వడలు తెగులు కానీ ఇటువంటి వచ్చే కారక శిలీంద్రాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ట్రైకోడర్మా విరిడే అనే జీవ శిలీంద్ర నాశనని వాడమని రైతులకి చెప్పడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో.
1: అదేవిధంగా మనం ఈ చెరుకు విత్తన గడలు మనం నాటుకునే ముందు కూడా ఏవైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటారా?
0: ఇది మంచి ప్రశ్న అండి. మిగిలిన పంటలకు వచ్చేప్పటికీ విత్తనం ఉంటుంది, విత్తనానికి విత్తన శుద్ధి చేయడం చేస్తారు. కానీ చెరుకులో ఏమంటే మనకి గడల్నే మనం విత్తనాలుగా వాడతాం. వాటిని 3 ముచ్చలుగా కొట్టి విత్తనంగా వాడతాం. ముఖ్యంగా చెరుకులు తెగుళ్ళన్నీ కూడా విత్తనం ద్వారా వ్యాపించింది. కాబట్టి మంచి విత్తనాన్ని, మంచి ఆరోగ్యమైన విత్తనాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. మంచి ఆరోగ్యమైన విత్తనం కావాలంటే తప్పనిసరిగా మనం విత్తనపు తోటలను పెంచుకోవాలి. వాటినే లేబడి తోటలు అని కూడా అంటాం. ఈ లేబడి తోటలు ఎప్పుడు పెంచుతారు అంటే మనకి డిసెంబర్ జనవరి మాసంలో ఒకసారి, దాని

0: ప్రథమ శ్రేణి విత్తనం తోటలు అంటాం. అదేంటంటే మనకి మెచ్యూర్ సీడ్ అంటే మనకి కొత్త రకాలు వస్తూ ఉంటాయి, వాటిని ప్రథమ శ్రేణి విత్తనం తోటల్లో తక్కువ పరిధిలో తక్కువ విస్తీర్ణంలో వేడి నీటి శుద్ధి చేసి, ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఏదైనా కొత్త విత్తనాన్ని మనం రైతులకు ఇవ్వదలుచుకున్నా, రైతులు కొత్త విత్తనాన్ని పెంచుకోదలుచుకున్నా, ముందు ఆ విత్తనాన్ని వేడి నీటి శుద్ధి చేయాలి. దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు కానీ ఈ వైరస్ తెగుళ్ళు కానీ అరికట్టబడతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రథమ శ్రేణి విత్తనం తోటలు పెంచే ముందుగా వేడి నీటి శుద్ధి చేయవలసి ఉంటుంది. ఇదేమంటే 52 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి నీటిలో 30 నిమిషాలు ఉంచినట్లయితే దానిలో ఉన్న ఈ శిలీంధ్రాలకు కానీ వైరస్కి కానీ బ్యాక్టీరియాకి కానీ సంబంధించిన సూక్ష్మజీవులన్నింటినీ కూడా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెంచిన ఈ ప్రథమ శ్రేణి విత్తనం తోటల్ని జూన్ జూలై మాసంలో, దీన్ని రెండవ శ్రేణి విత్తనం తోటలు అంటాం. ఈ రాబోయే జూన్ జూలై మాసంలో దీని నుంచి మళ్ళీ ఇవి ఒక 2 మీటర్లు 3 మీటర్లు పెరుగుతాయి. వాటిని మళ్ళీ 3 కళ్ళ ముచ్చలుగా కొట్టి మళ్ళీ రెండోసారి వేస్తాం. అంటే ఇక్కడ మనం ఒక సెంటు నారుమడిని పెంచుకుంటే అక్కడ మీకు 10 సెంట్లకి వస్తాం. ఈ 10 సెంట్లు కూడా మీకు 1 ఎకరానికి వస్తుంది రైతు వేసుకోవడానికి. అంటే 1 ఎకరము మనం వచ్చే సంవత్సరానికి వేసుకోవాలని రైతు అనుకుంటే ఇక్కడ 1 నుంచి 2 సెంట్లు ఈ జనవరిలో పెంచుకుంటే నెక్స్ట్ జనవరికి అతనికి 1 ఎకరం 1.5 వేసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్క రైతు కూడా విత్తనపు నారుమడల్ని పెంచుకుంటారు, తప్పనిసరిగా విత్తనపు తోటల్ని పెంచుకోవడం జరిగింది. ఈ రెండవ శ్రేణి విత్తనపు తోటలప్పుడు మాత్రం మనం వేడి నీటి శుద్ధి చేయకూడదు. ఎందుకంటే ఇది లేత తోటలు లేదా 6 నెలల తోటల నుంచి వచ్చింది కాబట్టి ఆ వేడిని తట్టుకోలేదు. కేవలం ప్రథమ శ్రేణి విత్తనపు తోటలు పెంచేప్పుడు మాత్రమే వేడి నీటి శుద్ధి చేస్తాము. ఈ వేడి నీటి శుద్ధి ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైందండి చెరుకులో. ఎందుకంటే ఆరోగ్యవంతమైన విత్తనాన్ని ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా లేకుండా పొందాలంటే తప్పనిసరిగా వేడి నీటి శుద్ధి ప్రక్రియకి వెళ్ళవలసిందే.
1: అలాగే చెరుకు పంటని కాటుకు తెగులు కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది అంటారు కదండి, దీనివల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయండి?
0: కాటుకు తెగులు అనేది ఈ చెరుకు పండించే ప్రతి ప్రాంతంలో కూడా కనిపిస్తుందండి. కొద్దో గొప్ప ప్రతి రకంలో కూడా ఇది కనిపించడం జరుగుతుంది. ఈ కాటుకు తెగులు వచ్చిన మొక్కల నుంచి కొరడాలు మాదిరిగా నల్లటి కొరడాలు వస్తాయి. వచ్చిన మొక్కలు కూడా చిన్నగా గిడసబారిపోయి ఉంటాయి, ఎక్కువ పిలకల్ని పెడతాయి. దీనివల్ల ఏంటంటే మనకి దిగుబడి తగ్గుతుంది, రసనాణ్యత కూడా తగ్గుతుంది. ఈ తెగులు ముఖ్యంగా మొక్క తోటలో కన్నా కార్సి తోట అంటే పిలక తోట. అంటే జనరల్గా చెరుకులో ఏంటంటే మనకి మొక్క తోట వేసిన తర్వాత 1 కానీ 2 కానీ పిలక తోటల్ని ఉంచుకుంటారు రైతులు. ఎందుకంటే ఖర్చు తక్కువ ఉంటుంది, దానిలో ఎంత దిగుబడి వచ్చినప్పటికీ రైతు లాభంగానే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా 1-2 పిలక తోటల్ని రైతులు పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ కాటుక తీగలు అనేది కార్సి తోటల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం మొక్క తోటలో 1-2 మొక్కల్లో ఇది చూసామో వెంటనే వాటిని వేళ్లతో సహా సమూలంగా తీసి వాటిని తగులబెట్టినట్లయితే మనం అవి రాకుండా ఇంకా పెరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా మనం అరికట్టవచ్చు. అయితే కార్సి తోటల్లో గాలి ద్వారా నీటి ద్వారా శిలీంధ్ర బీజాలు వచ్చి ఎక్కువ ఉధృతి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ చేయవలసింది ఏంటంటే ప్రోపికొనజోల్ అే శిలీంధ్ర నాశిని 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపి ఆ ద్రావణంలో, మొక్క తోట అయితే ఆ ద్రావణంలో ముచ్చల్ని ముంచి వేసుకోవాలి. అదే కార్సి తోట అయితే మోడులు చెక్కుతారు. కార్సి పిలక తోటని పెంచే ముందుగా ఈ మొక్క తోటను కొట్టిన తర్వాత ఈ పిలకను పెంచడానికి మోడులు చెక్కడం జరుగుతుంది. భూమంటానికి మోడులు చెక్కడం జరుగుతుంది. ఆ మోడులు చెక్కిన తర్వాత మోడుల్ని పూర్తిగా ఈ ప్రోపికొనజోలు ద్రావణంతో తడపాలి, పూర్తిగా బాగా తడపాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం భూమిలో ఉన్న మోడులను తడుపుతున్నాం కాబట్టి 1 మిల్లీలీటర్ సరిపోదు. 2 మిల్లీలీటర్ 1 లీటర్ చప్పున కలిపి మోడుల్ని బాగా తడిపినట్లయితే ఎక్కడైనా మనకి ఈ శిలీంధ్ర బీజాలు ఉంటే చనిపోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా మనకి మొక్క తోట అవనండి, కార్సి తోట అవనండి, రెండిట్లో కూడా పిలకలన్నీ కూడా వచ్చిన పిలకలన్నీ ఎప్పుడు వస్తాయి? 20 రోజులు దాటిన తర్వాత వస్తాయి. 20-25 రోజుల మధ్యన, అంటే 4 రోజులు దాటకుండా.

0: ఈ ప్రోపికోలజల్ ద్రావణం 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చెప్పున కలిపి రెండవసారి పిచికారీ చేసినట్లయితే, ఎక్కడైనా ఈ తెగులు ఆశించిన పిలకలు ఉన్నట్లయితే అది కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఈ రకంగా మనం కాటుకు తెగుల్ని కొంత నిర్మూలించడానికి అవకాశం ఉంది. ఎర్రకుళ్ళు తెగుల్లాగా కాకుండా, ఎర్రకుళ్ళు తెగులకైతే తప్పనిసరిగా తట్టుకునే రకానికి వెళ్ళాలి. దీనిలో కూడా తట్టుకునే రకాలని మేము చూస్తాము, రైతులకి ఇవ్వడం జరిగింది. మనం ఏవైతే రకాలు 2003 V46 అనే రకం కూడా తట్టుకునే రకమే. అదేవిధంగా ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రంగా రకం 2009 V127 కూడా కాటుక తెగులకి తట్టుకునే రకమే. అదేవిధంగా 2008 V257 అనే రకం దీర్ఘకాలిక రకాన్ని, మధ్య దీర్ఘకాలిక రకాన్ని కూడా ఇచ్చాము, అది కూడా తట్టుకుంటుంది. ముఖ్యంగా తట్టుకోవడానికి సాధ్యమైనంతలు తట్టుకునే రకాలని ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒకటి మంచి రకము, మంచి దిగుబడి, మంచి రసనాణ్యత ఇచ్చినప్పుడు ఈ తెగుల్ని మనం తగ్గించడానికి ఆస్కారం ఉంది కాబట్టి, ఈ ప్రొపికోనజోల్ ట్రీట్మెంట్ ఇచ్చి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఈ రకంగా కూడా అరికట్టవచ్చు కాబట్టి కొన్ని రకాలని దీనికి కొద్దిగా వచ్చినప్పటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా రైతులు దీన్ని వాడుకోవడం, 87 A298 అనే రకం కూడా మంచి దిగుబడి ఇచ్చే రకము, కార్స్ తోటలో కూడా 60 టన్నులు దిగుబడి ఇచ్చే రకం కాబట్టి దానిని రైతులు ఇష్ట ప్రకారమే వేసుకున్నారు. అయితే దాంట్లో కటుక తెగులు వస్తుంది, వచ్చినా కూడా ఏంటంటే మనం చెప్పిన ఈ కెమికల్ కంట్రోల్ శిలీంద్రనాశల్ని ఫాలో అయ్యి చక్కగా దానిలో మంచి దిగుబడులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అలాగే మరి చెరుకు తోటలని వడలు తెగులు కూడా ఆశిస్తుంది అంటారు కదండి, ఈ వడల తెగులు అనేది ఎటువంటి పరిస్థితుల్లో చెరుకు పంటను ఆశిస్తుంది అంటారు?
0: వడల తెగులు అనేది కూడా ముఖ్యంగా వచ్చే తెగులు అండి, దీంట్లో ఎక్కువ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే వడల తెగులను కలుగు చేసే శిలీంద్రం భూమిలో ప్రతి చోట ఉంది, ఇక్కడ ఉంది అక్కడ లేదని లేదు, ఉంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే మన చెరుకు తోట బలహీన పడుతుందో కొన్ని కారణాల వల్ల, అప్పుడు మాత్రమే ఇది తెగుల్ని
1: కలుగజేస్తుంది. సాధారణంగా
0: యాజమాన్య పద్ధతులు బాగుండి ఆరోగ్యంగా పెంచి, అంటే రైతుల్లోనే తేడా ఉంది. కొంతమంది చక్కగా పెంచుతారు అన్ని పద్ధతులు ఫాలో అయ్యి, కొంతమంది టైంకి ఏది తీసుకోకుండా చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏమంటే కొన్ని పురుగులు ఆశించిన, లేదు అది నీరు నిలవ ఉండే ప్రాంతమైనా, లేక నీరు పూర్తిగా టైం ప్రకారం ఇవ్వకపోయినా, ఏదైనా పురుగులు ఆశించిన, పులుసు పురుగు ఆశించిన, అయితే అవి దానిలో చౌడు లక్షణాలు ఉన్న భూమిలో, ఇటువంటి పరిస్థితుల్లో అంటే పంట ఒత్తిడికి లోనైనప్పుడు, ఒరుపునకు లోనైనప్పుడు ఈ తెగులు కలుగు చేసే శిలీంద్రం ఆ బలహీనపడిన మొక్కల్లో వెంటనే ప్రవేశిస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే అవి ఆకులన్నీ కూడా వాడిపోవడం, కిందకి వాలిపోవడం జరుగుతుంది. కొంత 10 రోజులు 1 వారం రోజుల టైంలోనే అన్నీ ఎండిపోవడం జరుగుతుంది. దాన్ని మనం చీల్చి చూసినట్లయితే లోపలంతా కూడా గడలులో కణజాలం మొత్తం కూడా కుంచుకుపోయి ఊలల్లాగా పెద్ద పెద్ద పడవాకారంలో ఊలలు ఏర్పడతాయి, తేలికైపోతుంది. దీనివల్ల ఏంటంటే దాదాపు మనకి 10-15% దిగుబడి తగ్గుతుంది. ఇది రాకుండా ఉండాలంటే మనము మంచి యాజమాన్య పద్ధతుల్ని, వేరే మందులేం లేవు, మంచి యాజమాన్య పద్ధతుల్ని అంటే లోతు దుక్కి చేసుకోవటం, పంట మార్పిడి చేసుకోవటం, తర్వాత ఎరువు మీద కేవలం ఎరువు మీదే ఆధారపడకుండా కంపోస్ట్ ఎరువు వేసుకోవటం, లేదా పచ్చి రొట్టె పంటలని వేసుకోవడం. దీనివల్ల ఏంటంటే మనకి దానికి కావలసిన, అంటే మనకు మేలు చేస్తే దానికి శత్రువులైన కొన్ని సూక్ష్మజీవులు భూమిలో పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎర్రకుళ్ళు తెగుల్లో చెప్పినట్టుగా ఈ ట్రైకోడర్మా విరిడిని 4 కేజీలు ఒక ఎకరానికి ఏదైనా సేంద్రియ ఎరువులు కలిపి చాళ్ళల్లో వేసుకుని నాటుకున్నట్లయితే అది కూడా కొంత మొక్కకి రక్షణ ఇస్తుంది, వేరుకి తెగులు ఆశించకుండా చేస్తుంది. అంటే ఎర్రకుళ్ళు తెగులకే కాదు, ఇటు మనకి భూమిలో ఉన్న కొన్ని శిలీంద్రాలు, ఇట్లాగే వడలు తెగులు కలిగేసే శిలీంద్రానికి కూడా దాన్ని నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ప్రతి చెరుకు రైతుకు కూడా ఈ ట్రైకోడర్మా విరిడి తప్పనిసరిగా ప్రతి సంవత్సరము చాళ్ళల్లో వేయండి అని చెప్పడం జరుగుతుంది.
1: అలాగే చెరుకు పంటని గడ్డి దుబ్బు తెగులు కూడా ఆశిస్తుంది అని చెప్పేసి అంటారు కదండి, ఈ గడ్డి దుబ్బు తెగులు అనేది ఏ సమయంలో ఆశిస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయండి?
0: ఇది గడ్డి దుబ్బు తెగులు కనిపించేది ఇప్పుడేనండి, మనకి ఈ పిలక దశలోనే కనిపిస్తుంది. ఇది ఆశించిన పొలంలో గడ్డి దుబ్బు మాదిరిగా ఎక్కువ పిలకలు వచ్చేసి చూడడానికి గడ్డి దుబ్బు మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని గడ్డి దుబ్బు తీగలు అన్నారు. అంటే దీనిలో ఏ విధమైన గడలు పెరగవు అని పిలకలు వచ్చేసి కొంతగా 2-3 నెలలకి ఆ పిలకలన్నీ కూడా పాలిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఫైటోప్లాస్మా అనే సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది. ఇది ఒక దోమ ద్వారా ఆశిస్తుంది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి. అందుకే మనం ఏమంటున్నామంటే ఎప్పుడైతే ఇది ఈ దుబ్బు కనిపించిందో వెంటనే దాన్ని వేళ్లతో సహా పెకిలించి తగలబెట్టాల్సిందిగా రైతులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఇదైతే కనిపిస్తుంది కానీ ప్రతి వెరైటీలో అంత ప్రమాదకరంగా లేదు ప్రస్తుతానికి. అయితే కనిపించిన మొక్కను మాత్రం అలా పొలంలో ఉంచకుండా తీసేసి తగలబెట్టండి అనేది మనం రైతులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా 2-3 మొక్కలు కనిపించినప్పటికీ ఈ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నాం కాబట్టి దోమని కంట్రోల్ చేసే ఎఫిడ్ అని దాన్ని కంట్రోల్ చేయడానికి డైమెథయోట్ కానీ లేదా మోనోక్రోటోఫాస్ కానీ ఒకసారి పిచికారీ చేయమని రైతులకు సలహా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక అలాగే చెరుకు పంటని మొవ్వ తెగులు కూడా ఆశిస్తుంది అని అంటారు కదండి, ఈ మొవ్వ తెగులు అనేది ఏ సమయంలో ఆశిస్తుందండి?
0: మొవ్వ తెగులు అనేది ముఖ్యంగా మనకి ఈ వర్షాకాలమే వస్తుందండి. అయితే వర్షాలు ముందుగా అంటే మే చివరాఖరిలో కానీ జూను మొదటి వారంలో కానీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వేసవి కాలంలో ఈ గాలి ద్వారా ఈ మొవ్వుకుళ్ళు ఆశించే శిలీంద్రం గాలి ద్వారా వచ్చి మొవ్వులో దాని శిలీంద్ర బీజాలు మొవ్వులో పడి ఉంటాయి. ఎప్పుడైతే ఎర్లీగా మనకి మే మాసంలో కానీ జూను మొదటి వారంలో కానీ వర్షాలు పడినప్పుడు అదే అక్కడ ఆ శిలీంద్ర బీజాలు మొలకెత్తి ఆ మొవ్వులో అది పెరిగి అక్కడ మనకి ఒక మొవ్వు కుళ్ళుని కలగజేస్తుంది. దీని లక్షణాలు ముందుగా ఎలా ఉంటాయంటే మొవ్వు ఆకుల్లో అడుగు భాగాన అంత పసుపచ్చగా మారుతాయి, ఆకులన్నీ వంకర టింకర్లుగా అయిపోయి ఉదాని ఒకటి మెలేసుకుని అక్కడ వరకు మనకి కొంత ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదల ఆగిపోవడంతో ఏంటంటే అక్కడ మనకి కర్ర పెరగదు, కణుపులు సాగవు, అక్కడ వరకు ఉంటుంది. ఎప్పుడైతే జూలై మాసంలో మనకి మళ్ళీ మంచి వర్షాలు పడినప్పుడు మళ్ళీ అప్పుడు దాని ఎదుగుదల మొదలవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి కొంత ఒక 3-4 కణుపులు ఎదుగుదల ఆగిపోతుంది ఆ సమయంలో, దానివల్ల కొంత దిగుబడి నష్టం వస్తుంది. ఎప్పుడైతే దీన్ని గమనించామో మనం దాని కార్బనజిమ్ 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున కానీ లేదా డైథేన్ M45 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లుగా ఉదాహరణ తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం. ఎందుకంటే మొక్క ఎదుగుదల దశలో వస్తుంది కాబట్టి అప్పుడు కొంత పిచికారి చేయడానికి అవకాశం ఉంది. అదే మొక్క బాగా ఎదిగిపోయింది అనుకోండి చెరుకులో పిచికారి చేయడం కూడా సమస్యే. కానీ ఈ జూన్ జూలై మాసం వరకు కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ లక్షణాలు గమనించారో రైతాంగం వెంటనే ఏదైనా ఈ కార్బనజిమ్లో కానీ డైథేనియం 45 కానీ ఏదో ఒక మందుని పిచికారి చేసుకున్నట్లే తప్పనిసరిగా దాన్ని నివారించడానికి అవకాశం.
1: అలాగే చెరుకు పండు నివాసించే అనాస కుళ్ళు తెగులు దీని లక్షణాలు ఎలా ఉంటాయండి?
0: ఈ అనాస కుళ్ళు తెగులు అనేది చాలా మనకి స్పెసిఫిక్ కండిషన్లో వస్తుంది. ఎందుకంటే బరువు నేలల్లో నల్లరేగడి నేలల్లో మనకు ఉన్నాయి, నల్లరేగడి ఉన్నాయి. అయితే ఆ నేలల్లో కూడా మనకి నీరు పోయే వస్తుంటే ఇది తెగులు రాదు. ఎక్కడైతే మనకి లో అంటే పల్లపు భూములు ఉండి నీరు బయటికి పోయే అవకాశం లేని పొలాల్లో ఈ తెగులు రావడానికి అవకాశం ఉంది. ఇది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే నాటిన తర్వాత 4 రోజులకి తెలుస్తుంది. ఎందుకంటే నాటిన తర్వాత 15-20 రోజులకు కానీ మొలకలు రావు చెరుకులు. అవన్నీ చూసుకుని మనం చూసేప్పటికీ 20-25 రోజులకి మనకి గ్యాప్లు కనిపిస్తాయి, బాగా ఖాళీలు కనిపిస్తాయి. ఏ ఖాళీలు కనిపించినాయని మనం దాని నాటిన ముచ్చల్ని తీసి చీల్ చూసినట్లయితే అంతా కుళ్ళిపోయి ఉంటుంది, దాని నుంచి మొలకలు రావు. కొన్నిటికి మొలకలు వచ్చినప్పటికీ అవి ఎదుగుదల ఉండవు, 1 వారం రోజులు 10 రోజులకి అవి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే చీల్చామో దాని నుంచి మనకు అనాస పండు వాసన వస్తుంది కాబట్టి దీని అనాస కుళ్ళు తెగులు అని అనడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే మనం చెప్పేది ప్రతి 20 మీటర్లకి ఒక పోదు చేసుకుని నీరు పోయేటట్టు సౌకర్యం ఏర్పరచుకోవాలి. తర్వాత నాటేటప్పుడు ముచ్చల్ని కార్బనజిమ్లో ట్రీట్మెంట్ చేసి నాటుకున్నట్లయితే ఎందుకంటే ఈ శిలీంద్రం భూమిలో నిక్షిప్తమైన సెరటోసిస్ట్ పారాడాక్స్ అనేది ఇది ఎప్పుడైతే మనం భూమిలో ఈ ముచ్చలు నాటినప్పుడు ముచ్చల చివరల నుండి ముచ్చల్లోనికి ప్రవేశించి చాలా త్వరితగతిన ముచ్చనంతా కూడా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ మొత్తంలో ముంచి వేసుకున్నట్లయితే కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: ధన్యవాదాలు మేడం.
2: చెరకు పైరు నాశించే తెగుళ్ళు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె కృష్ణమ్మ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
3: జామురేతినేలా గడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సైనులో నేనుంటే మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. జామురేతినేలా గడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సైనులో నేనుంటే మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. పచ్చని సేలోకి పండు ఎన్నెల్లోన నీలి సీర గట్టి నీటూగొస్తా ఉంటే వయ్యార ములికించు నాయంకి, వనలచ్చి మనిపించు నాయంకి. పచ్చని సేలోకి పండు ఎన్నెల్లోన నీలి సీర గట్టి నీటూగొస్తా ఉంటే వయ్యార ములికించు నాయంకి, వనలచ్చి మనిపించు నాయంకి. ఎంకి వస్తాదాని ఎదురుగానే పోయి గట్టు మీద దాని కంటి కాపడగానే కాలు కదపలేదు నాయంకి, కరిగి నీరవుతాది నాయంకి. ఎంకి వస్తాదాని ఎదురుగానే పోయి గట్టు మీద దాని కంటి కాపడగానే కాలు కదపలేదు నాయంకి, కరిగి నీరవుతాది నాయంకి. జామురేతిరేల జడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోని పట్టాయేసి గొంగడి పైనేసి, మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోనే పట్టాయేసి గొంగడి పైనేసి కులాసగుంటాది నాయంకి, కులుకుసు పెడతాది నాయంకి. మాటలన్నీ చెప్పి మంచ కిందకెళ్ళి గోనే పట్టాయేసి గొంగడి పైనేసి కులాసగుంటాది నాయంకి, కులుకుసు పెడతాది నాయంకి. ఏతమెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతుంటే సింధూరుణ్ణి తిట్టు నాయంకి, సూర్యుణ్ణు తిట్టు నాయంకి. ఏతమెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతుంటే సింధూరుణ్ణి తిట్టు నాయంకి, సూర్యుణ్ణు తిట్టు నాయంకి. జామురేత్రియేళ జడుపు గిడుపు మాని సెట్టు పుట్ట దాటి సేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి. మెల్లంగా వస్తాది నాయంకి, సల్లంగా వస్తాది నాయంకి.
2: జానపద గీతం విన్నారు. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తున్నట్లయితే సేంద్రియ రసాయనిక ఎరువులను సమతుల్యతను పాటించి పంటలకు వేసుకున్నప్పుడు పంట దిగుబడితో పాటు నేలలో సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది. తర్వాత బయోచారు, ఇది ముఖ్యంగా ప్రతి ఆముదం కంది మొక్కజొన్న పంట కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను ఆక్సిజన్ లేకుండా లేదా పరిమితి ఆక్సిజన్ సరఫరా ఉన్న పరిస్థితుల్లో 300 నుండి 650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా పారిశ్రామిక స్థాయిలో బయోచారును తయారు చేసుకోవచ్చు. ఈ బయోచారు వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. సాధారణంగా బయోచారులో పంటను బట్టి 20 నుండి 65% వరకు సేంద్రియ కర్బనం ఉంటుంది. అలాగే ఆచ్ఛాదన పంటలు అంటే కవర్ క్రాపింగ్, ఈ పద్ధతిని ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ఆచ్ఛాదన పంటలు లేదా కవర్ క్రాపింగ్ అంటే పంట కోసం కాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కోతలు నివారించడానికి, కలుపు మొక్కలు నివారించడానికి, నీటి నిలుపుదలని పెంచడానికి, నత్రజనిని స్థిరీకరించడం, ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల వృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలను కాయలు కోసిన తర్వాత పంటను తీయకుండా దానిని ఉంచినట్లయితే నేలపైన ఉష్ణోగ్రత తగ్గి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 365 రోజులు నేలను నేలపై పంటలు లేని సమయంలో పంట వ్యర్థాలతో మల్చింగ్ చేసుకుని నేలపై వేడిని తగ్గించినట్లయితే సేంద్రియ కర్బనం పెరగటానికి దోహదపడుతుంది. అదేవిధంగా పూడిక తీసిన మట్టిని కూడా సేంద్రియ కర్బనంగా ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే చెరువుల్లో నీటి కుంటల్లో పూడిక తీసిన మట్టిని ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత ఉరజన సూచిక తటస్థంగా అంటే pH లెవెల్స్ 6.5 నుండి 7.5 మధ్య ఉన్నప్పుడు మాత్రమే ఆ చెరువు మట్టిని పొలాలకు తోలుకుని భూమిలో కలయదొన్నుకోవాలి. తద్వారా ఆ మట్టిలోని పోషకాలు భూమిలో కలిసి ఆ పొలం సారవంతంగా అవుతుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుంది. అటవీ వ్యవసాయం లేదా ఆర్గోఫారెస్ట్రీ అనేది పంటలు, ఉద్యాన పంటలు, పశుగ్రాసాల పంటలతో అనుసంధానించే భూ వినియోగ వ్యవస్థ. ఇది వ్యవసాయ అటవీ సాంకేతికతలను మిళితం చేస్తుంది. అలాగే నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడానికి కూడా దోహదపడుతుంది. సేంద్రియ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి ఎరువులను విస్తృతంగా ఉపయోగించి నేలలో సేంద్రియ కర్బన స్థాయిని మెరుగుపరుచుకుని తద్వారా దీర్ఘకాలిక వ్యవసాయ సుస్థిరతను రైతులు సాధించుకోగలరని కోరుకుంటున్నాం. నేలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.
4: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మొగుడు పిల్లలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

తరువాతి పాట పచ్చని కాపురం. ఈ చిత్రానికి కేజేఎస్ దాస్, ఎస్ జానకి ఆలపించారు. వేటూరి రచన ఇది, సంగీతం చక్రవర్తి.

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి, స్రవంతి చిత్రం కోసం.

వినబోతున్న పాట గర్జన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గోపీగీతం, సత్యం సంగీతం.

0: క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రపంచనం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595 పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 200 మంది. ప్రతిభావంతులైన టీచర్లతో, అత్యాధునిక సౌకర్యాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో మన ప్రభుత్వ పాఠశాలలు 10th రిజల్ట్స్ లో బెస్ట్, పర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల రికార్డ్. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి, వారి భవితకు బంగారు బాట వేయండి.
1: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట ఊరికి సోగ్గాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించారు. సినారీ గీతానికి సంగీతం చక్రవర్తి.

శ్రోతలు ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంగీత సేవలో ఆకాశవాణి అనే అంశంపై విశ్రాంత నిలయ విద్వాంసులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తిగారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి భారతదేశపు శబ్ద సంస్కృతికి మూలస్తంభం. ఈ 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జీవన విధానాన్ని సమగ్రంగా ప్రతిబింబిస్తూ మన సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం, కళలు, భాషలను ప్రజల హృదయాల్లో నిలిపింది. ఆకాశవాణి కేవలం సమాచార మాధ్యమం మాత్రమే కాదు, అది భారతీయ జీవన విధానానికి ప్రతిబింబం. భారతదేశంలో శబ్దమాధ్యమాల చరిత్రను పరిశీలిస్తే ఒక మహత్తర సాంస్కృతిక సంస్థగా వెలుగొందుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సిద్ధాంతంతో దేశవ్యాప్తంగా కోట్లాది శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఆకాశవాణి తొలిదశలో ప్రధానంగా వార్తలు, సంగీత కార్యక్రమాలు మాత్రం ప్రసారం చేసేది. తరువాత విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఒకే వేదికగా నిలిచింది. అచిరకాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించి వైవిధ్యమైన కార్యక్రమాల రూపకల్పనతో ఆకాశవాణి ప్రజల దైనందిన జీవితంలో భాగమై ఒక కుటుంబ సభ్యుల్లా మారిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కళలకు రాజాశ్రయం అనే అధ్యాయం ముగిసిన తర్వాత ప్రజాదరణ కల్పించిన కళా కల్పవృక్షం ఆకాశవాణి. వాగ్గేయకార చక్రవర్తి త్యాగరాజస్వామివారు చెప్పినట్లు, ఈలాగని వివరింపలేము, చాలా స్వానుభవ వేద్యం. ఏదైనా విషయాన్ని వివరించినప్పుడు స్వీయానుభవమే ఒక ఉదాహరణగా చెప్పడం గొప్ప ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. ఆకాశవాణితో 3 తరాలుగా అనుబంధం ఉన్న కుటుంబం మాది. ఆకాశవాణి కళాకారులకిచ్చే ప్రోత్సాహానికి, ఆదరణకి నా కళాజీవితమే ఒక ఉదాహరణ. ఆగస్టు 4, 1963 ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నా మొదటి అడుగు 1975 బాల కళాకారుడిగా పడింది. 1981 ఆకాశవాణి వార్షిక జాతీయ సంగీత పోటీలలో మృదంగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాను. దీనిని రాష్ట్రపతి బంగారు పతకం అని కూడా పిలిచేవారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్రలో శాస్త్రీయ సంగీత విభాగంలో మొట్టమొదటి ప్రథమ బహుమతి తీసుకొచ్చిన అదృష్టం నాకు దక్కింది. దీని ద్వారా ఆకాశవాణిలో గ్రేడెడ్ కళాకారుడిగా గుర్తింపు పొందాను. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా 3.5 దశాబ్దాలు పనిచేసే మహద్భాగ్యం కూడా నాకు దక్కింది. చాలా తక్కువ మందికి లభించే అదృష్టం మరొకటి చెప్తాను. అదేంటంటే, నాకు తండ్రి, గురువుగారైన శ్రీ వంకాయల నరసింహం గారితో నేను 2 సంవత్సరాలు కలిసి సహోద్యోగిగా, అంటే కలీగ్గా పనిచేశాను. ఇలా చెప్తూ పోతే ఆకాశవాణిలో నాకెన్నో మధుర స్మృతులున్నాయి. భారతీయ సంగీతానికి ఆకాశవాణి ఒక అపూర్వ వేదికగా నిలిచింది. కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాలతో పాటు లలిత సంగీతం, భక్తి సంగీతం, జానపద సంగీతాలను కూడా దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి ప్రాముఖ్యతను కల్పించింది. మహావిద్వాంసులైన ద్వారం వెంకటస్వామినాయుడు గారు, శమ్మంగుడి శ్రీనివాస్

0: చిత్ర జగత్ పాత హిందీ సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. కొంచెం సేపట్లో అఖిల భారత సంగీత సభ కార్యక్రమం
1: ఆకాశవాణి
0: ఢిల్లీ నుంచి ప్రసారం.
1: ఆజ్ కి రాష్ట్రీయ సంగీత కార్యక్రమ మే హమ్ సింధు సుచేతన్ ఔర్ హెచ్ ఎం స్మితా కా వయలిన్ యుగల్ వాదన్ ప్రస్తుత్ కర్ రహే హై. ఏక్ విశిష్ట సంగీత పరంపరా మే జన్మీ యే బహనే సుప్రసిద్ధ వయలిన్ వాదక్ విద్వాన్ ఏవీ వెంకట నారాయణ కి పౌత్రియాం హై, జో సంగీత కళా నిధి మైసూర్టీ చౌడయ్యా కే శిష్య థే. ఇస్ సమృద్ధ విరాసత్ నే ఇన్కే లియే సుదృఢ ఆధార్ ప్రదాన్ కియా, కింతు నిరంతర సాధనా ఔర్ ఉత్కృష్టతా కి అనవరత్ ఖోజ్ నే ఇన్హే ఆజ్ కే సఫల్ కళాకారో కే రూప్ మే ప్రతిష్ఠిత్ కియా హై. గాన కళా భూషణ హెచ్ కే నరసింహా మూర్తి తథా విదూషీ హెచ్ ఎన్ రాజలక్ష్మీ కే మార్గదర్శన్ మే ఔర్ విదూషీ పుష్పా శ్రీనివాసన్ శ్రీ టీ కే శ్రీనివాసన్ తథా విఖ్యాత్ వయలిన్ వాదక్ విద్వాన్ హెచ్ ఎన్ భాస్కర్ కే సాన్నిధ్య మే ఇన్హోనే ఐసీ శైలి వికసిత్ కీ హై జిస్మే గహనతా ఔర్ గతిశీలతా కా సుందర్ సమన్వయ హై. ఆప్కా సంగీత్ ఏక్ అనుభూతి హై జహాం భావపూర్ణ అభివ్యక్తి ఔర్ తక్నీకీ కౌశల్ కా అద్భుత సంగమ హోతా హై. వయలిన్ పర్ ఆప్కీ సశక్త పకడ్ ఆప్కీ ప్రస్తుతి కో ఏక్ విశిష్ట ఆయామ్ దేతీ హై జిస్సే ఆప్కా సంగీత్ అత్యంత భావపూర్ణ ఔర్ ఆకర్షక్ బన్ జాతా హై. అప్నీ కళా కే మాధ్యమ్ సే యే బహనే ఐసా సంగీత్ అనుభవ్ సృజిత్ కర్తీ హై జో శ్రోతాఓం కే హృదయ్ కో స్పర్శ్ కర్ జాతా హై. అప్నీ ఉత్కృష్టతా కే లియే సమ్మానిత్ సింధు ఔర్ స్మితా ఆకాశవాణి బెంగళూరు కీ ఏ గ్రేట్ కళాకార్ హై ఔర్ ఉన్హోనే గాయన్ తథా వయలిన్ దోనో హీ విధాఓం మే లగాతార్ సర్వోచ్చ సమ్మాన్ ప్రాప్త్ కియే హై. ఆప్కీ కళా కో మద్రాస్ మ్యూజిక్ అకాదమీ, అనన్యా యువా పురస్కార్, యువా పురందర్ పురస్కార్ తథా ప్రతిష్ఠిత ఎం ఎస్ సుబ్బులక్ష్మి ఫెలోషిప్ సహిత అనేక పురస్కారో సే సమ్మానిత్ కియా గయా హై. సింధు ఔర్ స్మితా కేవల్ కళాకార్ హీ నహీ బల్కి ఏక్ సమృద్ధ పరంపరా కీ సంవాహక్ హై జో కర్ణాటక సంగీత్ కీ అమర్ ధరోహర్ కో గరిమా, నవోన్మేష్ ఔర్ సమర్పణ కే సాథ్ ఆగే బఢా రహీ హై.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ we bring you violin duet recital by Sindhu Suchetan and H.M. Smita. Born into a distinguished musical lineage, the sisters are the granddaughters of the legendary violinist Vidwan A.V. Venkata Narayana, a direct disciple of Sangeeta Kalanidhi Mysore T. Chaudhaya. This rich inheritance laid a strong foundation, but it is their relentless pursuit of perfection that has shaped them into the accomplished artists they are today. Under the guidance of eminent gurus like Gana Kalabhushana Vidwan H.K. Narasimha Murthy and Vidushi H.N. Rajalakshmi, along with mentorship from Vidushi Pushpa Srinivasan, Sri T.K. Srinivasan and Vidwan H.N. Bhaskar, Sindhu and Smita have honed a style that seamlessly blends depth with dynamism. Their music is a journey where soulful bhava meets technical finesse. Their command over the violin adds a rare dimension, making their performances both immersive and distinctive. The sisters create an experience that resonates deeply with audiences. Recognized for their excellence, Sindhu and Smita are A-grade artists of Akashvani Bengaluru and have consistently earned top honors in both vocal and violin disciplines. Their artistry has been celebrated with prestigious awards including accolades from the Madras Music Academy, the Ananya Yuva Puraskara, Yuva Purandara Award and the distinguished M.S. Subbalakshmi Fellowship. Sindhu and Smita are torchbearers of a legacy, carrying forward the timeless beauty of Carnatic music with grace, innovation and unwavering dedication.
1: आज के इस प्रसारण में आपके साथ मृदंगम पर संगत कर रहे हैं बी एस प्रशांत, घटम पर जी ओंकार राव.
2: इन टुनाइट्स ब्रॉडकास्ट दे आर अकंपनीड ऑन मृदंगम बाय बी एस प्रशांत, घटम बाय जी ओंकार राव.
1: सिंधु सुचेतन और एच एम स्मिता अपने वायलिन युगल वादन का आरंभ पचनम सुब्रमण्या अय्यर की रचना इरना पाई के साथ कर रही हैं. यह राग तोड़ी में आदि ताल पर निबद्ध है.
2: सिंधु सुचेतन एंड एच एम स्मिता बिगिन द वायलिन ड्यूएट रिसाइटल विद एरनपाय, अ कॉम्पोजिशन ऑफ पटनम सुब्रमण्य अय्यर इन राग तोड़ी सेट टू आदि ताल.

హలో సార్, హలో స్టూడియో కంప్యూటర్ వన్ ప్లీజ్.

సార్, దిస్ ఇస్ టీవీ స్టూడియో. నవ టైమ్ ఈస్ 5 hours 5 minutes with seconds. 18, 19, 02 స్పేర్ మై ప్లీజ్. హలో, దిస్ ఇస్ స్పేర్ మై థింగ్ ఇస్ ఓవర్.

హలో, దిస్ ఈజ్ అనంత్ మైక్ ఆఫ్ ఎఫ్ఎం స్టూడియో. ప్లీజ్ నౌ ద టైమ్ ఈజ్ 5 hours 14 minutes విత్ 42 43. అవుట్ టు స్పేర్ మై క్లూస్. హలో, దిస్ ఈజ్ స్పేర్ మైక్ ఆఫ్ ఎఫ్ఎం స్టూడియో విత్ 56 57 58.